శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 24వ రోజు 2026వ సంవత్సరం జూన్ నెల 14వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:10. భక్తిరంజని కార్యక్రమంలో క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.
1: సిలువలో క్రీస్తు 7 మాటలు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. నా ఇష్టప్రకారం కాదు గాని నీ చిత్తాన్ని సిద్ధింపజేసుకో అంటూ క్రీస్తు ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థించాడు. తరువాత ఆయన సిలువ శ్రమలను అనుభవిస్తూ ఈ లోకానికి నిత్యజీవాన్ని ప్రసాదించే 7 మాటలను పలికాడు. ఒక్కొక్క మాటకు వ్యాఖ్యాన సహితంగా ఒక పాట చొప్పున ధ్వనిముద్రీకరింపబడింది. యావత్ భారతదేశంలోనే ఇది మొట్టమొదటి ప్రచురణం. సిలువలో క్రీస్తు 7 మాటలు అనే ఈ ఆడియో క్యాసెట్ను లియో క్లబ్ వారు అందిస్తున్నారు. సిలువలో యేసు అనుభవించిన శ్రమలను కళ్ళకు కనిపించేలా, హింసించేవారి అపహాస్యాలను, అధిపతుల ఆర్భాటాలను, అభిమానుల ఆక్రందనలను, అమాయకుల హాహాకారాలను ప్రస్ఫుటంగా ప్రతిధ్వనింపజేసే సంగీతాన్ని శ్రీ ఎండ్లూరి పాల్ విన్సెంట్ సమకూర్చారు. సిలువలో క్రీస్తు 7 మాటల ఆడియో క్యాసెట్కు అవసరమైన సంపూర్ణ సాహిత్యాన్ని శ్రీ బేతం శాంసన్ సిద్ధం చేశారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి, ఎంఎస్ పుష్పరాజ్, శ్రీమతి జిక్కీ కృష్ణవేణి, శ్రీమతి రత్న హ్యారెట్. వాద్య సహకారం కీబోర్డ్ వైవి విజయసాగర్, రిథమ్ బాక్స్ వైపి ప్రవీణ్, ఫ్లూట్ నవీన్, తబ్లా సోలో స్పెషల్ వైపి ప్రసాద్.
2: తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23:34. దేవుడు తన శత్రువులను ప్రేమించాడు, వారికి మేలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోకమునందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించే వారి క్షమార్పణకై ప్రార్థన చేయండి అని యేసుప్రభువు తన శిష్యులకు ప్రబోధం చేసి నిరూపించాడు.

నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19:28. యేసు కాళ్లల్లో చేతుల్లో మేకులు కొట్టారు. ధారాపాతంగా రక్తం కారుతున్నది. అలాంటి స్థితిలో ప్రభువుకు కూడా దాహం వేసింది. అందుకే నేను దప్పిగొనుచున్నాను, దాహం తీర్చమని దినాతిదినంగా అర్థించాడు. సిలువపై యేసు దప్పిగొనడాన్ని ఆధ్యాత్మిక అర్థంలో పరిశీలిస్తే, విశ్వాసులందరికీ నిత్య జీవం లభించాలని, అనంతకాలం వారికి దాహం వేయకుండా ఉండాలని యేసు దప్పిగొన్నాడు.

నిన్ను నమ్మిన ప్రతి వానికి జీవజలాన్ని ప్రసాదించే యేసు ప్రభువా, దప్పిదీర్చుమని దీనాలాపం చేసిన నీకు సెగలు ఎగజమ్మే కాలకూట విషాన్ని త్రాగించింది ఈ కసాయి లోకం.

0: శ్రోతలు, ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తి సుధ కార్యక్రమాన్ని మనకు సూక్తులను వినిపిస్తారు జి జీవరత్నం గారు.
1: ప్రేమ స్వరూపి అయిన దేవుడు, విశ్వం ప్రేమమయం, దీని ప్రారంభం దేవుడే. కనుకనే ప్రేమ విశ్వవ్యాప్తమైంది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నింపుతున్నానని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రేమ క్రీస్తులో ప్రదర్శించబడింది. ఆయన నిశ్చలమైన ప్రేమకు తార్కాణం. దేవుని ప్రేమ నిబంధన శాశ్వత నిబంధన. ప్రేమ బంధములతో నిన్ను కౌగిలించుకొంచున్నానంటున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు, అనగా ఆయన ప్రేమ అనే స్వరూపంలో ఉన్నాడు. దీని వివరణ బైబిల్ అంతట్లో ఒక వాక్యం చాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు, అనగా క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను, అనగా క్రీస్తును అనుగ్రహించాడు. దేవుడు లోకమును, అనగా మానవుని ఎంతో ప్రేమించనని యోహాను వ్రాశాడు. దేవుని ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడవు అనే దాని విస్తారత చెప్పలేక ఎంతో అనే మాటతో వర్ణించాడు. కనుక సమస్త మంచి ఈవులు చేసి ఇచ్చాడు. మంచి గాలి, నీరు, మంచి ఆహారంతో సహా మంచి పదార్థములు ఇచ్చాడు. అన్నిటికంటే దేవుడిచ్చిన గొప్ప వరం తన ప్రియకుమారుడైన యేసుని మన కొరకై లోకానికి పంపాడు. యేసు పరలోకంలో తండ్రి సింహాసనం మీద కూర్చుంటా మహాభాగ్యమని ఎంచక కృపాసత్య సంపూర్ణుడిగా మనిషి కుమారుడిగా మన మధ్యకు వచ్చాడు. మన పాపం నిమిత్తం శిలువ మీద యేసు తన ప్రాణం పెట్టాడు. ఇది అత్యున్నత యేసు ప్రేమ. మనము నీతిమంతులమని కాదు, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా యేసు మన కొరకు చనిపోయాడు. మనం శత్రులమై ఉండగా తన మరణం ద్వారా దేవునితో మనలను సమాధానపరిచాడు. అది సాటి లేని యేసు ప్రేమ. మొదటి ప్రేమ ప్రారంభం యేసే. యేసుక్రీస్తు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ప్రేమ అనే మాట ఆంగ్లములో లవ్ అనే పదం గ్రీకు భాషలో నుండి వచ్చింది. గ్రీకులో ప్రేమ అనే పదానికి రెండు వేరువేరు అర్థాలిచ్చే పదాలు వాడబడ్డాయి. మొదటి పదం అగాఫే, అంటే దైవ సంబంధమైన ప్రేమ. ఆ ప్రేమను ఎవరూ ఊహించలేరు, అంచనా వేయలేరు. అగాఫే అన్న మాటకు మానవులపై దేవుని ప్రేమ. ఆ ప్రేమను ఎవరు వర్ణించలేరు. కారణం, ఆయన సమస్త మానవులను ప్రేమిస్తున్నాడు. ఆయనకు జాతి, కుల, మత సంబంధం లేదు. ఆయన ప్రేమ అందరికీ సమానం. దేవుడు మనల్ని ప్రేమించుతున్నాడు, కనుక ఆయనను ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఎట్లు ప్రేమించాలి? మన దేవుడైన ప్రభు అనే యేసు అద్వితీయ ప్రభు. ఆయన నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ. మొదట ఆయనను ప్రేమించితేనే ఆయనను ఆరాధించగలం. మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుటియే ఆయన్ను ప్రేమించుట. ఆయన వాక్యం ఎవడు గైకొననో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యింది. ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైన ఎడల దేవుని పిల్లలం అవుతాం. మనము మన పాపను ఒప్పుకొని పశ్చాత్తాపడిన ఎడల తన మహిమకై వాడుకుంటాడు. తన సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని యేసు తృణీకరించడు. రెండో పదం ఫిలియో, అంటే సహోదర సంబంధమైన ప్రేమ. ఇది కుటుంబ సభ్యుల మధ్య లేదా స్నేహ సంబంధమైన ప్రేమ. ఫిలియో అన్న మాటకు దేవుడు మానవ స్వరూపి అయి మానవులతో మరియు మానవుల మధ్య ఏర్పరిచిన ప్రేమ. యేసుక్రీస్తు మానవ స్వరూపమున భూమి మీదకి వచ్చి ఆయనకు తన శిష్యులను ఏర్పాటు చేసుకుని వారి మధ్యలో ప్రేమను కలిగించాడు. కనుక నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవన్నది రెండవ ఆజ్ఞ. మనము సహోదరులను ప్రేమించున్నాము, కనుక మనములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. కనుక దేవుని ప్రేమించుట, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదు. అట్టి ప్రేమ సర్వాంగ హోములన్నిటికంటేనూ, బల్లు కంటేనూ అధికం. ప్రేమ లక్షణం గురించి పౌలు ఇంకా ఇట్లు చెప్పుచున్నాడు. మనుషుల భాషలతోనూ, దేవదూతల భాషతోనూ మాట్లాడినను ప్రేమ లేనివాడు, మ్రోగిడు కంచును, గణగణలాడు తాళం వంటి వాడు, ప్రవచించు కృపావరం కలిగి మర్మములు చెప్పు జ్ఞానమంతా ఎరిగినవాడైనను, కొండను పికిలికింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేనివాడు వ్యర్థుడవుతాడు. బీదల పోషణ కొరకు తన ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబట్టు శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడైతే తనకేం ప్రయోజనం లేదు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ డంభంగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది, అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఊరుస్తుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆమెన్.
0: సూక్తి సుధ కార్యక్రమంలో మనకు సూక్తులను వినిపించారు జీవరత్నం గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్దికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి మిగులు ఉన్న ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించే పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార కింద చేపట్టే చెక్ డ్యాములు, ఇంకుడుగుంతలు, పంటకుంటలు, కాంటూర్ కందకాల పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న వాగుల అభివృద్దికి వాల్మీకిపురం వాగు అభివృద్ది నమూనాను పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే స్టార్టప్లు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ది, పెట్టుబడుల అంశాలపై పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సీఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్దికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలో

0: కొన్ని అన్ని శాఖల అధికారులు వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలపై హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డుతో పాటు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల కారణంగా నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఎవరైతే థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖ పరంగా అవకతవకలు జరిగింటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం, ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
0: రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని హరిచంద్రపురం, వడ్డమాను గ్రామాల్లో నిన్న నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. భూ సమీకరణ విధానంపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలకు ఈ సందర్భంగా మంత్రి సమాధానాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చామో ఆ మూడు గ్రామాల్లో 46.9% ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు త్వరలో ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ ప్లాన్ చేస్తామన్నారు. దానికి యాక్చువల్ గా ఈ గ్రామాలను కూడా చేయమని యాక్చువల్ గా ఇక్కడ భాష ప్రవీణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఇంతవరకు ల్యాండ్ తీసుకుంటే రీసర్వే ఒకటి, ఆ 22A కావచ్చు, ఇనామ్ కావచ్చు, వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేసి వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోట్లాది మంది యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధానమంత్రి ప్రోత్సాహంతో దేశంలో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది యువతను ఉద్యోగాలు అన్వేషించే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వారి నైపుణ్యాలతో దేశాన్ని వికసిత్ భారత్గా మార్చే పునాదిని వేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన నిన్న ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన 408 వినతుల్లో 318 వినతులను పరిష్కరించామని, మిగిలిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పరిశ్రమలు, డేటా సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయకుండా P4 పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటం మహిళలను మోసం చేయడమేనని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకురాలు విడదల రజని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2 క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి ఆడబిడ్డ నిధి పథకాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఒక్కో మహిళకు 2 36,000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల మంది మహిళలకు 72,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం బాకీ పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, సమిశ్రగూడెం, అట్లపాడు, డి

0: పువ్వరం పెండ్యాల గ్రామాల్లో నిన్న పర్యటించిన ఆయన రెండవ విడత పల్లె పండుగ కార్యక్రమంలో నిర్మించిన పలు అంతర్గత రహదారులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల శరీరాన్ని కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్ స్టీనర్ జయంతి అయిన జూన్ 14 రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సాధన శర్మ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరం సంప్రాప్తవాన్. భారతీయ ప్రవాసీజనై తస్య హార్దికం స్వాగతం కృతం. భారతస్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహోదయ రాత్రౌ ఫ్రాన్స్ స్లోవాకియా దేశయోః యాత్రయా ప్రథమచరణే నీస్ నగరం సంప్రాప్తవాన్. తత్ర ఫ్రాన్స్ దేశస్య వరిష్ఠాధికారిభిః తస్య హార్దికం స్వాగతం కృతం. తత్ర హోటల్ నెగ్రెస్కో స్థలే భారతీయ ప్రవాసీజనై తేషాం హార్దికం స్వాగతం కృతం. ప్రధానమంత్రి స్వీయ యాత్రాకాలే ఫ్రాన్స్ రాష్ట్రపతినా సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి తథా వివిధేషు కార్యక్రమేషు సహభాగిత్వం వహిష్యతి. ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరే ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః భారతీయ ప్రవాసీజనైః భవ్యం స్వాగతం కృతం. తత్ర ఫ్రాన్స్ ఇటలీ కళాకారైః ప్రస్తుతాని కథక భరతనాట్యాదీని భారతీయ శాస్త్రీయ నృత్యాని అపి దృష్టాని. నీస్ నగరే భారతీయ ప్రవాసీజనానాం స్నేహపూర్ణ స్వాగతాయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేషాం ధన్యవాదం అకరోత్. ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరే ప్రాప్తస్య హార్దిక స్వాగతస్య కృతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ ప్రవాసీ జనేభ్యః ధన్యవాదం అకరోత్. సామాజిక అంతర్జాల మాధ్యమేన ప్రకాశిత సందేశే తేన ఉక్తం యత్ ఏతత్ స్వాగతం స్మరణీయం. సః అవదత్ యత్ స్వదేశాత్ దూరస్థితః అపి భారతీయః ప్రవాసినః జనాః భారతేన సహ స్వీయం దృఢం సంబంధం నిరంతరం ధారయంతి. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః స్లోవాకియా యాత్రా భారత్ స్లోవాకియా సంబంధాన్ సుదృఢీకరిష్యతి. స్లోవాకియా దేశే భారతస్య రాజదూతః అపూర్వచంద్రః ఉక్తవాన్ యత్ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః స్లోవాకియా యాత్రా ఉభయోః దేశయోః సహయోగస్య నూతనాన్ మార్గాన్ ఉద్ఘాటయిష్యతి. బ్రాతిస్లావా నగరే ఆకాశవాణ్యః వార్తాహరేణ సహ వార్తాలాపె అసౌ అవదత్ యత్ ఏషా యాత్రా విశేషతః ఆర్థిక వ్యాపారిక సంబంధానాం సుదృఢీకరణే మహత్వపూర్ణాం భూమికాం నిర్వహిష్యతి. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంస్థాయాః అధ్యక్షః డాక్టర్ వి నారాయణనః సూచితవాన్ యత్ ఇస్రో తథా పరమాణు ఊర్జా విభాగః చంద్ర అవతరణ జ్ఞానస్య వికాసార్థం సంయుక్త రూపేణ కార్యం కురుతః. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంస్థాయాః అధ్యక్షః డాక్టర్ వి నారాయణనః అవదత్ యత్ ఇస్రో పరమాణు ఊర్జా విభాగేన సహ మిలిత్వా అత్యంత శీతల పరిస్థితేః సంరక్షణార్థం ఉన్నత కృత్రిమ తాపన ప్రణాళీం చ వికసితుం కార్యం కురుతః. బెంగళూరు నగరే ఆయోజితే CSIR RISE సమ్మేళనే సహ ఉక్తవాన్ యత్ సౌర ఊర్జయా సంచాలితం చంద్రయానత్రయస్య ల్యాండర్ విక్రమ అవతరణయానం చంద్రే కేవలం 14 దినాని యావత్ కార్యం అకరోత్. అవతరణయానం నిర్మాతుం ప్రయాసాన్ కరిష్యతః ఇదానీం ఉభౌ విభాగౌ యేన ఇదానీం 200 దినపర్యంతం చంద్రే కార్యం భవేత్. కృత్రిమ తాపన ప్రణాళ్యా యుక్తం ఏతత్ యానం చంద్రస్య కఠోర జలవాయు పరిస్థితిషు అపి కార్యం కరిష్యతి తథా చ భవిష్యే దీర్ఘకాలిక చంద్ర అన్వేషణ అభియానేషు అపి సహాయకం భవిష్యతి. కేంద్రీయ సంచార మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హిమాచల ప్రదేశే డాక్ విభాగస్య డ్రోన్ ఆధారిత డాక్ పరివహన సేవాయాః శుభారంభం అకరోత్. ఏషా సేవా మండీ ప్రధాన డాక కార్యాలయాత్ రేహరధారా శాఖా డాక్ కార్యాలయ పర్యంతం ప్రవృత్తా. అమెరికా దేశస్య రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ఉక్తవాన్ యత్ ఇరాన్ దేశేన సహ యుద్ధ సమాపన సంబద్ధస్య సంధిపత్రే అద్య హస్తాక్షరం సంభావ్యతే. తేన ఉక్తం యత్ అస్య సందేహ లక్ష్యం ఇరానస్య పరమాణు అస్త్రేభ్యః దూరీకరణమస్తి. ఏకదివసీయ పురుష క్రికెట్ శృంఖలాయాః ప్రథమ స్పర్ధాయాం భారతేన అఫ్గానిస్తానదలం పరాజితం. హిమాచల ప్రదేశస్య ధర్మశాలా నగరే ప్రథమ ఏకదివసీయ క్రికెట్ స్పర్ధాయాం భారతేన అఫ్గానిస్తానదలం 7 క్రీడక పురస్సరం పరాజితం. ఇతి వార్తాః.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు 103.2 MHz పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఈ ప్రభాత ప్రసారంలో ఇంకా సాయంత్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలను ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ఎప్పటిలాగే ప్రభాత లహరి కార్యక్రమం ఉంటుంది. ఇందులో ప్రభుత్వ గీతంతో పాటు 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో ఈ ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభాత లహరి కార్యక్రమంలో ఉంటాయి. ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 బాలభారతి కార్యక్రమం ఉంటుంది. ఇందులో వసుధ హై స్కూల్ దుబ్బా నిజామాబాద్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం శ్రీమతి కె ప్రసన్న గారు. హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది గంటపాటు. 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ ఇంకా ముంబై కేంద్రాల నుండి. 12 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు రెండు కార్యక్రమాలు కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అదేవిధంగా ఈ సాయంత్రం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 5:00 అభిరుచి కార్యక్రమం ఉంటుంది. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 జానపద గీతాలు వింటారు. 5:45 సినీరంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు, 7:05 తెలుగులో వార్తలు రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30, 7:15 అదేవిధంగా 9:15 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇండియా ఇంకా పాకిస్తాన్ మ్యాచ్పై ఆంగ్లంలో అదేవిధంగా హిందీలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఎనిమిది:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 11:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. అదేవిధంగా 11:10 సశక్త్ భారత్ రక్షణ రంగ నిపుణులచే ప్రభుత్వ 12 పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఇది భారత ఆవిష్కరణలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించే ఒక ప్రతిష్టాత్మక వేదిక. సాంకేతికత, రక్షణ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక వ్యవహారాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని సమీక్షించడానికి ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. అలాగే కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు G7 సదస్సులో కూడా పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా స్లోవేకియాకు ప్రయాణమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia.

0: We are all looking forward for this visit, and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technologies, cybersecurity, tourism, and people-to-people contact.
1: వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలియజేశారు. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. మిత్రదేశాలు, భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే అమెరికా ఆర్థిక వ్యూహాత్మక ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్ధిని సాధించిందని అన్నారు. 12 కోట్ల రూపాయల ముద్ర రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడ్కరీ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్టు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆదాయాన్ని అందుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని మిశ్రా అన్నారు.
2: This milestone today is not only an occasion to celebrate an institution, but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
1: నైరుతి ఋతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 నుండి 4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా,

0: తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈరోజు రాజస్థాన్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. రానున్న 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కావడం ఆలస్యం అవడంతో 25 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ వన్డే మ్యాచ్ ఈ నెల 17వ తేదీన లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాతలహరి కార్యక్రమానికి అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రభుత్వ గీతంతో పాటు 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో ఈ ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో గ్లోకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కేటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం విందాం.

0: శ్రోతలు, ఇంతవరకు మీరు ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగావటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు, కోత, మత్తుమందు అవసరం లేకుండా
3: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స
1: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
3: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, కలిలవాడి, నిజామాబాద్. ఫోన్ 08462253344.

0: ప్రభాతల హరి కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమ శ్రోతలు మీరు విన్న పాట గోదావరి సినిమాలోనిది, పాడినవారు గాయత్రి.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ కలిలవాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905050.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగులో తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: పాట విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వినండి వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తోంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్, డాప్లర్ స్కానింగ్, ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, ఐవీఎఫ్ గర్భాలకు యాంటీనిటల్ కేర్, డెలివరీలు కూడా చేయబడును. సంతానం లేదనే చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్.
0: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
2: నమస్తే సార్.
0: మేడం గారు, ఇప్పుడు ఎండలు బాగా మెండుగా ఉన్నాయి, చాలా భయంగా ఉంది వాతావరణం కూడా. మనం నిప్పుల కుంపటి పక్కన కూర్చున్నట్టుగా ఉంది.
2: అవును సార్.
0: మరి గర్భిణీ అనగానే మనకు అన్ని జాగ్రత్తలు ఆ సమయంలో పాటించవలసిన అవసరం ఉంటుంది. గర్భిణి అనగానే మనకు గుర్తొచ్చేది జాగ్రత్తల సమయం అని.
2: అవును సార్.
0: మరి ఈ ఇలాంటి ఎండలో, ఇలాంటి మండుటి ఎండల్లో ఒక గర్భిణీ అంటే ఒక మామూలు ఇంట్లో నివసిస్తున్నటువంటి గర్భిణీ, తనకి ఏసీ ఉండకపోవచ్చు, కూలర్ ఉండకపోవచ్చు, మామూలుగా ఫ్యాన్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది, అలాంటి గర్భిణి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తన ఆరోగ్యాన్ని, తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది?
2: అయితే మీరు అంటున్నారు కదా సార్ గర్భిణీకి అన్ని జాగ్రత్తలు, కానీ గర్భిణీకి స్పెషల్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఒక స్త్రీ గర్భిణి అయినప్పుడు తన శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ పుట్టబోయే బిడ్డే తయారీ అవ్వడము, పెరగడము, దానికి సంబంధించిన యాక్టివిటీస్, సో గర్భాశయం పెరగడము, ఉమ్మనీరు పెరగడము, మాయ పెరగడము, బ్లడ్ వాల్యూమ్ పెరగడము, బాడీలో బ్రెస్ట్ టిష్యూ పెరగడం, అంటే భయంకరమైన మెటబాలిక్ రేట్ పెరుగుతుంటుంది. అంటే గర్భిణీగా ఉన్నప్పుడు మెటబాలిక్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో తన శరీరంలో కొన్ని వందల వేల మార్పులు జరుగుతూ ఉంటాయి. అది అంటే వర్క్ ఎక్కువ జరిగినప్పుడు వేడి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, కామన్ కదా. సో ఆ గర్భిణీ స్త్రీలో ఇవన్నీ మార్పులతో తనకి మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. సహజంగానే గర్భిణీ స్త్రీలో వేడి ఎక్కువగా ఉంటుంది. సో ఆ వేడికి ఈ సమ్మర్ తోడైంది అనుకోండి, ఇంకా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మామూలు వాళ్ళకి తీసుకునే జాగ్రత్తల కంటే గర్భిణీ స్త్రీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే తన మెటబాలిక్ రేట్ పెరుగుతుంది గర్భిణీగా ఉన్నప్పుడు. తర్వాత తన బాడీలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో బాడీలో చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులకి ఈ వేసవి కాలం అనేది ఒక గట్టు పీరియడ్, అంటే టఫ్ పీరియడ్. అంటే ఈ సమ్మర్లో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మొట్టమొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్త హైడ్రేషన్. అంటే డీహైడ్రేషన్కి పోకుండా, అంటే తన శరీరంలో తేమ కోల్పోకుండా
0: ఉండాలి.
2: అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఒక్క జాగ్రత్త చెప్పండి అంటే హైడ్రేషన్
0: ఫస్ట్ మనం చెప్పగలిగింది అదే
2: హైడ్రేషన్. సో హైడ్రేషన్ అంటే తన శరీరంలో తేమ కోల్పోకుండా టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి దాదాపు 3-4 లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అంటే చల్లటి నీళ్లు. చాలా మంది ఓన్లీ రెగ్యులర్ గా తీసుకునే చల్లటి వాటర్ తీసుకుంటే సరిపోతుందా? లేదు. ఎందుకంటే ఆ ఎండ వేడిమికి మన శరీరంలోని తేమతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా వెళ్ళిపోతాయి. సో తన బాడీ ఇంకెక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో తనకు క్యాలరీస్ ఎక్కువ అవసరం ఉంటుంది, తన శరీరంలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంది, వాటర్ కూడా కోల్పోతుంది. కాబట్టి తను తీసుకునే ఆహారంలో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి అంటే మనకి ద్రవ పదార్థాలు, వాటరు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, అంబలి అంటే రాగి అంబలి కావచ్చు, జొన్న అంబలి కావచ్చు, వెజిటేబుల్ సూప్స్ కావచ్చు, టమాటో రసం కావచ్చు, చెరుకు రసం కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, ఇట్లా మనకి నిమ్మరసము. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ అండ్ కొద్దిపాటి క్యాలరీస్ కూడా వస్తాయి. సో అలాంటి ద్రవ పదార్థాలు 3-4 లీటర్లు ప్రతిరోజు తీసుకోవాల్సిందే. సో సింపుల్గా ఏంటంటే మేల్కొన్నంతసేపు గంటకు ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే దానికి హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సెకండ్, ఇది ఎప్పుడైతే హైడ్రేషన్ మెయింటైన్ అవుతుందో తనకి ఈ అలసట కానీ, నీరసంగా కానీ, తల తిప్పినట్టు కానీ అట్లా అవ్వకుండా ఉంటుంది. సెకండ్ జాగ్రత్త ఏంటంటే తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు. సో తను తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు, కొంచెం డ్రై ఫ్రూట్స్, పెరుగు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. సో తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన ప్రకృతి ఎలా ఉంటుందంటే, ఒక ప్రకృతి ఒక బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఆ కాలంలో మన శరీరానికి ఏం అవసరమో అలాంటి ఫ్రూట్సే ప్రొడ్యూస్
0: చేస్తాం.
2: కాబట్టి మనకు ఈ ఎండాకాలంలో దొరికే కర్బూజా, తర్బూజ, దోసకాయలు, ముంజలు, తర్వాత నిమ్మకాయలు, బత్తాయిలు, నారింజలు, ఇవన్నిట్లో కూడా మనకి విటమిన్ సితో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవన్నీ వాళ్ళకి అంటే వాళ్ళ టేస్ట్ ప్రకారము, అవైలబిలిటీ ప్రకారం ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటా ఉండాలి. తర్వాత కొంతమంది బయటకు వచ్చినప్పుడు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమన్నారు, దాహం వేస్తుంది కదా అని సోడా తాగడము, కూల్ డ్రింక్స్ తాగడము అవి చేస్తూ ఉంటారు. అవి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కాఫీ, టీ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. టీ, కాఫీ తీసుకోకూడదు, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. కొంతమంది ఫ్రూట్ జ్యూస్ తీసుకోమన్నారు కదా అని మనకి మార్కెట్లో దొరికే ఈ క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, టిన్లలో దొరికేటి బాదం మిల్క్ అలాంటివి కూడా తీసుకో, ఎందుకు వాటి అన్నింటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో అది ఎప్పుడు మంచిది కాదు. ఈ కూల్ డ్రింక్స్లో ఏంటంటే చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టీ, కాఫీలో ఇవన్నీ ఏం చేస్తాయంటే అది యూరినేషన్ ఎక్కువగా కలిగించి డీహైడ్రేషన్కి వెళ్తారు. అంటే తాగిన తర్వాత వాళ్ళకి హైడ్రేషన్ బదులు డీహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అవి తీసుకోకూడదు. వీళ్ళెంత మటుకు నేను చెప్పినట్టుగా మనకు న్యాచురల్గా దొరికే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఈ రోడ్ సైడ్ ఫుడ్ అంటే ఈ ఎండాకాలంలో తొందరగా స్పాయిల్ అవుతుంది ఫుడ్. కాబట్టి బయటకు వచ్చిన ప్రెగ్నెంట్ వాళ్ళు కొంచెం మంచూరియా తిందామనో, లేకపోతే చికెన్ ఫ్రై చికెన్ తిందామనో అలాంటివి ఎక్కువగా ఇష్టపడతూ ఉంటారు. తర్వాత సమ్మర్లో మనకి వడియాలు పెట్టుకోవడము, తర్వాత పచ్చళ్ళు పెట్టడము సర్వసాధారణంగా జరుగుతుంది. సో వీళ్ళకి కొంచెం అవి పచ్చళ్ళు తినాలనో, పుల్ల పుల్లటి తినాలనో, కొంచెం కారంగా సో ఇవి పచ్చళ్ళు, ఈ ఒడియాలు వాటిల్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
0: ఉప్పు శాతం,
2: ఉప్పు శాతం ఎందుకంటే అవి పాడవకుండా ఉండడానికి మనం ఉప్పు శాతం ఎక్కువగా, అది దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి వాటర్ రిటెన్షన్ ఉంటుంది, కాళ్ళలో వాపులు ఎక్కువగా వస్తాయి. సో కాళ్ళలో వాపులు ఎక్కువ వచ్చి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమ్మర్లో దోసకాయల పైన సాల్ట్ చల్లుకోవడం, ఇప్పుడు మనకి
0: నిమ్మరసంలో కూడా ఉప్పును వాడుతూ
2: ఉప్పు వేస్తుంటారు. తర్వాత ఈ మనకి మామిడికాయలు దొరుకుతుంటాయి, దానిపైన లైట్గా ఉప్పు చల్లుకుంటూ ఉంటారు. టేస్ట్ కోసం తీసుకు చల్లుకుంటారు, కానీ గర్భిణీగా ఉన్నప్పుడు యాడెడ్ సాల్ట్ వాడకూడదు, పికిల్స్ వాడకూడదు. దాంతో ఏమవుతుందంటే కాళ్ళ వాపులు ఎక్కువగా వస్తుంటాయి. సో అవి కొంచెం అవాయిడ్ చేయాలి వాళ్ళు. ఇది మనకి ఫుడ్కు సంబంధించింది. తర్వాత కొంతమంది ఈ స్పైసీ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ట్రైటిస్ బాగా వస్తుంది వాళ్ళకి. అంటే ఛాతిలో మంట, అరగకపోవడము ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి బయట ఫుడ్ కానీ, ఆయిలీ ఫుడ్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ సమ్మర్లో తీసుకోకపోవడమే బెటర్.
0: చాలా మంచిది.
2: సెకండ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇందట మాట్లాడుకున్నట్టుగా వేసవికాలంలో బాడీ హీట్ ఎక్కువగా ఉంటుంది, మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలకి విశ్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా ఉండాలి విశ్రాంతి అంటే ఒక 2 అవర్స్, నైట్ పూట ఒక 6 to 8 అవర్స్. సో వాళ్ళు పడుకునే రూమ్ ఏదైతే ఉంటుందో చల్లగా ఉండి గాలి వెలుతురు వచ్చే రూమ్లో కనుక వాళ్ళు పడుకున్నట్టయితే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఒక జాగ్రత్త. ఇంకొకటి ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి గర్భిణీకి. ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్తోని మెడ నల్లగా అయిపోవడము, దురద రావడము, పొట్ట పైన దురద, ఇచ్చింగ్ అనేది చాలా కామన్గా ఉంటుంది గర్భిణీగా ఉన్నప్పుడు. సో స్కిన్ అంతా
0: సహజంగా ప్రతి స్త్రీకి ఇది సహజమా, కొద్ది మంది బాడీ తత్వాన్ని బట్టి?
2: అది ఆల్మోస్ట్ చాలా మందికి గర్భిణీ స్త్రీకి ఆ శరీరంలో వచ్చే హార్మోనల్ చేంజెస్తోని వాళ్ళకి దురద రావడము, మెడంత నల్లగా అయిపోవడము, పింపుల్స్ రావడము, ఇరిటేషన్ రావడము, ఇది సహజంగానే జరుగుతుంది. సో సమ్మర్లో ఈ చెమట దాంతో ఆ ఇరిటేషన్ ఇంకా ఎక్కువ
0: పెరుగుతుంది,
2: ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి స్కిన్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. తేమకి యోని మార్గంలో కొంచెం తడి ఎక్కువగా ఉండడం మూలంగా వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో స్కిన్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో. ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటే గోరువెచ్చని నీళ్ళతోనే డైలీ 2 టైమ్స్ స్నానం చేయాలి. స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. సో స్కిన్ డ్రైగా ఉండాలి అంటే మనం వదులుగా ఉండి ఈ చెమటని పీల్చే కాటన్ దుస్తుల్ని వేసుకోవాలి. సో దాంతో ఏంటంటే చెమట వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది. లేకపోతే చెమట అలాగే ఉండి ఆ స్కిన్ పైన ఇప్పుడు నైలాన్ బట్టలు వేసుకున్నా, టైట్ బట్టలు వేసుకున్నా ఏమవుతుందంటే గాలి ఆడక అది ఇరిటేషన్తో ఇంకా ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళకి. అండ్ యోని మార్గంలో కూడా శుభ్రత పాటించడము, డ్రైగా ఉంచుకోవడం వెరీ ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సమ్మర్లో ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేసేదంటే మూత్రంలో ఇన్ఫెక్షన్. అంటే వాటర్ సరిగ్గా తాగకపోవడం మూలంగా వాళ్ళకి మూత్రం మంటగా రావడము, మూత్రం తక్కువ రావడము, మూత్రంలో మంట రావడము, సో అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అది దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడము, సో దట్ వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ రాకుండా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బయట ప్రయాణాలు చాలా చాలా తక్కువ చేయాలి. సో 11 నుంచి 4 గంటల మధ్యలో వాళ్ళు ఎండకి వెళ్ళకపోవడమే సురక్షితం.
0: వేసవికాలం
2: అంటే ఆ టైంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు 11 నుంచి 4 గంటల మధ్యలో వాళ్ళు బయటకు వెళ్ళకపోవడమే సేఫ్. బట్ కొంతమందికి యాంటీనేటల్ చెకప్స్ కోసము, బ్లడ్ టెస్ట్ల కోసము, స్కానింగ్ కోసము వాళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం వెళ్ళేటప్పుడు ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు స్కార్ఫ్ కట్టుకోవడం కానీ, లేకపోతే అంబ్రెలా తీసుకోవడం కానీ, క్యాప్ పెట్టుకోవడం కానీ, గాగుల్స్ పెట్టుకోవడం కానీ, స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్స్క్రీన్ లోషన్ పెట్టుకోవడము. తర్వాత ప్రయాణం చేసేటప్పుడు కూడా బైక్ పైన వెళ్ళకూడదు. డైరెక్ట్ వేడి గాలి ఆ ఎండకి వాళ్ళకి సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం పూట ప్రయాణం చేసేటప్పుడు బైక్ పైన చేయకపోవడమే సురక్షితం. సో వాళ్ళు ఆటోలో కానీ, కార్లో కానీ, బస్లో కానీ, అంటే ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉండాలి. లేకపోతే డైరెక్ట్ సన్లైట్కి, ఆ వేడిగాలికి ఎక్స్పోజ్ అవుతే వాళ్ళు డిహైడ్రేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అండ్ కొంచెం ఈ ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపులు ఉంటాయి. ఈ సమ్మర్లో వాళ్ళు అంటే వాటర్ రిటెన్షన్ మూలంగా కాళ్ళు ఇంకా ఉబ్బుతుంటాయి. కాబట్టి ఫుట్ వేర్ కూడా కంఫర్టబుల్ది వేసుకోవాలి. సో బయటకు వచ్చినప్పుడు కూడా ఫుల్ హ్యాండ్స్ కాటన్వి, కంఫర్టబుల్ లైట్ కలర్ కాటన్ క్లోత్స్ వేసుకోవాలి. ఇప్పుడు డార్క్ కలర్ వేసుకుంటే సన్ని అబ్జార్బ్ చేస్తుంది అది. కాబట్టి లేత రంగులు, నిండు చేతులు సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అండ్ బయటకు ఎప్పుడు వాళ్ళు ప్రయాణం చేసినా కూడా వాళ్ళు వాళ్ళతో పాటు ఏదైనా కట్ చేసిన ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఇంట్లో చేసిన ఫుడ్ కానీ, లేదంటే పళ్ళ రసాలు అంటే మీరు ఇక్కడ మంచి ప్రశ్న పళ్ళ రసాలు అడిగారు కదా. సో పళ్ళ రసాల కంటే పళ్ళు తినడం బెటర్,
0: మంచిది.
2: ఎందుకు పళ్ళ రసాలు తీసుకోకూడదు అంటే అది ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో మనకి గర్భిణీ స్త్రీలకు చాలా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే హార్మోనల్ చేంజెస్తోనే. సో మనం హోల్ ఫ్రూట్ తిన్నట్టయితే అది గ్రాడ్యువల్గా మన జీర్ణ వ్యవస్థలోంచి స్లోగా అబ్జార్బ్ అవుతుంది కదా. సో క్యాలరీస్ కూడా స్లోగా వస్తాయి వాళ్ళకి. అది టోటల్ ఫ్రూట్ తీసుకోవడం మూలంగా వాళ్ళకి విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా వచ్చి మోషన్ అనేది సాఫీగా జరుగుతుంది. కాబట్టి ఫ్రూట్ జ్యూసెస్ కంటే
0: ఫ్రూట్స్ తినడమే
2: మంచిది. కొబ్బరి నీళ్ళు అంటే ఇక్కడ వాటరే కాబట్టి తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, మన అంబలి తీసుకోవచ్చు. బట్ ఫ్రూట్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫ్రూటే తినాలి.
0: అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఒక విపరీతమైన స్థాయిలో మార్పులు సహజంగా జరుగుతాయి మేడం.
2: చాలా జరుగుతాయి, చాలా. అసలు
0: ఒక స్త్రీ జీవిత కాలంలో 100 ఏళ్ల జీవిత కాలం అనుకుంటే ఈ 100 ఏళ్లలో జరిగిన మార్పులు గర్భిణీగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయా?
2: భయంకరంగా జరుగుతాయి. అంటే మెటబాలిక్ అంటే బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, బ్రెస్ట్ చేంజెస్ అంటే బ్రెస్ట్ చేంజెస్, గర్భాశయంలో చేంజెస్ ఎన్నో, అంటే

0: బేబీకి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ మదరే చేస్తుంది.
1: అవును.
0: సో ఎన్ని మార్పులు జరుగుతాయి తన శరీరంలో. సో ఆ టైంలో వాళ్ళు ఎమోషనలీ డిస్టర్బ్డ్ ఉంటారు, ఈజీగా అలసిపోతూ ఉంటారు, ఎన్నో ఇబ్బంది,
1: సైకలాజికల్ చేంజెస్ కూడా సహజంగా జరుగుతాయి.
0: చాలా సహజం, చాలా సహజం. ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్టు, హస్బెండ్ యొక్క సపోర్టు చాలా చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, ఫ్యామిలీ మెంబర్స్
1: సపోర్ట్
0: ప్రేమ, భర్తది యొక్క సపోర్టు చాలా ఇంపార్టెంట్.
1: సో ఇది వేసవి కాలానికి సంబంధించింది కాకపోయినా, సహజ సిద్ధంగా ఒక గర్భిణీ స్త్రీకి కుటుంబం యొక్క తోడ్పాటు, మనోధైర్యం చాలా అవసరం. బాగుంది డాక్టర్ సవితారాణి గారు. మరి వేసవి కాలంలో ఒక నిండు గర్భిణి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తనకి తనకు పుట్టబోయే బిడ్డకి ఎలాంటి ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతామో చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలు.
0: థాంక్యూ అండి.
2: వైష్ణవి హాస్పిటల్ 2.5 దశాబ్దాల అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటూ, 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయూ సౌకర్యాలు కల్పిస్తూ, హై రిస్క్ మరియు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలకు తరచుగా జరిగే గర్భస్రావాలకు సంతానలేమికి నాణ్యమైన నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్ తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: శ్రోతలు, ఇంతవరకు మీరు ప్రభాత లహరి కార్యక్రమంలో వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ, 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: చెల్లింపు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్లెక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజ్ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు, కోత, మత్తుమందు అవసరం లేకుండా
3: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
2: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
3: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
1: హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు గంటపాటు. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటే మీరు వాట్సాప్ సందేశం పంపవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఫోన్ నంబర్ మరొకసారి 8462245066. ఇందులో మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఊరు, సినిమా ఇంకా పాట పేరు క్లియర్గా పంపగలరు.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, హృదయ రాగాలు వాట్సాప్ సినిగీతల కార్యక్రమం ఉంటుంది ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు గంట పాటు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటే మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఫోన్ నంబర్ మరొకసారి చెప్తున్నాను, 8462245066. ఇందులో మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఊరు, సినిమా పేరు, ఇంకా పాట పేరు క్లియర్గా పంపగలరు.

ప్రభాతల్ హరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది ఈ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు గంటపాటు. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటే మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఇందులో మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఊరు, సినిమా ఇంకా పాట పేరు క్లియర్గా పంపగలరు.

0: పాట విన్నారు. ప్రభాతల హరి కార్యక్రమం కొనసాగుతుంది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. కేటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాక్ రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యూవియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: కంటికొచ్చే వ్యాధుల్లో సాధారణంగా మనం ఎప్పుడు వింటుంటాం రెటీనా వ్యాధి అని.
3: అవును.
2: ఈ రెటీనా వ్యాధి రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
3: ఇప్పుడు రెటీనాకు సంబంధించిన జబ్బులు మరియు దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదండి, నయనంలో ప్రధానమైంది రెటీనా.
2: ఓ,
3: సో రెటీనా అనేది మన ఇమేజ్ ని బ్రెయిన్ తీసుకెళ్లే ఒక ఇంపార్టెంట్ పార్ట్ కంట్లో. సో ఏదైనా ఇమేజ్ చూసినప్పుడు సిగ్నల్స్ ని బ్రెయిన్ పంపించేదే రెటీనా.
2: రెటీనా,
3: సో రెటీనా అనేది ఒక వైర్ లాంటిది బల్బు కి. ఒక బల్బుని వైర్
2: అయితే
3: వెలిగిస్తుందో, సో వైర్ లేని బల్బు వెలగదు. సో కన్ను అనేది ఒక బల్బు, సో వైర్ అనేది రెటీనా లాంటి.
2: రెటీనా,
3: సో వైర్లు బాగుండాలి. రెటీనా ఈ మధ్య కాలంలో మనకి ప్రధానంగా రెటీనాకి జబ్బులు రావడానికి డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా ప్రధాన కారణం రెటీనా దెబ్బతినడానికి. దాంతోపాటు బీపీ అంటే హైపర్ టెన్షన్ అండ్ ఏజ్ వల్ల వచ్చే కొన్ని జబ్బులు ఉంటాయి. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజెనరేషన్స్ అంటారు. సో ఇవి ప్రధానమైన ఈ మూడు కారణాలు.
2: అంటే బీపీ షుగర్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది?
3: కంపల్సరీగా చాలా రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుందండి. షుగర్ వల్ల చాలా చాలా ఎక్కువ ప్రధానమైన కారణం షుగర్ అండి. దాని తర్వాత బీపీ, దాని తర్వాత ఏజ్ వల్ల వచ్చే, ఏజ్ వల్ల వస్తాయి. సో కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది షుగర్ వల్ల ఉంది. సో WHO ప్రకారం ప్రోటోకాల్ ఏంటంటే, షుగర్ లో కూడా టైప్1 డయాబెటీస్ ఉంటుంది, టైప్2 డయాబెటీస్ ఉంటుంది. టైప్1 అంటే చిన్నపిల్లలు, వాళ్ళలో షుగర్ వచ్చిందని తెలిసిన తర్వాత 5 సంవత్సరాలకి రెటీనా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అది ప్రోటోకాల్, అది కంపల్సరీగా. టైప్2 అంటే పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, డయాగ్నోసిస్ అయిన రోజే రెటీనా చెకప్ చేసుకోవాలి. అది ప్రోటోకాల్. టైప్2 డయాబెటీస్ లో అంత ఎర్లీగా
2: వచ్చే అవకాశం
3: చాలా ఉంది. సో వాళ్ళు వస్తే నేను రెటీనా చెకప్ చేసిన తర్వాత ఒకవేళ వ్యాధి ఏమి లేకపోతే మళ్ళీ ఫాలోఅప్ కి పిలుస్తాం. అది ఫైనల్ కాదు. అంటే మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు రెటీనా జబ్బు లేదు అంటే అది ఫైనల్ కాదు. సో మళ్ళీ మీరు, మేము ఫాలోఅప్ కి 1 ఇయర్ పిలుస్తామా, 6 మంత్స్ కి రమ్మంటాం అనేది అప్పుడు కంపల్సరిగా మీరు రావాలి. సో షుగర్ వల్ల
2: వచ్చే అవకాశం ఎక్కువగా
3: కంపల్సరీ అండి. నా దగ్గరికి పేషెంట్స్ ఎలా వస్తున్నారంటే బ్లైండ్ అయిన తర్వాత వస్తున్నారు,
2: చూపు
3: కోల్పోయిన తర్వాత వస్తున్నారు. సో ఆ స్టేజ్ కంటే ముందు షుగర్ లో మైల్డ్, మోడరేట్, సివియర్, నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనే స్టేజెస్ ఉంటాయి రెటినాలో. ఆ స్టేజ్ లో వస్తే నేను పేషెంట్స్ కి చెప్తాను, ఇట్లా మీకు డయాబెటిక్ రెటినోపతి స్టేజ్ మొదలైందండి, మీరు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలని చెప్తాను. సో నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటీస్ దాటిన తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని జబ్బు, అది నెక్స్ట్ స్టేజెస్ లో వస్తుంది. అది వచ్చిన తర్వాత కంట్లో బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అయ్యి సడన్ గా చూపు పోతుంది. రెటీనా వల్ల వచ్చే ప్రధానమైన జబ్బులు ప్రాబ్లం ఏంటంటే, ఏది సింప్టమ్స్ ఉండవండి,
2: డైరెక్షన్
3: కనిపించవు. బ్లైండ్ అయిన తర్వాత పేషెంట్ వస్తారు,
2: చూపు తగ్గిన
3: తర్వాత వస్తారు. అప్పటి వరకు చాలా డామేజ్ అయి ఉంటుంది. అంతకు ముందే మాకు వాళ్ళు షుగర్ ఉన్న పేషెంట్స్ అందరు ఎవ్రీ ఇయర్ 6 మంత్స్కో చెకప్ చేయించుకుంటే మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం, అంటే మీ స్టేజ్ ఇలా ఉందండి, మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మేము వాళ్ళకి చెప్తామండి. అది
2: ఇప్పుడు బీపీ షుగర్ కాకుండా ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఎంత వరకు ఉంది, ఏ వయసులో ఇది మొదలు కావచ్చు?
3: వయసును బట్టి రెటీనా జబ్బులు అంటే చిన్న పిల్లల్లో కూడా అండి, పుట్టిన పిల్లల్లో కూడా రెటీనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా దానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఎవరికి వస్తాయి రెటీనా జబ్బులు అంటే, తక్కువ నెలల్లో పుట్టిన వాళ్ళు, తక్కువ వెయిట్ తో పుట్టిన వాళ్ళు, తక్కువ బరువుతో
2: పుట్టిన పిల్లలు.
3: ఎవరైతే పేషెంట్స్ ని అద్దాలలో అంటే ఆక్సిజన్ సపోర్ట్ కోసం పెడతారో వీళ్లలో ఆర్ఓపీ, రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనే జబ్బులు వస్తాయి. అది కూడా
2: ఏ వయసు మొదలు కావచ్చు పిల్లల్లో?
3: పిల్లల్లో అంటే పుట్టిన వెంటనే, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అందరికి కాదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. హెల్దీగా బాబు కరెక్ట్ నెలలు నిండి పుట్టాడు, వెయిట్ కరెక్ట్ గా ఉంది అంటే వాళ్ళకి జబ్బులు రావు. సో ఈ చిన్న పిల్లల్లో వచ్చే జబ్బులు రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటారు. దానికి కూడా లేజర్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అది చిన్న పిల్లల్లో వచ్చేవి.
2: ఇది కాకుండా పెద్దవాళ్ళలో ఎంత వరకు అవకాశం ఉంది, ఏ వయసులో ప్రధానంగా?
3: పెద్దవాళ్లలో అంటే మనకి స్కూల్ పిల్లల్లో స్పెక్టికల్స్ పెట్టుకుంటారు, మయోపియా పేషెంట్స్ అంటాం, మైనస్ నంబర్ ఉన్న వాళ్ళని, వాళ్ళలో కూడా రెటినా డిటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి అద్దాలున్న పిల్లలందరూ రెటినా చెకప్ చేయించుకోవాలి. రెటినాలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. కంపేర్ టు అదర్ పిల్లల్లో అడల్ట్ ఐ మీన్ 18 ఇయర్స్ వాళ్ళకి అద్దాలు అప్పుడు వాళ్ళు పెట్టుకుంటుంటారు కదా, సో వాళ్ళ హోల్స్ ఉంటాయి, వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటుంది రెటినాది. ఎవరైతే కంటద్దాలు మయోపియా పవర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళ థిక్నెస్ తక్కువ, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో అది హోల్స్ ని మనం బరాజ్ లేజర్ చేస్తే ఆ హోల్స్ కి ప్రాబ్లం అవ్వకుండా ఫ్యూచర్ లో రెటినా డిటాచ్ అవ్వకుండా ఉంటుంది. సో అది మధ్య వయసులో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్స్ అంటారు. ఏజ్ వల్ల రెటినా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూపు తగ్గినప్పుడు దానికి ఇంజెక్షన్స్ లేజర్స్ అవి
2: చత్వరం అని అనటం మనం వింటుంటాం. 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి వ్యక్తిలో కొంత చూపు మందగిస్తుంది అనేది మనం వింటుంటాం. ఈ లక్షణం ఈ రెటినాకి ఏమన్నా సంబంధాన్ని కలిగి ఉంటుందా?
3: ఉంటుందండి. యాక్చువల్ గా చత్వరం అనేది నాచురాలిటీ, అది నాచురల్ గా వచ్చే ప్రాబ్లం, అది దాన్ని జబ్బు అనకూడదు, అది నాచురల్ ఫినామినా. అంతకంటే ముందు అంటే దగ్గర చూపులో కూడా నీకు ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆఫ్ గ్లాసెస్, అంటే నీకు ఒకసారి గ్లాసెస్ ఇచ్చినప్పుడు ఇంకో 1 ఇయర్ వరకు పెద్ద చేంజెస్ జరగవు. జరుగుతున్నాయంటే దానికి గ్లకోమా కారణం ఉండొచ్చు. ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, నీకు ఇచ్చినా కానీ నువ్వు సాటిస్ఫై అవ్వట్లేదు, చేంజెస్ ఫ్రీక్వెంట్ గా అవుతుంది, నీకు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు గ్లకోమా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది చత్వరానికి అది రిలేషన్ ఉంటుంది.
2: ఇందాక చెబుతూ ఈ రెటినాలో కొన్ని దశలు అన్నారు.
3: అవునండి, అవును.
2: ఆ దశలు ఏమిటి, ఏ దశలో ఎలాంటి మార్పు జరుగుతుంది?
3: సో స్పెషల్ గా మనకి కళ్ళ ప్రాబ్లం ఎక్కువ షుగర్ వ్యాధి వల్ల కళ్ళు పోతున్నాయి కాబట్టి షుగర్ లో నేను చెప్పాను. సో ఫస్ట్ ఎర్లీ స్టేజ్ మైల్డ్ డయాబెటిక్ రెటినోపతి, మైల్డ్ అని ఉంటుంది. సో ఆ స్టేజ్ లో నేను చెకప్ చేసి వాళ్ళకి చెప్తాను ఇట్లా ప్రాబ్లం ఉందని. తర్వాత మోడరేట్ ఉంటుంది, తర్వాత సివియర్, తర్వాత వెరీ సివియర్, తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, తర్వాత రెటినా డిటాచ్మెంట్స్ అట్లా ఉంటాయి. ఇవి స్టేజెస్.
2: ఏ దశలో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పూర్తిగా దాన్ని సహజ స్థితికి తీసుకొచ్చే అవకాశం?
3: ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే సహజ స్థితికి తేలేమండి. మనము ఏం మన చేతిలో ఏముంటుందంటే, మీరు సిస్టమిక్ డిసీజెస్, మీకు బీపీ షుగర్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ పెట్టుకుంటే మనము ఆ స్టేజ్ అక్కడే ఆగిపోతుంది.
2: పెరగకుండా మాత్రం
3: ప్రోగ్రెస్ ద డిసీజ్ ని మనం కంట్రోల్ చేయాలి,
2: కంట్రోల్ చేయాలి అంతే. అంతే తప్ప పూర్తిగా
3: నయం చేయలేము,
2: తీసుకురాలేదు.
3: లేదు,
2: ఈ వ్యాధిని నివారించడానికి వైద్య విధానాలు ఏ విధంగా ఉంటున్నాయి?
3: నివారించడం అనేది సరైన మెడిసిన్స్ వాడి మీ సిస్టమిక్ డయాబెటిక్ కంట్రోల్ పెట్టుకోవడము మరియు హైపర్ టెన్షన్ కంట్రోల్ పెట్టుకోవడమే సరి అయిన నివారణ అండి, అది మూల కారణం. సో అవి కంట్రోల్ పెట్టుకుంటేనే మీరు చాలా రోజులు డిసీజ్ రాకుండా, రెటినోపతి రాకుండా అడ్డుకోవచ్చు.
2: దీనికి సర్జరీ లాంటిది ఏమైనా చేసి ఎక్కువ కాలం కంటి యొక్క చూపును మనం కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా?
3: సర్జరీస్ కంటే ముందు మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అన్ని కేసెస్ కి సర్జరీస్ అవసరం రాదు, అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళినప్పుడు సర్జరీస్ అవసరం వస్తాయి. ఎర్లీ స్టేజెస్ లో మనకి లేజర్స్ ఉన్నాయి, గ్రీన్ లేజర్స్, రెటినాకి లేజర్ చేయవచ్చు. ఎక్కడెక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో, సో రెటినాకి ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో అది పాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ అంటారు. రెటినాని లేజర్స్ చేస్తే ఫర్దర్ గా రెటినా డ్యామేజ్ అవ్వకుండా, చూపు పోకుండా మనం కాపాడవచ్చు. కొందరికి వాపు వస్తుంది రెటినాలో, మ్యాక్యులర్ ఎడిమా అంటారు దాన్ని. డయాబెటీస్ వల్ల మ్యాక్యులర్ ఎడిమా వస్తుంది, హైపర్ టెన్షన్ వల్ల కూడా కొన్ని కారణాలు ఉండి దాన్ని బీఆర్వీఓ, బ్రాంచ్ రెటినల్ వీన్ ఆక్లూజన్ అంటారు. సో వీటి వల్ల మ్యాక్యులర్ ఎడిమా వచ్చినప్పుడు మనం వాటికి ఇంజెక్షన్స్ ఉంటాయి, కన్నుకు ఇంజెక్షన్ ఇస్తాం. సో ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అంటారు, కన్ను గుడ్డిలోకే ఇంజెక్షన్స్ ఇస్తాం. సో వాటి వల్ల నివారించవచ్చు. ఇవి చేసినప్పుడు పేషెంట్స్ సిస్టమిక్ కంట్రోల్ పెట్టుకుని ఉంటే ఆ డిసీజ్ అక్కడే ఆపొచ్చు. కొందరు నెగ్లెక్ట్ చేస్తారు, ట్రీట్మెంట్ అయింది కదండి మళ్ళీ ఏమైతుంది అనుకో, బట్ అది వదలదు. అది లేజర్ చేసినా ఇంజెక్షన్ చేసినా గానీ మీరు సరైన పద్ధతులు పాటించకపోతే మళ్ళీ బ్లీడింగ్ అయ్యి చూపు సడన్ గా వెళ్ళిపో పడిపోయి రెటినా డిటాచ్మెంట్ అయితే అప్పుడు రెటినా సర్జరీస్ ఉంటాయి. రెటినా సర్జరీస్ చేసి రెటినా లోపల గ్యాస్ గాని ఆయిల్ గాని పెట్టాల్సి వస్తుంది. అది రెటినా సర్జరీస్.
2: ఈ వ్యాధి రెండు కళ్ళకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తిలో ఒక కంటికి వస్తే రెండో కంటి ఖచ్చితంగా వస్తుందా? ఒక కంటితోనే ఆగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా?
3: ఇది మన జబ్బు అనేది సిస్టమిక్, అంటే బాడీ లోపల ఉంటుంది కాబట్టి రెండు కళ్ళకి
2: వస్తుంది
3: కంపల్సరీగా. ఒక 5% తేడా ఉంటుంది అంతే. ఆ కన్నుకి ఈ కన్నుకు ప్రాబ్లం
2: కొంచెం
3: తేడా ఉంటుంది, కానీ రెండు కళ్ళకి కంపల్సరీ వస్తుంది.
2: రెటినా సమస్య
3: కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ వస్తుంది.
2: ఇప్పుడు ఒత్తిడి ఈ వ్యాధిని మనం ప్రభావితం చేసే అవకాశం ఏమైనా?
3: అవునండి, ఒత్తిడి అనగానే మళ్ళీ మనకి బీపీ షుగర్లు రావడమే, వాటి వల్ల బీపీ షుగర్ వల్ల పెరగడం వల్ల మళ్ళీ కంటి జబ్బులు. సో మళ్ళీ ఇది సైకిల్, ఒత్తిడి వల్ల కూడా మళ్ళీ జబ్బులు ఎక్కువయ్యే
2: అవకాశం. సో ఈ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా అందుబాటులో ఉంటాయా? ఒక వ్యక్తి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చిన్నతనం నుంచి ఈ రెటినా సమస్య ఏ వయసులో కూడా సోకకుండా ఉండేందుకు అవకాశం ఏమైనా ఉందా?
3: ముందు జాగ్రత్తలు అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అండి. సరైన ఆహార నియమాలు గానీ మీ బాడీ ఎలా పద్ధతిగా కాపాడుకోవడమే దానికి రూట్ కాజ్ ని ప్రివెంట్ చేయొచ్చు అండి. సో ఒత్తిడి లేకుండా మీరు ఆహార పదార్థాలు గానీ అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిసీజ్ రాకపోతే రెటినా ప్రాబ్లం.
2: సమయం కానీ ఆలోచన విధానం కానీ ఆహార నియమాలు కానీ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అంటే ముందస్తు మనం జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి రాకుండా మనం కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంది.
3: అవునండి.
2: డాక్టర్ శ్రీనివాస్ గారు, మరి ఈ రెటినా వ్యాధి వచ్చిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకపోతే, ఇలాంటి వైద్యం చేయించుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది?
3: ఇది మంచి ప్రశ్న అండి. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ అవగాహన లేక, అది రెటినా జబ్బు అని వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళు క్యాటరాక్ట్ అంటే మూతబిందో పొరలు అనుకుని చాలా నెగ్లెక్ట్ చేసిన తర్వాత చాలా ఎండ్ స్టేజ్ లో వస్తున్నారు. ఆ స్టేజ్ లో క్యాటరాక్ట్ అయితే ప్రాబ్లం ఉండదండి, క్యాటరాక్ట్ అనేది చిన్న సర్జరీతో అయిపోతుంది. రెటినా జబ్బులు నెగ్లెక్ట్ చేస్తే రెటినా సర్జరీ తర్వాత ఇది క్యాన్సర్ జబ్బు లాంటిది, రెటినా జబ్బులు అనేది. సో క్యాన్సర్ లో ప్రోగ్నోస్ ఎలా ఉంటుందో రెటినా జబ్బులు కూడా అడ్వాన్స్ స్టేజ్ లో వస్తే మనం సేవ్ చేయడం చాలా కష్టమైతుంది. సో ముందుగా అంటే ముందే వచ్చేస్తే, జస్ట్ బ్లీడింగ్ అయినప్పుడు వస్తే మేము ఆ బ్లీడింగ్ ని విట్రెక్టమీ సర్జరీ చేసి ఆ బ్లీడింగ్ తీసేసి చూపు ఇస్తామండి. సో లేట్ గా వస్తే కొన్నిసార్లు మనము చూపును కాపాడే అవకాశం చాలా తగ్గిపోతుంది. సో రెటినా అనేది మనము ఒక మొక్క లాంటిది, సరైన టైంలో వాటర్ వేయాలి మొక్క, లేదంటే అది ఎండిపోయిన తర్వాత వేస్తే ప్రయోజనం ఉండదు. సేమ్ రెటినా కూడా అలాగే అండి. సో కరెక్ట్ టైంలో రావాలి. అందుకే నేను చెప్పేది, మీరు షుగర్ ఉన్నా, డయాబెటీ, హైపర్ టెన్షన్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా గానీ మీరు ముందు చెకప్ చేసుకుంటే మేము దాన్ని ముందే చెప్తాము. ఒకవేళ బ్లీడింగ్ అయినా మేము అర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేసి తీస్తాం. ఎండ్ స్టేజ్ లో నియోవాస్కులర్ గ్లకోమా అని, అంటే ఎండ్ స్టేజ్ లో అలాంటి జబ్బులు వచ్చిన తర్వాత మనం కన్నును కాపాడే పరిస్థితి ఉండదండి. స్పెషల్ గా రెటినా జబ్బులు అండి, వేరే ఏ జబ్బునైనా మనం కన్నును సర్జరీ చేసి కాపాడొచ్చు. ఒక రెటినా అడ్వాన్స్ స్టేజ్ కి
2: చేరుకుందంటే
3: సర్జరీ చేసినా చాలా ప్రయోజనాలు చాలా తక్కువ ఉండవు. నాకు మెయిన్ కారణము ఈ చూపు కాపాడను ఎర్లీ స్టేజ్ లో నేను ఇక్కడ స్పెషాలిటీ ఓపెన్ చేసింది, స్పెషల్ గా అదే రీజన్.
2: స్థానికంగా మన నిజామాబాద్ లో ఇప్పుడు రెటినాకి అవకాశం ఉంది.
3: అవునండి, అవునండి. నేను వచ్చిన తర్వాత ఒక 4 చేశాను, మంచి రిజల్ట్స్ వచ్చాయి. బట్ వాళ్ళు తొందరగా ప్రజెంట్ అయ్యారు, అది చాలా ఇంపార్టెంట్. రెటినా సర్జరీస్ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి, బట్ ఎర్లీగా రావాలి.
2: దశ దాటిపోయిన తర్వాత వస్తే మనం కూడా
3: రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది. పేషెంట్స్ కూడా రెటినా సర్జరీ అయిందా, పొర సర్జరీ అయిందా అని తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. అది మనము అది వివరంగా చెప్పాలి వాళ్ళకి. సో మీకు ఉన్నది చాలా పెద్ద ప్రాబ్లము అని వివరంగా చెప్పాలి వాళ్ళకి. నా ఎయిమ్ ఏంటంటే ఇక్కడ రావడానికి అర్లీ స్టేజ్ లోనే పేషెంట్స్ ని గుర్తుపట్టి వాళ్ళకి ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే బ్లైండ్ అవ్వకుండా కాపాడాలి రెటినా జబ్బు నుంచి అనేది నా ప్రధాన కారణం నిజామాబాద్ లో రెటినా స్పెషాలిటీ ఓపెన్ చేయడానికి.
2: బాగుంది డాక్టర్ శ్రీనివాస్ గారు. మరి పూట మా స్టూడియోకి వచ్చి రెటినా అనే వ్యాధి కంటికి ఎందువల్ల వస్తుంది, వస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలు మా శ్రోతలకు చక్కగా తెలియజేసినందుకు మీకు మా ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
3: థ్యాంక్ యూ అండి.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపి మరియు యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. సెల్ 9256925667.
4: Akashwani presents Morning News. Good morning. I am Shagun Chopra. The headlines. Prime Minister Narendra Modi to hold talks with French President Emmanuel Macron and jointly inaugurate Bharat Innovates event in Nice today. Indian Space Research Organization developing long life moon landers capable of surviving up to 200 days, says ISRO chairman V. Narayanan. IMD says conditions are favorable for further advance of southwest monsoon into Karnataka, Telangana, Andhra Pradesh, Odisha and South Chhattisgarh during next 2 to 3 days. US President Donald Trump claims deal to end war with Iran will be signed today and Strait of Hormuz will be opened to all immediately afterwards. India beat Afghanistan by 7 wickets in rain-affected first one-day international cricket at Dharamshala. And in ICC Women's T20 World Cup, India to begin their campaign against arch-rivals Pakistan in Birmingham this evening. And now the news in detail. Prime Minister Narendra Modi has arrived in Nice, France on the first leg of his two-nation visit to France and Slovakia. During his stay in France, he will join French President Emmanuel Macron in jointly inaugurating Bharat Innovates and hold bilateral talks with him on key areas of cooperation and global issues ahead of the upcoming G7 summit. Mr. Modi will subsequently travel to Slovakia for bilateral engagements with the Slovak leadership. At a community reception held at the iconic hotel Negresco yesterday, a large gathering of the Indian diaspora accorded a warm and enthusiastic welcome to the Prime Minister. Prime Minister Modi interacted warmly with members of the community and witnessed colourful cultural performances featuring classical Indian dance forms including Kathak, Odissi, Bharatnatyam presented by French and Italian artists.

0: value outstrip their resale worth. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with French President Emmanuel Macron and jointly inaugurate Bharat Innovates event in Nice today. Indian Space Research Organization developing long-life moon landers capable of surviving up to 200 days, says ISRO Chairman B. Narayanan. IMD says conditions are favorable for further advance of southwest monsoon into Karnataka, Telangana, Andhra Pradesh, Odisha and South Chhattisgarh during next 2 to 3 days. US President Donald Trump claims deal to end war with Iran will be signed today and Strait of Hormuz will be open to all immediately afterwards. India beat Afghanistan by 7 wickets in rain-affected first one-day international cricket at Dharamshala. And in ICC Women's T20 World Cup, India to begin their campaign against arch-rivals Pakistan in Birmingham this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. వసుధ హై స్కూల్ దుబ్బ నిజామాబాద్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం శ్రీమతి కె ప్రసన్న గారు.
3: శ్రోతలందరికీ శుభోదయం. ప్రతి ఆదివారం మీరంతా బాలభారతి కార్యక్రమం వింటున్నారు కదా. ఈ కార్యక్రమం మీ అందరినీ చాలా అలరిస్తున్నట్లే ఈ వారం కూడా మా ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. మేమంతా వసుధ హై స్కూల్ గుర్బాబాది రోడ్ దుబ్బా నిజామాబాద్లోని విద్యార్థులం. ఈరోజు మేమంతా బాలభారతి బాలల కదంబ కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
4: మనకు ఎలాంటి విఘ్నాలు రాకుండా మనం ఆరాధించే దైవం వినాయకుడే. ఆ వినాయకుడు అంటే మనందరికి చాలా ఇష్టం కదా.
5: ఆ వినాయకుడి పాటను వినిపిస్తున్నారు మా 8వ తరగతి అక్కయ్యలు. విందాం.

0: ఇప్పుడు భగవద్గీత గురించి చిన్న నాటిక వినిపిస్తారు 7వ తరగతి విద్యార్థులు.
1: శ్రీ గురవే నమః.
2: జై శ్రీకృష్ణ. నా పేరు ప్రశ్న.
3: జై శ్రీకృష్ణ. నా పేరు జవాబు.
4: జై శ్రీకృష్ణ. నా పేరు భగవద్గీత.
2: అహహా, ఏవండో విన్నారా? ఈ అమ్మాయి పేరు భగవద్గీతట పుస్తకం పేరు పెట్టేశారు.
3: అది పుస్తకం పేరు కాదు, దైవ గ్రంథం పేరు.
2: ఈ పేరునికెందుకు పెట్టారు?
3: ఎందుకంటే భగవద్గీతలో ఉన్నవన్నీ నా శరీరంలో కూడా ఉన్నాయి కాబట్టి.
2: నీ శరీరం భగవద్గీత?
3: అవును, నా శరీరమే కాదు, మానవ శరీరాలన్నీ నడిచే భగవద్గీతలు.
2: అయితే పంచపాండవులెవరు?
3: పంచపాండవులు మన పంచేంద్రియాలు.
2: అయితే కౌరవులెవరు?
3: మన కోరికలే కౌరవులు.
2: అయితే పంచపాండవుల భార్య ద్రౌపదీ మాత ఎవరు?
3: పంచేంద్రియాలకు ముడిపడి ఉన్న సతీశీలమే ద్రౌపదీ మాత.
2: అయితే కురుక్షేత్రం ఏమిటి?
3: మన మనస్సే కురుక్షేత్రం.
2: అయితే శ్రీకృష్ణ భగవానుడెవరు?
3: నీలోను నాలోను ఈ విశ్వమంతా నిండి ఉన్న జ్ఞానమే శ్రీకృష్ణ భగవానుడు.
2: భగవద్గీతలో ఏమున్నాయి?
3: 700 శ్లోకాలున్నాయి.
2: అందులో మొదటి శ్లోకం ఏమిటి?
4: అందులో మొదటి శ్లోకం కూడా నీలాగే ప్రశ్నతో మొదలవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేతాయుత్స్వః మామకా పాండవ క్షైవ కిర్మకుర్వత సంజయ.
2: ఈ శ్లోకం అర్థం ఏమిటి?
3: ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే
4: ధర్మక్షేత్రమైన మన మనసులో,
3: సామవేతాయి ఉత్సవ అంటే
4: యుద్ధము చెయ్యాలని ఉత్సాహంతో సామవేశమైన,
3: మామక పాండవ క్షైవ అంటే
4: కోరికలు పంచేంద్రియాలు కలిసి,
3: కిమకుర్వత సంజయ అంటే
4: ఈ భూమి మీదకి వచ్చి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావని మొదటి శ్లోకం మనల్ని ప్రశ్నిస్తుంది.
2: అవునా, భగవద్గీత మొదటి శ్లోకం మనల్ని హవార్యు అని ప్రశ్నిస్తుందా? దీనికి నీ జవాబు ఏమిటి?
4: యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్తన త్రత్రాశీర్వజయో భూతి ధ్రువనీ తిర్మతిర్మమ.
2: ఈ శ్లోకం అర్థం ఏమిటి?
3: యత్ర యోగేశ్వర కృష్ణో అంటే
4: ఎక్కడైతే జ్ఞానము నిండి ఉందో,
3: యత్ర పార్థో ధనుర్తన అంటే
4: ఆ జ్ఞానం మీద గురిపెట్టి ఉన్న శిష్యుడు ఉంటాడో,
3: త్రతాశర్వజయో భూతి అంటే
4: అక్కడే విజయం కలుగుతుంది,
3: ధ్రువ నీతిర్మ తిర్మమ అంటే
4: నీతి నియమాలతో వర్ధులుతాము. భగవద్గీత మనందరికీ పెద్ద దిక్కు. మనమంతా భగవద్గీత స్వరూపులం. మనమంతా నడిచే భగవద్గీత.
1: జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.
5: ఇప్పుడు భగవద్గీత గురించి విన్నాం కదా.
0: మన 3వ తరగతి విద్యార్థులు భగవద్గీత శ్లోకాలు చెప్తారు, విందాం.

0: భగవద్గీతలోని ద్వాదశాధ్యాయంలోని శ్లోకాలు విన్నాం కదా. సృష్టిలో అపరూపమైనది, అమూల్యమైనది అమ్మ.
1: ఇప్పుడు ఆ అమ్మ కవిత విందాం.
2: సృష్టిలో తీయనైనది అమ్మ అనే పిలుపు. తల్లి ఒడి ఒక గుడి, అమ్మంటే జన్మకే తొలి పలుకు. అలుపెరుగని యంత్రం అమ్మ, కన్న తల్లి ఘనత కలనైనా మరువకు. అమ్మంటే ఓర్పు, ఓదార్పు నేర్పు.
0: ఇప్పుడు చదువు గురించి ఒక పద్యం విందాం.
3: పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు సర్వవర్షము, తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తనదనం ఎప్పుడున్.
1: ఇప్పుడు చదువు ఆవశ్యకతను తెలిపే కొన్ని నినాదాలు విందాం.
4: విద్య లేనివాడు వింత పశువు, చదువురాని మొద్దు కదలలేని ఎద్దు. బడి ముద్దు పనికి వద్దు, బడిబాట పట్టు పని వదిలిపెట్టు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, నేటి విద్యార్థులే భావి భారత నిర్మాతలు. శ్రద్ధ గలవాడే జ్ఞానాన్ని పొందుతాడు, వినయం లేని విద్య రాణించదు.
0: ఇప్పుడు రాణి శంకరమ్మ గురించి గేయం రూపంలో విందాం.
5: వీర శంకరమ్మ ఉయ్యాలో, శూర శంకరమ్మ ఉయ్యాలో, అందోలు కీర్తిని ఉయ్యాలో, ఆజరం చేసి ఉయ్యాలో, సూర్యచంద్రువులే ఉయ్యాలో, సుక్కై నిలిచింది ఉయ్యాలో, ఆదర్శరాణి అయి ఉయ్యాలో, నిలిచిపోయినది ఉయ్యాలో, మారాణి శంకరమ్మ ఉయ్యాలో, మారాణి మాతల్లి ఉయ్యాలో, విన్నవారికి ఉయ్యాలో, విష్ణు లోకాలు ఉయ్యాలో, చెప్పిన వారికి ఉయ్యాలో, కలు గో సంపదలు ఉయ్యాలో, మంగళం మంగళం ఉయ్యాలో, రాణి శంకరమ్మ ఉయ్యాలో.
0: ఇప్పుడు కొన్ని పొడుపు కథలు విందాం.
3: ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే.
1: ఎవరైనా
3: ఆవలింత, తోలు నలుపు తింటే పులుపు.
1: తోలు నలుపు తింటే పులుపు. పులుప ఏంటది?
3: చింతపండు. నీవు ఎంతో అవసరమని వేస్తారు, అంతలోనే అవసరం లేదని తీసే వేస్తారు. అలాంటి దాన్ని నేను.
1: సూదా?
3: కాదు.
1: మళ్ళేంటి?
3: కరివేపాకు.
1: కరివేపాక.
3: కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది.
1: ఏంటది?
3: మేఘం. ఎర్రని కోటలో తెల్లని బట్టులు.
1: ఏమిటది?
3: పళ్ళు.
6: జీవముంటుంది, రూపముంటుంది, కానీ కదలలేదు.
1: ఏమిటది?
6: గుడ్డు. తన శరీరాన్ని తానే తినేస్తుంది.
1: ఏమిటది?
6: కొవ్వొత్తి. చెక్కనమ్మ చిక్కిన అందమే. ఏమిటది?
1: గుర్తు రావట్లే.
6: సబ్బు. జిల్లేడు పువ్వుల్లో జగన్నాథుడు.
1: ఏమిటది?
6: చందమామ.
1: అవునా?
6: మా మామ కొడుకు తల లేదు, కాళ్ళు లేవు.
1: అవునా? మీ మా అమ్మ కొడుకు తల లేదా కాళ్ళు లేవా?
6: ఏ కాదు, ఏ అది పొడుపు కథ?
1: నాకు తెలీదు.
6: చొక్కా షర్ట్.
7: గది నిండా రత్నాలు, గదికి తాళం. ఏమిటది?
8: ఏమో నాకు తెలియదు.
7: దానిమ్మ పండు, కిందొక పలక పైనొక పలక, పలకల నడుమ మెలకల పాము.
8: ఏమిటది? నాకు తెలుసు, నాలుకగా.
7: అవును, పొట్టలో వేలు, నెత్తి

0: నెత్తిమీద రాయి ఏమిటది?
1: ఏమి?
0: పొట్టలో వేలు, నెత్తిమీద రాయి, ఉంగురం, తల్లి దయ్యం, పిల్ల పగడం,
1: దయ్యమా,
0: రేగిపండు,
1: గుడి లోపల నీళ్లు, గుడికి తాళం.
2: ఏమిటది?
1: గుడి లోపల నీళ్లు, గుడికి తాళం. ఏమో తెలియదు.
2: కొబ్బరికాయ.
1: ఓ, కొబ్బరికాయనా? ఊరంతా తిరుగుతుంది, మూల కూర్చుంటు. అదేంటిది?
2: నాకు తెలుసు, నాకు తెలుసు. చీపిరి కట్ట.
1: కరెక్ట్.
3: ఇప్పటి వరకు పొడుపు కథలు విన్నాం కదా, ఇప్పుడు పల్లె గురించి ఓ కవిత.
0: నేను పుట్టిన మా ఊరు అదేనా పాలిట హరివిల్లు, ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు, పల్లె జీవితం ఆరోగ్యానికి శుభప్రదం. నా పల్లెలో అందమైన చెరువు, చెరువులోని నీరు ప్రాణాధారం, నిర్మలమైన జలం అదే మాకు బలం. అక్కడి తామరలు కమనీయం, విరబూసిన అరవిందాలు చేనులకు అదే కమనీయాలు. లేలేత ప్రభాకరుని కిరణాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు. చెరువులు కల ప్రభుత్వ ఆశయ సాధన సిద్ధించాలి.
3: కవిత విన్నాం కదా, ఇప్పుడు ఓ పాట విందాం.

0: ఆరవ తరగతి విద్యార్థులచే పాట విన్నాం కదా. ఇప్పుడు ఏడవ తరగతి విద్యార్థి ఒక నీతి కథ చెప్తారు, విందాం.
1: తాబేలు పక్షి. గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మను గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది. ఆ చెట్టు కొమ్మన ఉన్న గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది, మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది, విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు, వర్షానికి గాలి ఉంటుందో లేదో తెలియదు, ఇక మీకు ఏమి రక్షణ ఇస్తుంది, అంతకంటే దారుణమైనది ఏమిటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి, అదే నాపై ఉన్న గూడును చూడు ఎంత బలంగా ఉందో, ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది. తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది, నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నాకు కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది, కానీ నీ గూడు నీకు తప్ప ఇంకెవ్వరికి రక్షణ ఇవ్వలేదు, నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు, నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనదని బదులిచ్చింది. నీతి. అందరికంటే మనమే గొప్ప అని అనుకోవద్దు, ఎవరికి ఉండేది వారికే ఉంటుంది.
0: మంచి నీతి కథ విన్నాం కదా, ఇప్పుడు వినండి ఈ పాటని.

0: మంచి గీతం విన్నారు కదా, ఇప్పుడు కొన్ని పద్యాలు వినండి.
1: తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేనాడు వెంట రాదు. లక్ష్యాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుదవబోడు. పొందుగా మెరుగైన భూమిలో పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరల కొవ్వును. తేనె జుంటీగలియ్యవా తెరువరులకు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ సింహ దురిత దూర. ఇప్పుడు 5వ తరగతి విద్యార్థుల చే మహిషాసుర మర్దిని స్తోత్రం విందాం.

0: ఇప్పుడు శిల్పి గొప్పతనాన్ని తెలిపే పద్యాలు విందాం.
1: సునీతంబైన నీచతి సుత్త నుండి బయలుపడే నెన్ని ఎన్ని దేవస్థలములు సార్థకము గాని ఎన్ని పాషాణములకు కలిగే నీనాడు పసుపు గుంకాల పూజ.
0: కవికలంబున గల అలంకార రచన కలదు కలదోయ్ శిల్పి, నీ యులిముఖమున గాకపోయిన బెను రాతి కంబములకు గుసుమ వల్లరు లేరేతి గృచ్చినావు.
1: ఇది ఈరోజు బాలభారతి కార్యక్రమంలో వజ్దా హై స్కూల్ గుర్బాబాది రోడ్ దుబ్బా నిజామాబాద్ విద్యార్థుల బాలల కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించిన పాఠశాల ప్రిన్సిపల్ సార్ గారికి, ఉపాధ్యాయులకు మరియు మాకు అవకాశం ఇచ్చిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు మీరు వసుధా హై స్కూల్ దుబ్బా నిజామాబాద్ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం శ్రీమతి కె ప్రసన్న గారు.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం మరికాసేపట్లో అంటే 9 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది గంటపాటు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటే మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఫోన్ నంబర్ మరొకసారి 8462245066. ఇందులో మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఊరు, సినిమా ఇంకా పాట పేరు క్లియర్గా పంపగలరు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:00. హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమానికి అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమానికి శ్రోతలు మీరు సందేశాలు పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఇందులో మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఊరు, సినిమా పేరు, ఇంకా పాట పేరు క్లియర్గా పంపగలరు. వాట్సాప్ సినిగీతాల కార్యక్రమంలో ముందుగా విందాం సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి పాటను. పాడినవారు భీమ్ సిసురలియో, ఇంకా ప్రణవి ఆచార్య. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ముదక్పల్లి గుడితాండ నుంచి ఫకీరా నరేందర్, నరేంద్ర గోపాల్, శ్రీనికేత్ నాయక్, రషిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివేమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: వాట్సాప్ సింగితల కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమంలో తర్వాతి పాట దేవర సినిమాలోనిది. పాడినవారు శిల్పారావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా నుంచి సిద్ధు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, వీరందరి కోరికపై ఈ పాట.

0: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
0: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
1: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
0: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్.
2: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
0: డాక్టర్ సీను నాయక్. డెంటల్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
3: హృదయరాగాలు వాట్సాప్ సినీగీతల కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం 10 గంటల వరకు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటే మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఇందులో మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఊరు, సినిమా, ఇంకా పాట పేరు క్లియర్గా పంపగలరు. కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక, రేపు ఉదయం 8 గంటలకు బృందన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. హృదయరాగాలు వాట్సాప్ సినిగితాలు కార్యక్రమంలో తర్వాతి పాట పుష్ప 2 సినిమాలోనిది, పాడిన వారు శ్రేయా ఘోషాల్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆర్మూర్ గంగుపల్లి నుంచి రాసా గంగాధర్, విజయ్, సందేశ్, వీరేష్, రాజేందర్, అపూర్వ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వినయనగర్ నుంచి పింకీ, శివ, విజయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. వీరందరి కోరికపై ఈ పాట

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: తాతయ్య, ఇది ఏం మొక్క?
7: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.

పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఇందులో మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఊరు, సినిమా పేరు, ఇంకా పాట పేరు క్లియర్గా పంపగలరు. కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక, ఈ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8:30 రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో నడుము నొప్పి, మెడనొప్పి, వెన్ను నొప్పి మొదలైన సమస్యలకు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కేశ మోగురాజ్ గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు. హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట టైగర్ నాగేశ్వరరావు సినిమాలోనిది. పాడిన వారు సింధూరి విశాల్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి బర్కం నర్సయ్య, బంగారి శ్రీనివాస్, గోలి రమేష్, కరుణాకర్, చందు, రాజేందర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం పెద్ద గన్యాట నుంచి శ్రీనివాసరాజు, కృష్ణశ్రీ, విమల, తన్మయ సాయి, దక్ష సాయి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. వీరందరి కోరికపై ఈ పాట.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాలు కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూత బిందువు, క్యాటరాక్ట్, రెటినా మొదలైన కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకాల గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ఉప్పెన సినిమాలోనిది. పాడినవారు జావేద్ ఆలీ. సినిమాకి సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆర్మర్ నుంచి తాడూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నర్సయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా మోపల్ మండలం కులాస్పూర్ గ్రామం నుంచి దావుల ప్రభాకర్, ఆద్య, సువర్ణ, హృతిక ఇంకా ఖుషి ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. వీరందరి కోరికపై ఈ పాట.

సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హృదయ రాగాలు వాట్సాప్ సినీతాల కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం 10 గంటల వరకు. కార్యక్రమానికి శ్రోతలు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటే మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. వింటున్న శ్రోతలకు మరొక గమనిక, ఈ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట జైబోల తెలంగాణ సినిమాలోనిది. పాడినవారు శ్రీకృష్ణ ఇంకా ఆదర్శిని. సినిమాకి సంగీతం అందించిన వారు చక్రి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నిర్మల్ జిల్లా బీరపల్లి గ్రామం నుంచి జిందాం భూమయ్య, వనమాల ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో తర్వాత పాట సాహో సినిమాలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం నుంచి బింగివార్ రవి ఇంకా వారి కుటుంబ సభ్యులు మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

హృదయరాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట నిన్ను కోరి సినిమాలోనిది. పాడినవారు కార్తిక్ ఇంకా చిన్మయ్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఎర్రగడ్ల మండలం తుర్తి గ్రామం నుంచి టి పుష్ప ఇంకా వారి కుటుంబ సభ్యులు మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

0: హృదయ రాగాలు కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో తర్వాతి పాట అందాల రాక్షసి సినిమాలో ఉన్నది. పాడిన వారు హరిహరన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఆర్ఆర్ చౌరస్ నుంచి ఉదయ్, నిఖిత, మిథున్, మౌర్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.
1: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

కార్యక్రమంలో తర్వాతి పాట కోర్టు సినిమాలోనిది, పాడినవారు అనురాగ్ కులకర్ణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, యశ్వంత్, ఆర్యన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు, సౌదీ అరేబియా నుంచి మిద్దె నవీన్ కుమార్ గారు. ఈ శ్రోతలు ఆన్లైన్లో ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా వింటున్నారు. ధన్యవాదాలండి. వీరందరి కోరికపై ఈ పాట.

ఇంతటితో ఈనాటి హృదయ రాగాలు వాట్సాప్ సినిగీతల కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అంతవరకు ఈ పాట విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగపూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే రెండు నగరాల మధ్య 3.5 గంటల సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలిపారు. వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఐగాట్ కర్మయోగి భారత్ ప్లాట్ఫామ్పై పరీక్షా కర్మయోగి పరీక్షా అధికారుల కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్టీఏ పరీక్షల పర్యవేక్షణ, ఇన్విజిలేషన్ ప్రక్రియలను బలోపేతం చేయడం, అలాగే ఆఫ్లైన్ పెన్ పేపర్ ఆధారిత పరీక్షలను సజావుగా, సురక్షితంగా, ప్రామాణిక పద్దతిలో నిర్వహించేలా చూడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా ఉంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచడానికి వీలుగా ట్రిబ్యునల్కు మరో 7 గడువునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రిబ్యునల్ గడువు 31 ముగియనుండటంతో 1 నుంచి 2027 జూలై వరకు పొడిగించారు. నైరుతి ఋతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANN_HVDని ఫాలో అవ్వండి. ANN News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశ

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. మరి ఈరోజు మొదటి పాట నువ్వొస్తానంటే నేను వద్దంటాన సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పడిన పాట. మరి ఈ పాట కోసం వాట్సాప్ చేస్తున్నారు ఎల్లగందల రమేష్, వకళదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్నాదేవి, అలకాపురి కొత్తపేట నుంచి కోరుతున్నారు. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ ఉమ్మడి నుంచి దివాకర్ విమలాయేషణ కోరుతున్నారు. కల్పన నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి, అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్ ఫరూక్, షేత్ ఖలీల్, ముబీన్ భాయ్ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ చౌటుపల్లి నుంచి హేమలత విశ్వనాథ్ కోరుతున్నారు. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి, విశృత, మహాద్యుతి, సాయిమన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసరి రామచంద్రన్, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక వీరి కుటుంబ సభ్యులు.

0: London. Buy original handloom direct from weavers at Chenita Santa, 12th to 14th June. Chowraha Auditorium, SD Road, Secunderabad. Time 11 a.m. to 9 p.m. Phone 799-579-2102.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:10. విక్రమార్కుడు సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటున్నారు గౌరవ్ అండ్ గౌరవి ఫ్రమ్ నిర్మల్. ఏదైనా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ వైభవి, రాకేష్ కుమార్, మమిత, విశేష్, వైజయంతిమాల, రాహుల్, సర్వేశ్వర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా పిర్జాది కూడా నుంచి శ్రీనివాస్ గారు కూడా మా కోసం ఒక మంచి పాట దాసరి రవి రాయగిరి నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం విక్రమార్కుడు సినిమా నుంచి టిప్పు చిత్ర పడిన ఈ పాట.
2: డమ్మా

0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708008 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాము, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 10:16. మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజిత, యాదాద్రి వలగండ మండలం గొల్లేపల్లి నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, పూర్ణతేజశ్రీ, వినోద్ కుమార్, నిహారిక, తనుజశ్రీ, హరిదీక్షిత్, భవ్యశ్రీ కోరుతున్నారు. ఇంకా మా కోసం సైనికుడు సినిమా నుంచి పాట వినిపించండి అంటున్నారు. వేల్పూర్ మండలం కుక్కునూరు గ్రామం నుంచి గంగాధర్, శ్రీలక్ష్మి, శ్రీకర్, శ్రీశాంత్ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, నిజామాబాద్, జానకంపేట నుంచి కోరుతున్నారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్స్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
2: ఆకాశవాణి సమయం 10:24. ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు ఆవునూరు దేవేందర్ విజయలక్ష్మి, సంతోష్ సాయి కిరణ్, నందన్ రమ్య గంభీరపేట నుంచి కోరుతున్నారు. ముసాపేట నుంచి నరేష్ రోజా, శిరీష ఓంకార్ లక్ష్మి నరసింహ, ఉప్పల్ నుంచి శివపార్వతి మురళీకృష్ణ కోరుతున్నారు. నోముల భాగ్యమ్మ వెంకటేష్, పాసిగుట్ట సికింద్రాబాద్ నుంచి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. వీరందరి కోసం గోదావరి సినిమా నుంచి ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సింహ సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుంచి ప్రవీణ్, శ్రీలత, శ్రీలేఖ కోరుతున్నారు. ఇంకా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, వెంకటేష్ నందిపేట నుంచి కోరుతున్నారు. రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ వీరందరి కోసం సింహ సినిమా నుంచి ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృత

హ్యాపీ డే సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. నారాయణగిరి ప్రకాష్ గారు వరంగల్ నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ భారతి 102.8

మన జనరంజని. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 10:42. ఇక కనిగారి సత్యనారాయణ, ఇందిరావేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ కోరుతున్నారు. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. షేక్ అబ్దుల్ అలీ, నిఖాన్, నిఖార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం వీరి కుటుంబ సభ్యులు. వరంగల్ కాశీబుక్ నుంచి సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, వీరందరి కోసం మర్యాదరామన్న సినిమా నుంచి ఈ పాట.

దశావతారం సినిమా నుంచి మీరు విన్న ఆ పాట కోసం మెసేజ్ చేశారు చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచార్య వరలక్ష్మి కృష్ణమ్మ మధు వాణి రవి నవీన రాధికాత్రిలో వీరి కుటుంబ సభ్యులు ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ ఉమ్మడి నుంచి దివాకర్ విమల యష్ణ కోరుతున్నారు. మగధీర సినిమా నుంచి ఎంఎం కీరవాణి బృందం పాడిన పాట విందాం. మరి ఈ పాట కోసం మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫులాంగ్ నిజామాబాద్ నుంచి మహమ్మద్ వహీద్ రుమాని వీరి మిత్రులు. ఇంకా ఎవరెవరున్నారు అంటే ఈరోజు చాలామంది మెసేజ్లు చేశారు, మరి వారందరి కోసం కూడా ఈ పాట. నాకిటిపల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కోరారు. మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థివ్ స్కందా గౌడ్, నిషిత, సాయి కిరణ్ గౌడ్, వీరందరి కోసం ఈ పాట.

ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ మార్గులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న ప్రపంచ రక్తదాతల దినోత్సవం కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాద్లోని ప్రసిద్ధ సాలార్జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మ్యూజియం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ సాయంత్రం ఉత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ నెల 21వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 2025-26 సంవత్సరంలో పాస్పోర్టు దరఖాస్తుల పరిశీలన, పోలీస్ ధృవీకరణ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు తెలంగాణ పోలీసులకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డును ప్రకటించింది. హైదరాబాద్లో వర్షాలకు ముంపు, చెట్లు కూలిన, కొమ్మలు విరిగిన ప్రాంతాలకు సకాలంలో చేరేలా హైడ్రా బైక్ టీంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 27 బైక్ టీంలను నియమించింది. చంద్రునిపై ఉండే గడ్డకట్టే చలి నుండి లునార్ ల్యాండర్ను రక్షించగలిగే అధునాతన కృత్రిమ తాపన వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అణుశక్తి విభాగంతో కలిసి పనిచేస్తున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. భవిష్యత్ మిషన్లలో సుదీర్ఘకాల చంద్ర అన్వేషణకు ఇది సహాయపడుతుందని ఆయన తెలిపారు. అక్రమ వలసదారులు ఆధార్ కార్డులు పొందకుండా నిరోధించేందుకు 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ కార్డులు జారీ చేయకూడదని తన మంత్రివర్గం నిర్ణయించిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం తెలిపారు. అసాధారణ సందర్భాల్లో ఆధార్ కార్డును జారీ చేయాల్సి వస్తే ఆ దరఖాస్తుదారు కార్డు పొందడానికి అర్హుడా కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకమైన షాదీ ముబారక్ లబ్ధిదారుల పేరిట నకిలీ పత్రాలు, నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు సుమారు 21 లక్షల రూపాయల మేర నష్టం చేసిన 6 సభ్యుల ముఠాను హైదరాబాద్ అత్తాపూర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 11:04:30.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రెట్రో, నాస్టాల్జియా, ఎమోషనల్ ఆర్ రిలాక్సింగ్, పేరేదైనా గానీ సండే వచ్చిందంటే మన సంబరం అంబరాన్ని అంటాల్సిందే. ఎందుకంటారా, మనం గడిపిన మధుర క్షణాలెన్నో, వాటికి తగ్గట్టుగా ఉండే మధుర గీతాలు ఇంకెన్నెన్నో. కేవలం ఆ మధుర గీతాలు మాత్రమే వినే సండే స్పెషల్ గుర్తుకొస్తున్నాయికి స్వాగతం. మరి లేట్ చేయకుండా మన జీవితంలో ఏదైనా ముందడుగు వేయాలి అంటూ ఉంటారు పెద్దలు. మరి అందుకే ముందడుగు కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కానీ కొన్నిసార్లు ఆలస్యం అస్సలు అవ్వదు. అందుకే ఇంత ఇంట్రో ఎందుకు ఇస్తున్నానంటే, ముందడుగు సినిమా నుండి 1983లో రిలీజ్ అయిన ముందడుగు సినిమా నుండి నాకు ఒక శ్రీమతి అనే ఈ పాటని మన గుర్తుకొస్తున్నాయిలో విందాం. ఇంకా మరిన్ని పాటలు కూడా వింటాం.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా. లైఫ్ చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది కదా, మెట్రో ట్రైన్స్, స్మార్ట్ ఫోన్స్, ఇన్స్టా రీల్స్ అంతా ఒక పరుగు పందెం. కానీ ఈ ఒక్క గంట సేపు ఆ పరుగు పందాన్ని ఆపేద్దామా? మన గుండెల్లో దాచుకున్న పాత జ్ఞాపకాల్లోకి వెళ్దాం. క్యాసెట్లు, వాక్మెన్లు వాడిన ఆ రోజుల్లోకి మళ్ళీ వెళ్దాం. పదండి,

0: సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఇంక ఇలాంటి పాటలు గుర్తుకొస్తున్నాయిలో చాలానే ఉన్నాయి, తప్పకుండా విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్ స్టూడియో క్లాక్ లో. సమయం 11:17:25. ట్రెండ్ సెట్టర్ మణిరత్నం, మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా కాంబినేషన్లో నాగార్జున నటించిన గీతాంజలి సినిమా నుండి జల్లంత కవ్వంత కావాలిలే అనే పాటని మీ కాలేజ్ రోజుల నాటి ప్రేమ తాలూకా గుర్తులు జ్ఞాపకాలు గుర్తు చేయట్లేదా? నిజమా కాదా? అయితే ఈ పాట వినాల్సిందే.

0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: టుడే క్లాక్ లో 11:23:06 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు విత్ మీ ఆర్జరంజిత్. ఆ రోజుల్లో వాట్సాప్ లేవు, చాటింగ్ లేవు. ప్రేమను వ్యక్తపరచాలంటే ఒక అందమైన గ్రీటింగ్ కార్డు లేకపోతే డైరీ వెనుక పేజీలో రాసుకున్న కవితలే మార్గం. ఆ ఉత్తరాలు వెనుకున్న అమాయకత్వం, ఆ స్వచ్ఛమైన ప్రేమ ఈ తరం పిల్లలకి దొరకని ఒక అదృష్టమని చెప్పొచ్చు. మరి అలాంటి ఒక ప్రేమగీతం, ఒక మంచి పాట విందాం. సాగర సంగమం చిత్రం నుండి ఎస్పి బాలు, శైలజ పాడిన ఈ మధురమైన పాట మన కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

సూపర్ హిట్ నెంబర్స్ వింటున్నాం, గుర్తుకొస్తున్నాయిలో. మరి తర్వాత 1987లో రిలీజ్ అయిన రాక్షసుడు చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు అంటూ ఎస్పి బాలు, జానకి పాడిన ఈ పాటని వేటూరి రాశారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కంపోజిషన్లో వచ్చిన ఇంకొక అద్భుతం అంటూ చెప్పొచ్చు. తప్పకుండా వినాల్సిందే కదా, వినేద్దాం. స్టే ట్యూన్డ్.

ఇలాంటి సూపర్ హిట్ నంబర్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

స్టోరీ క్లాక్ లో 11:34:18 అవుతుంది, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. కొన్ని పాటలు వింటుంటే ఆనాటి రోజుల్లో చేసిన సైకిల్ ప్రయాణాలు, ఆ కాలేజీ రోజులు, చిన్న చిన్న సంతోషాలు ఎన్నో ఇంకెన్నెన్నో. నీకు ఎప్పుడైనా అనిపించిందా ఆ మధుర జ్ఞాపకాలన్నీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మెమొరీ అని? అందుకే గడిచిన క్షణాలే మనకి ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయంటారు, కాదంటారా?

జూన్ వచ్చిందంటే స్కూల్ స్టార్ట్ అవుతాయని మన విషయం తెలుసు, వాటితో పాటు వర్షాలు కూడా. కవిత్వాలు రాసేవాళ్ళకి ప్రతీదీ ఒక ముఖ్యమైన అంశం కదా. శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది కవితకు అనర్హం అనేది మీరు వినే ఉంటారు. ప్రేమను రొమాన్స్ని వ్యక్తపరచడానికి వర్షం ఒక మంచి టాపిక్. వర్షం పడుతుంటే అలా కిటికీ దగ్గర కూర్చుని రేడియో వింటూ ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడేమో మొబైల్ చూస్తూ కూర్చుంటున్నారు, కానీ అప్పటి ఫీల్ వేరు, ఇప్పటి ఫీల్ వేరు, అది అర్థం కాదు కూడా.

0: మాయలోడి సినిమా నుండి సూపర్ హిట్ నెంబర్ విన్నాం. ఇలాంటి బ్యూటిఫుల్ నెంబర్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తలగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
0: స్టూడియో క్లాక్ లో టైం 11:45:33 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. అయితే ఇంకా తర్వాతి పాట ఏంటంటే 1990స్లో రిలీజ్ అయిన రాజా విక్రమార్క సినిమా నుండి భలా చాంగ్ బళా అనే ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర కోరస్ పాడారు. వేటూరి గారి రచనలో, రాజ్ కోటి గారి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట తప్పకుండా వినేద్దాం, వినాల్సిందే.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అలా అలా 1990స్లో ఒక సరికొత్త జోస్ తీసుకొచ్చిన డ్యూ రాజ్ అండ్ కోటి. మరి వాళ్ల మ్యూజిక్ వస్తుందంటే చాలు, థియేటర్స్లో చప్పట్లు ఈలలు గోలలు చేయాల్సిందే. మరి మనం కూడా చేసేద్దాం అవన్నీ ఇప్పుడు. అంటే అందరం కలిసి ఒకే దగ్గర చేయాలనుకోండి. బంగారు బుల్లోడు సినిమా నుండి గుడివాడ గుమ్మరం అంటూ వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ నెంబర్ స్టేడియం.

చూసారా రాజ్కోటి గారి కంపోజిషన్ ఎంత అద్భుతంగా ఉందో. మాటలతోనే కాదు మధురమైన పాటలతో కూడా మన జ్ఞాపకాలని నెమరేసుకోవచ్చు అంట కాదంటారా. మరి ఈ సండే స్పెషల్ గుర్తుకొస్తున్నాయి, మీ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నారని ఆశిస్తూ ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు మరి కాసేపట్లో వార్తలు వింటారు.

0: చేనేత సంత, అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు, చౌరాహా ఆడిటోరియం, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
1: ఇక విషయానికి వస్తే, ప్రపంచ ఐటీ రంగంలో ఒకప్పుడు ఎదురులేని శక్తిగా నిలిచింది మైక్రోసాఫ్ట్. ఆ శరవేగంలో ఒక చిన్న తడబాటు, దాంతో ఆర్థిక మూలాల్లో చిన్న కలవరమైతే గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు మైక్రోసాఫ్ట్ ని దాటుకుని దూసుకుపోయాయి. అదే సమయానికి శాంసంగ్ సంస్థ తన బలాన్ని పుంజుకుంది. సరిగ్గా ఆ సంక్లిష్ట ఘడియల్లోనే ఆయన మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేపట్టారన్నమాట. ఆరేళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. కంపెనీ భవిష్యత్తుని తీర్చిదిద్ది విజయ పతాకాన్ని ఎగురవేశారు. సమాచార సాంకేతిక విప్లవంలో మైక్రోసాఫ్ట్కి పూర్వ వైభవాన్ని సాధించి పెట్టాడు. ఆ సంస్థ అధినేత బిల్గేట్స్కి కూడా నమ్మకానికి నిలువెత్తు రూపమయ్యారు. మరి ఆయనే టెక్ దిగ్గజం సత్య నాదెళ్ల, ఈనాటి మన చైతన్య స్ఫూర్తి.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. సత్య నాదేళ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. 19th August 1967 సత్యనారాయణ నాదేళ్ల హైదరాబాద్లో జన్మించారు. ఆయన తండ్రి బక్కపురమ్మ నాదేళ్ల యుగేందర్ ఐఏఎస్ అధికారి. చిన్నప్పటి నుండే సత్యనారాయణ నాదేళ్లకి కొత్త విషయాలు తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉండేదంట. ఆ ఇంట్రెస్ట్ని పేరెంట్స్ ఎంతగానో ఎంకరేజ్ చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సత్యనాదేళ్ల స్కూలింగ్ కంప్లీట్ చేశారు. ఆ తరువాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సత్యనాదేళ్ల తర్వాత ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో సత్యనాదేళ్ల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే సత్యనాదేళ్ల అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్లో పాటు చికాగో యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. ఓవైపు సత్యనాదేళ్ల ఉన్నత విద్యను పూర్తి చేస్తుండగానే మరోవైపు విప్లవాత్మకమైన మార్పులు కూడా సంభవిస్తున్నాయి. అంటే భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైంది కూడా అప్పుడే. ఇంకా ప్రపంచ ఇంటర్నెట్ యుగం వైపు కూడా అడుగుపెట్టింది. అంటే ప్రపంచ దేశాల నడుమ దూరాలు తగ్గాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచం ఒక గ్రామంలా మారుతోంది అదే టైంలో. ఆ సమయంలోనే అనేక మంది యువత విదేశాలకు వెళ్లడం మొదలైంది కూడా అప్పుడే. మరి సత్యనాదేళ్ల గారి గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఈ సూపర్ హిట్ సాంగ్ విందాం. స్టే ట్యూన్డ్.

0: తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలను

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 12:30, ఇప్పుడు తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి ఫ్రాన్స్లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం కింద జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పనుంది. దీనిలో 120కి పైగా భారతీయ స్టార్టప్లు, ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. అనంతరం మోదీ మక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని, అలాగే స్వస్థ భారత్ విజన్ను ముందుకు తీసుకెళ్లాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులకు నగదురహిత ఆరోగ్య రక్షణ అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశారని మంత్రి చెప్పారు. జన్ ఔషధి కేంద్రాలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చాయని, తద్వారా ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులను తగ్గించడంలో సహాయపడ్డాయని గడ్కరీ పేర్కొన్నారు. భారత్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాల్లో కొన్నింటికి నాయకత్వం వహిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఏ కుటుంబానికైనా వైద్య అత్యవసర పరిస్థితి అనేది ఆర్థిక సంక్షోభంగా మారకూడదనే మానవతా దృక్పథం నుండే ఈ మార్పు ఉద్భవించిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల సన్నాహాల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబెల్ట్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్లో అత్యధిక వీక్షకులను నమోదు చేయడం ద్వారా సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం భారత్కు గర్వ కారణమని, సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే సాధనంగా యోగాకు పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక్కరోజు వేడుకకే పరిమితం చేయకుండా ప్రజలంతా తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. సమగ్ర ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రకృతితో సామరస్యాన్ని పెంపొందించడంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. తజకిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శాశ్వతమైన విలువలను యోగా ప్రతిబింబిస్తుందన్నారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తజకిస్తాన్ విదేశాంగ మంత్రి సిరోజుద్దీన్తో కీర్తివర్ధన్ సింగ్ చర్చించారు. వచ్చే నెలలో కోల్కతాలో జరిగే ప్రారంభ షాంఘై సహకార సంఘం సాంస్కృతిక చర్చల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా తజకిస్తాన్ను కీర్తివర్ధన్ సింగ్ ఆహ్వానించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక బంధాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఒకరికి రెండవసారి జీవితాన్ని ప్రసాదించడానికి రక్తదానం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి అని నడ్డా పేర్కొన్నారు. రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి చెప్పారు. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి, అలాగే ప్రాణాలు కాపాడడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద, ప్రతిఫలం ఆశించని రక్తదాతలకు కృతజ్ఞతలు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలంతా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ముందుకొచ్చి రక్తదానం చేసి అమూల్యమైన ప్రాణాలను కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technologies, cyber security, tourism and people-to-people contact.
0: ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై ఈరోజు సంతకాలు జరుగుతాయని, ఆ వెనువెంటనే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సంతకాల ప్రణాళికలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ త్రోసిపుచ్చింది. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేస్తూనే ఆదివారంపైనే ట్రంప్ పట్టుబడ్డం పట్ల వారు విమర్శలు గుప్పించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ మైదానంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు బలమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇంగ్లాండ్, వేల్స్ వేదికలుగా జరుగుతోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెల 5వ తేదీన లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని ఆ శాఖ తెలిపింది. ఈరోజు తూర్పు రాజస్థాన్లో అక్కడక్కడ గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఈరోజు మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులుండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40:44.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అందరించే సంపూర్ణ వినోదం.

స్టూడియో క్లాక్లో 12:42:10 అవుతుంది. చైతన్య స్ఫూర్తిలో మనం సత్యనాదేళ్ల గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే అలా సత్యనాదేళ్లతో పాటు ఎంతోమంది యువత తమ మేధస్సుతో ఆయా అంటే దేశాల అభివృద్ధికి తోడ్పడుతూ, అలాగే మన సొంత దేశ అభివృద్ధికి కూడా వాళ్ళ వంతు సహాయాన్ని ఇచ్చే టైంలో, అలా అనేక మంది యూత్ వారితో పాటు సత్యనాదేళ్ల కూడా అమెరికాకి చేరుకున్నారు. అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తి కాగానే సన్ మైక్రోసిస్టమ్ సంస్థతో టెక్నికల్ టీంలో మెంబర్గా జాయిన్ అయ్యారు సత్యనాదేళ్ల. అప్పుడే బిల్ గేట్స్ తన మైక్రోసాఫ్ట్లో ఇండియన్స్ని తీసుకుంటున్న టైం అన్నమాట. అప్పుడే అదే టైంలో అంటే 1992 సత్యనాదేళ్లకి మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూనే ఎంబీఏ కంప్లీట్ చేశారు సత్యనాదేళ్ల. మరి ఆ తర్వాత మైక్రోసాఫ్ట్లో 1992 జాయిన్ అయిన సత్యనాదేళ్ల అంచెలంచెలుగా ఎలా ఎదిగారో కూడా తెలుసుకుందామా ఈ పాట తర్వాత.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: కేవలం ఉద్యోగానికి మాత్రమే పరిమితం కాని సత్యనాదేళ్ల మైక్రోసాఫ్ట్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను చాలా కీన్గా అబ్జర్వ్ చేసేవారంట. అంటే పలు విభాగాల్లో విభిన్నమైన హోదాల్లో బాధ్యతని నిర్వహించేవాళ్ళు, ఇంకా అలా మైక్రోసాఫ్ట్స్కి సంబంధించిన అన్ని రంగాల్లో విశేష అనుభవం గురించి రీసెర్చ్ చేసే సమయంలో ఆయన కొన్నిసార్లు ల్యాబ్లోనే రాత్రింబవళ్ళు ఉండిపోయేవారంట. మళ్ళీ పనినే ప్రపంచంగా భావించేవారు సత్యనాదేళ్ల.

12:53 అండ్ 15 సెకండ్స్ అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు, విత్ మీ ఆర్జే రంజిత్. అయితే సత్యనాథెళ్ల పట్టుదల, దీక్ష, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, విజయం సాధించాలన్న ఆరాటం అతడిని ఇతరులకి భిన్నంగా నిలిపింది. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోకపోతే ఆయనకు అస్సలు తోచదంట. ఇదే విషయం బిల్గేట్స్ దృష్టిని మొదటి నుంచి ఆకర్షించేది. అదే స్టీవ్ బాల్మర్ తర్వాత, అంటే ఆయన రిటైర్మెంట్ తర్వాత, సత్యనాథెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపిక చేయగలిగేలా చేశాయి. బిల్గేట్స్ స్టీవ్ బాల్మర్ తర్వాత థర్డ్ సీఈఓగా తనకు అవకాశం దొరకడం గొప్ప గౌరవంగా చెప్తారు సత్యనాథెళ్ల.

సత్యనాదెళ్ల ఉద్యోగ పదవి బాధ్యతలు నిర్వహించడంలో ఎంత క్రమశిక్షణ చూపిస్తారో నిజ జీవితంలోనూ ఆయన అంతే క్రమశిక్షణను పాటిస్తారు. సత్యనాదెళ్లకి సంగీతం అన్నా కవిత్వం అన్నా చాలా ఇష్టం. క్రికెట్ అంటే కూడా విపరీతమైన ఇంట్రెస్ట్. ఆయన నిరంతరం నిర్ణయాత్మకంగా శక్తివంతమైన ఆలోచనల్ని అమలుపరిచి సరైన దిశలో కంపెనీని మరింత ఉన్నత శిఖరాల మీద చేర్చుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. చిత్తశుద్ధి, క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావాలలో విజయ శిఖరాన్ని అధిరోహించిన సత్యనాదెళ్ల ఎందరికో చైతన్య స్ఫూర్తి.

0: అంశాలు, మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో పలు కార్యక్రమాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. హైదరాబాద్లోని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీ పడేది లేదని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క అన్నారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ మార్గ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న ప్రపంచ రక్తదాతల దినోత్సవం కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాద్లోని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట బీజేపీ అధ్యకులు రామచంద్రరావు, రాజ్యసభ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే రాజకీయ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లే అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారు. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీ పడేది లేదని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాలలో సింగరేణికి సంబంధించి కారుణ్య నియామకాల నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్తో కలిసి హాజరైన పట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణి సంస్థను కాపాడుకుందామని, తెలంగాణ ఆస్తిగా తీర్చిదిద్దుదామని అన్నారు.
2: సింగరేణి కార్మిక సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వేలాది మంది కార్మిక సోదరుల చెమటతో వారి శ్రమ పునాదుల పైన నిర్మించబడినటువంటి సింగరేణి సౌధాన్ని, తెలంగాణ ప్రజల వారసత్వ సంపదగా వచ్చిన సింగరేణి కాలనీ నిత్యం ఈ సింగరేణి కాపాడుకునే కార్యక్రమంలో అడుగు అడుగు కలుపుతూ మనం ముందుకు పోదాం.
1: వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి రాష్ట వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులు నడపాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి అన్ని రీజన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలాగా రవాణా సౌకర్యాలు సిద్ధం చేశామని ఆయన చెప్పారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉదయం సాయంత్రం వేళలో ఖచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున 2.5 గంటల సమయంలో కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంబాడు ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. నారాయణపేట జిల్లా సింగారం వద్ద నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పనులను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
3: ఈరోజు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారి కార్యాలయ నిర్మాణం పనులు చూడడానికి రావడం జరిగింది. 15 ఆగస్టు రోజు నుంచి ఇక్కడ నుంచి కార్యక్రమాలు కార్యకలాపాలు జరగాలనే ఒక కాన్సెప్ట్ తో త్వరితగతిన పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ని మిగతా డిపార్ట్మెంట్ లను పిలిపించడం జరిగింది. 100% ముఖ్యమంత్రి గారిని పిలిచి ప్రయత్నం చేస్తాం. వారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం ఉంటుందని అనుకుంటా ఉన్నాం.
1: తెలంగాణ పర్యాటక రంగం గడిచిన 2.5 నెలల్లో గణనీయమైన పురోగతి సాధించిందని పర్యాటక మంత్రి చూపల్లి కృష్ణారావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా తెలంగాణ దేశంలో కీలక పర్యాటక గమ్యస్థానంగా ఎదుగుతోందని, ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన పర్యాటక ప్రగతిని ప్రకటనలో వివరిస్తూ మంత్రి చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ది చూపించాలని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మానాలన్నారు. 148 అడుగుల వద్ద ప్రాజెక్ట్ బ్యారేజ్ నిర్మించే అవకాశం ఉందని, ప్రస్తుత అవసరాలకు సరిపోతుందని అన్నారు.
4: ప్రతి విషయంలో కిషన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీని బదనాలు చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు. 148 మీటర్ల ఎత్తుకు ఇది వరకే మా రాష్ట్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది. 148 మీటర్ల ఎత్తుతోడు మనం ఇట కట్టుకుంటే దాదాపు 50 MCలు ఎగర్తల్లి వరకు మనం గ్రావిటీ ద్వారా తరలించుకోవచ్చు.
1: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం సూచించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు శనివారం భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల మీదుగా, షోలాపూర్, కళింగపట్నం, పరాదీప్, ముజఫర్పూర్ల మీదుగా విస్తరించాయి. 2 రోజుల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటకతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులను గుర్తించి అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చే విధంగా కృషి చేయాలని ప్రభుత్వమే పాద శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
5: ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూడబడి ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మొదటి ఆపులను సక్సెస్ఫుల్ పరిపాలన అందించి ప్రజా విశ్వాసం పొంది ఈ 2.5 సంవత్సరాలు ఏ ఎన్నిక వచ్చినా ప్రతిపక్ష పార్టీ అయిన బాణాసా పాజాపలకు ప్రజల ఆమోదం పొందినం, ప్రజల విశ్వాసం పొందినం.
1: వర్షాకాలం నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి పంటలు సాగు చేయాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. ఆకాశవాణితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ
6: వాతావరణ సూచనల ప్రకారం ఎల్ నినో కండిషన్స్ అన్నది ఈ వానాకాలంలో ప్రబలంగా ఉండడానికి అవకాశం ఉందని సూచనలు రావడం జరిగింది. అయితే ఈ ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం బాగా తగ్గవచ్చు. అంతేకాకుండా భూగర్భ జలాలు, నదులు, కాలువల్లో, బోరువెల్లలో కూడా వాటర్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది.
1: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛంద రక్తదానం ప్రాముఖ్యత, రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ బాధ్యులు వెంకటరెడ్డి మాట్లాడుతూ రక్తదానం అనేది అత్యంత గొప్ప మానవతా సేవ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ విద్యా వ్యవస్థలోని అవకతవకలు, వరుస పరీక్ష పత్రాల లీకేజీలు జరుగుతున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని పార్టీ ప్రతినిధులు ఆరోపించారు. ఈ నెల 20వ తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారుల సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామాలయంలో ఈవేళ భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం తరలివచ్చారు. ఉచిత ప్రవేశ దర్శనం కోసం దాదాపు 3 గంటల పాటు నిరీక్షిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిలో నిన్న రాత్రి మహాలింగార్చనను ఆలయ వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని 365 చిన్న ప్రమిదలను తయారు చేసి జ్యోతులను వెలిగించి ఏకాంతంగా ప్రత్యేక పూజలు చేశారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని మండలంలో గిరిజనులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 87 సోలార్ లైట్లు అందజేశారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు. జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో మిగిలిన సీట్ల కోసం షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జనగామ జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి విక్రమ్ తెలియజేశారు. రాష్టంలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ఎండ్బి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు మినహాయించి సెలవు రోజుల్లో కూడా అధికారులు విధులకు హాజరు కావాలని ఆదేశించారు. రాష్టంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు కేడర్ సంఖ్యను ఖరారు చేస్తూ ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 4 కేటగిరీల్లో 12,380 పోస్టులుండగా వాటిని 12,760కి పెంచారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి అనంతరం ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. హైదరాబాద్లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు జరుగుతోంది. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీ పడేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 1:20.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సరదా సరదాగా సాగుతున్న సండే ట్రాన్స్మిషన్ లో మన లిజినెస్ తో

సైంటిస్ట్ గుర్తింపుగా ఈ వరల్డ్ బ్లడ్ డోనార్ డే జరుపుకుంటున్నాం. మరి ఈ చిన్న ప్రశ్నకి మీకు సమాధానం తెలిస్తే ఇంతకీ ప్రశ్న అడగలేదు రంజిత్ అంటారా? అయితే ఆ సైంటిస్ట్ గుర్తింపుగా జరుపుకుంటున్నాం అన్నాం కదా, మరి ఆ సైంటిస్ట్ పేరేంటి? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీ ఊరు పేరు టైప్ చేసి ఆ ఆన్సర్ ని టైప్ చేసి 04023240852 నెంబర్ కి వాట్సాప్ పంపించండి. మరొకసారి ప్రశ్న, జూన్ 14 అంటే ఇవాళ వరల్డ్ బ్లడ్ డోనార్ డే జరుపుకుంటూ ఉంటాం, అయితే ఏబీఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ ని కనిపెట్టిన ఆ సైంటిస్ట్ గుర్తింపుగా ఈ డేని జరుపుకుంటున్నాం, మరి ఆ సైంటిస్ట్ పేరేంటి? సో ఆన్సర్ త్వరగా పంపించేయండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది భారతీయుడు సినిమా నుండి, మాయా మచ్చింద్ర అంటూ, సూపర్ గా ఉంటుంది ఏఆర్ రెహమాన్ కంపోజిషన్ లో. స్టే ట్యూన్డ్.

ఫేవరెట్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ భారతీయుడు విన్న తర్వాత మనకి ఆన్సర్స్ ఒకసారి చెక్ చేస్తుంటే కరెక్ట్ ఆన్సర్స్ అండ్ కొన్ని కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా వస్తున్నాయి. బట్ నో ప్రాబ్లం, మీరు ఇప్పటికీ కరెక్ట్ ఆన్సర్ పంపించాలనుకుంటే ప్రశ్న ఏంటంటే, జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనార్ డే జరుపుకుంటున్నాం, ఏబీఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ ని కనిపెట్టిన ఆ సైంటిస్ట్ గుర్తింపుగా, మరి ఇంతకీ ఆ సైంటిస్ట్ పేరేంటి? ఆయన పేరు కనుక మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ ని టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324085 నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇదిగోండి, ఈ పాట తర్వాత నేను డెఫినెట్ గా రివీల్ చేస్తాను ఆన్సర్ తో పాటు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ పేర్లు కూడా. స్టేడియం

ఒక జబర్దస్త్ సాంగ్ విన్నాం కదా, సూపర్ హిట్ నెంబర్. మరి తర్వాత ఇంకొక సాంగ్ కూడా రెడీగా ఉంది, అదేంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మనం అడిగిన ప్రశ్నకి క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా వచ్చాయి. సో ప్రశ్న ఏంటంటే, జూన్ 14th వరల్డ్ బ్లడ్ డొనార్ డే జరుపుకుంటాం, ఏబీఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ని కనిపెట్టిన ఆ సైంటిస్ట్ నేమ్ ఏంటి అని అంటే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు సోమరాజు శ్రీకాంత్ న్యూ బోయిన్పల్లి నుంచి, ద్రోణరాజు సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూర్ నుంచి, ఎస్ఎన్ మూర్తి రాణి సూరారం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మంగా భాస్కర్ సికింద్రాబాద్ నుంచి, ఇంకా ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రేణుకా గోపరాజ్ కడప నుండి, లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి, ఇంకా చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జగిత్యాల జిల్లా మేడంపల్లి నుండి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి, బాలకృష్ణ నర్సంపేట్, వెంకటేష్ హేమలత నార్కట్పల్లి మండల్ నిమ్మాని గ్రామం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ అవీష్ విధుబాబు, ఇంకా భీమ్గల్ నుంచి నిజామాబాద్ నుండి ఇక్కడ సత్యగంగు రోహిత్ రవి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఇదే ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్రీదేవి కేపీహెచ్బి నుంచి, రాయ్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి నిర్మల బొనగాని కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కర్ల్ ల్యాండ్స్టైనర్. సో ఈ శాస్త్రవేత్త జయంతి సందర్భంగా వరల్డ్ బ్లడ్ డొనార్ డేని జూన్ 14th జరుపుకుంటూ ఉంటాం అనమాట. ఈరోజు జూన్ 14th అంటే ఇవాళ వరల్డ్ బ్లడ్ డొనార్ డే. సో అంటే మనకి ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం వల్ల, మనం ఒక్కసారి రక్తదానం చేస్తే ఎంతో మంది ప్రాణాలని నిలబెట్టిన వాళ్ళం అవుతాం అనమాట. అందుకే వీలున్నప్పుడు రక్తదానం చేస్తే అది మన ఆరోగ్యానికి, అలాగే ఇంకా వేరే వాళ్ళ జీవితాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా మంది వరల్డ్ బ్లడ్ డొనార్ డే రోజునే కాకుండా ఎప్పుడైనా మనకి వీలైనప్పుడు మనకి వీలైనప్పుడు బ్లడ్ని డొనేట్ చేస్తే వేరే వాళ్ళ జీవితాలని నిలబెట్టిన వాళ్ళం అవుతాం అనమాట. మరి ఇంకొక ప్రశ్న కూడా రెడీగా ఉంది. ఆ ప్రశ్నకి ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీ సమాధానం మీ పేరు ఊరు టైప్ చేసి 04023240852 నెంబర్కి పంపించండి. మరి ఇంతకు ప్రశ్న ఏంటంటే, ఈ జూన్ నెలలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ ప్రధాన అంశం ఆర్ థీమ్ ఏంటి? లేదా థీమ్ ఏంటి?

ఆన్సర్ తెలిస్తే మన వాట్సాప్ నెంబర్ 04023240852 నెంబర్కి పంపించండి. ఇప్పుడైతే రిక్షా వాడి సినిమా నుండి బాబా సేగల్ అండ్ సుజాత పడిన సూపర్ హిట్ ఎనర్జిక్ ట్రాక్ వచ్చేస్తుంది. స్టేడియం.

టుడే క్లాక్ లో 1:43:09 వస్తుంది. సూపర్ హిట్ నెంబర్ ఉన్నారు కదా రిక్షావాడు సినిమా నుండి. మరి మనం అడిగిన షో టైమ్ లో క్వశ్చన్ ఏంటంటే, ఈ జూన్ నెలలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ ప్రధాన అంశం థీమ్ ఏంటి అని. సో మరి కొన్ని ఆన్సర్స్ అయితే వస్తున్నాయి కరెక్ట్ గా అటు ఇటుగా. మరి ఒకవేళ కనుక మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి మీ ఊరు పేరు టైప్ చేసి 0402324085 నెంబర్కి పంపించండి. ఈలోగా మీరు ఇంకా పంపించాలనుకునే గ్యాప్ లో ఒక సాంగ్ విందాం. ఆ సాంగ్ విన్నాక మీ ఆన్సర్ ని అలాగే కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ నేమ్స్ ని నేను రివీల్ చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వండర్ఫుల్ సినిమా పాట తర్వాత షో టైంలో 1:49 అండ్ 39 seconds అవుతుంది స్టూడియో క్లాక్ లో టైం. సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ జూన్ నెలలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ ప్రధాన అంశం ఆర్ థీమ్ ఏంటి అని. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ పంపించిన లిజినెస్ నేమ్స్ చదివిన తర్వాత నేను కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేస్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ ని, అలాగే వీరితో పాటు ప్రేమనాథ్, కళావతి, ఆర్మూర్ నుంచి ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కొంచెం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొందరు కరెక్ట్ అంటే ఫుల్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు పెడన, ఇంకా ఇదే ఆన్సర్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు భూమిదేని లక్ష్మీనారాయణ, అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీరితో పాటు గజ్వేల్ నుండి చీర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. సో మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, వికసిత్ భారత్ కోసం సమగ్ర మానవ అభివృద్ధి 2047 సమ్మిళిత మానవ అభివృద్ధి అయినా కరెక్టే. సో మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది రెడీగా. సో మరి ఇప్పటి వరకు జనరల్ నాలెడ్జ్ తో పాటు ఇప్పుడు సినిమా నాలెడ్జ్ అనగానే మన శ్రోతలు రెడీగా ఉంటారు, వాళ్ళు పక్కాగా చెప్తారు నాకు తెలిసి. సో క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్రాన్నైనా రాసిస్తాను కానీ అమ్మాయిని ఇవ్వను అనే ఈ సినిమా, సారీ ఈ డైలాగ్ ఏ సినిమాలోది, అలాగే ఆ డైలాగ్ చెప్పిన వాణిశ్రీ గారి క్యారెక్టర్ నేమ్ ఏంటి ఆ సినిమాలో. సో మరొకసారి క్వశ్చన్, రాష్ట్రాన్నైనా రాసిస్తా కానీ అమ్మాయిని ఇవ్వను అనే ఈ డైలాగ్ ఏ సినిమాలోది. మరి ఆ సినిమాలో వాణిశ్రీ గారు చెప్పిన ఈ డైలాగ్ ఆ క్యారెక్టర్ పేరేంటి, మీ ఆన్సర్ కనుక తెలిసినట్టయితే మీ ఆన్సర్ మీ పేరు ఊరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే సఖీ సినిమా నుండి హరిహరన్ అండ్ క్లింటన్ పాడిన బ్యూటిఫుల్ నెంబర్ వినేద్దాం లేట్ చేయకుండా. ఆ తర్వాత మన ఆన్సర్స్ ఏంటో తెలుసుకుందాం.

సూపర్ హిట్ నెంబర్ సఖి సినిమా నుండి విన్న తర్వాత మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, రాష్ట్రాన్నైనా రాసిస్తా కానీ అమ్మాయినివ్వనని ఈ సినిమా, ఈ డైలాగ్ ఏ సినిమా లేదని అడిగాం. అలాగే ఆ డైలాగ్ చెప్పిన వాణిశ్రీ గారి క్యారెక్టర్ పేరేంటి ఆ సినిమాలోని. మరి దీని కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు భాను మియాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మూసాపేట్ మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రేణుక, గోపరాజు కడప నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, వరలక్ష్మి, దమ్మోజ్, కృష్ణమ్మ, వెంకటాచారి నల్గొండ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఇదే ఆన్సర్ శ్రీనివాసరావు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటు ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర, కృప, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, పెద్దంబర్పేట నుంచి గుండు అంబదాస్, ఇంకా రాణి, మూర్తి, సూరారం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బాలకృష్ణ నర్సంపేట నుండి, కల్వకుర్తి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ రాంపురం నుంచి కట్ల సంతోష్, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్, ఈరోజు వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బొబ్బిలి రాజా సినిమా, అలాగే రాజేశ్వరి దేవి వాణిశ్రీ గారి క్యారెక్టర్ నేమ్ ఆ సినిమాలో. సో మరి ఈరోజు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఇవాళ షో టైం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ షో టైం. అలాగే పాటలతో పాటు మంచి మంచి ప్రశ్నలు కూడా సమాధానాలు ఇచ్చారు. మరి శక్తిశీలి కార్యక్రమంలో తప్పకుండా కలుసుకుందాం. స్టే ట్యూన్డ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు. మరి కాసేపట్లో మిడ్ డే న్యూస్ వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15:40.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిజీలి కార్యక్రమం వింటున్నారు. ఎందరో మహిళలు ఆర్థిక భారాన్ని కన్నీటి సాగరాన్ని ఎదురిది జీవితంలో విజయవంతమయ్యారు. మహిళలకు తెలిసినంతగా బహుశా మరెవరికి పాసిబుల్ కాదేమో అనిపిస్తుంది కదా. అలాంటి ఒక స్త్రీమూర్తి జీవిత కథ గురించి ఇవాళ్టి శక్తిశీలిలో తెలుసుకుందాం. స్టేట్యూట్

రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమా నుండి ఒక సూపర్ హిట్ అండ్ ఇన్స్పిరేషనల్ సాంగ్ విన్నాం కదా, అయితే శక్తిశీలి తెలుసుకుంటున్నాం. ఒక్క క్షణం గడిస్తే ఆమె మెడకి ఉరిపడేదే కానీ ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోవాలనుకున్న సవితా ప్రధాన్ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. అన్ని ప్రతికూలతలను అధిగమించి అచంచల సంకల్పంతో తన జీవితాన్ని మార్చుకోవడంలో ఆమె పట్టుదల శ్రమ అసాధారణం. ఇప్పుడు సవితా ప్రధాన్ ఐఏఎస్, కానీ అంతకుముందు జరిగిందేంటో తెలుసుకుందామా?

సూపర్ హిట్ నెంబర్ విన్నాం. సవిత ప్రధాన్ గురించి వాళ్ళ శక్తిశీలిలో తెలుసుకుంటున్నాం కదా. మధ్యప్రదేశ్లోని మండి గ్రామం సవిత ప్రధాన్ది. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న ఆ కుటుంబంలో చదువుకోవాలంటే పెద్ద సవాలే. స్కాలర్షిప్ సహాయంతో కష్టపడి 10th class కంప్లీట్ చేశారు. వాళ్ల ఊర్లో 10th చదివిన మొదటి అమ్మాయి కూడా సవిత ప్రధానే. ఆ తరువాత కాలేజీ చదువు కోసం వాళ్ల అమ్మగారి సహాయంతో కాలేజీలో చేరింది. డాక్టర్ కావాలన్న ఆశయంతో, సైన్స్ ని తీసుకుని ఎన్నో ఆశలతో, కలర్ఫుల్ గా ఉంటుందేమో నా జీవితం అని ఊహించుకుంటున్న ఆ సమయంలోనే పెళ్లి చేసేశారు. అంతే, అక్కడే సవిత జీవితం మరో మలుపు తీరింది.

2:30 and 43 seconds అవుతుంది స్టూడియో క్లాక్ లో. శక్తిశీలి వింటున్నారు. తనకంటే 11 ఏళ్ల పెద్దవాడితో పెళ్లి చేశారు. పెళ్లి వద్దని వారించిన పెద్దింటి సంబంధమని నోరు నొక్కేశారు. అత్తగారింట్లో ఆంక్షలు, అవమానాలు, పరిస్థితి దారుణంగా ఉండేది. సమయానికి తిండి పెట్టేవారు కాదు కూడా. దాంతో ఆకలికి తట్టుకోలేక 4 రొట్టెల్ని బాత్రూంలోకెళ్లి దాచుకుని మరీ రహస్యంగా తినేంత దారుణం మరొకటి ఉండదు. ఇద్దరు పిల్లలు పుట్టినా కానీ అత్తింటి అరాచకాలు మాత్రం ఏమాత్రం ఆగలేదు. ఇవన్నీ మౌనంగా భరిస్తున్నా చివరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.

శక్తిశీలి కార్యక్రమంలో సవిత ప్రధాన్ గురించి మాట్లాడుతున్నాం కదా, అలా కష్టాలతో విసిగిపోయి ఉరివేసుకోవడానికి చీర ఫ్యాన్ కి వేసి అలా కిటికీ వైపు చూస్తుండగా అందులో నుండి అత్తగారు చూస్తున్నారే తప్ప కనీసం ఎందుకిలా చేస్తున్నావు అని అడిగే ప్రయత్నం కూడా చేయలేదంట. ఇలాంటి వాళ్ల కోసమా నేను చావాలనుకుంది? అయినా నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ల కోసమైనా నేను బ్రతకాలి అని ఆ క్షణం ఆత్మహత్య నిర్ణయం విరమించుకుని ఇక కెరీర్ మీద దృష్టిని మళ్లించారు సవితా ప్రధాన్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

స్టడీ క్లాక్ లో సమయం 2:41 అవుతుంది. శక్తిశీలి వింటున్నారు సవితా ప్రధాన్ ఐఏఎస్ గారి గురించి. అలా ఆత్మహత్య నిర్ణయం విరమించుకున్న తర్వాత కెరియర్ మీద ఫోకస్ ని మళ్లించారు సవితా ప్రధాన్. 2,000 రూపాయలతో ఇంట్లో నుండి బయటకు వచ్చి దొరికిన పని అల్లా చేస్తూ బీఏ ఎగ్జామ్స్, ఆ తర్వాత ఎంఏలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారి సహాయం కూడా దొరికింది. ఒక పక్క స్టూడెంట్స్ కి ట్యూషన్స్, ఇళ్లలో వంట పనులు చేయడం, ఇంకా బ్యూటీ పార్లర్లో హెల్పర్ గా చేయడం ఇలాంటివన్నీ చేస్తూనే మరో పక్క ఎంతో కష్టమైన జీవితంలో సాధించాలనే తపన. మరి తర్వాత ఏం జరిగింది, ఏం సాధించారు సవిత ప్రధాన్ తెలుసుకుందాం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి కార్యక్రమంలో సవిత ప్రధాన్ ఐఏఎస్ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే అలా బీఏ పరీక్షలు రాసేసి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత చిన్న ఉద్యోగం వస్తే చాలనుకుని న్యూస్ పేపర్లు అన్నీ తిరిగేస్తుంటే యూపీఎస్సీ నోటిఫికేషన్ గురించి తెలిసింది. అయితే మంచి జీతమే ఎంత కష్టమైనా సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్నారన్నమాట. సో రాత్రింబవళ్ళు కష్టపడి 24 ఏళ్ల వయస్సులోనే ఐఏఎస్ అయ్యారు. అంటే ఇనీషియల్గా చీఫ్ మున్సిపల్ ఆఫీసర్గా కెరియర్ని ప్రారంభించారు, ప్రస్తుతం సింగ్రౌలి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నారు సవితా ప్రధాన్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా

0: ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: 2:53:15 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మనం సవిత ప్రధాన్ గురించి తెలుసుకుంటున్నాం కదా. తనలాగే ఏ అమ్మాయి కూడా కష్టపడకూడదని హిమ్మత్ వాలి లడ్కియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్లకి తన జీవిత పాఠాల్ని బోధిస్తున్నారు. భర్త నుంచి తెగదెంపులు చేసుకుని తన కష్టాలు కన్నీళ్లకి ఫుల్ స్టాప్ పెట్టేసి జీవితాన్ని రంగులమయం చేసుకున్నారు. పేదరికం, బాల్య వివాహం, గృహహింస, ఈ సమస్యలేవి ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. వీటన్నింటినీ దాటి దృఢ సంకల్పంతో ఆమె సాధించిన ఈ విజయం కష్టాల్లో ఉన్న ఎందరో మహిళలకు ఇన్స్పిరేషన్. అయ్యే సవితా ప్రధాన్ ఇవాల్టి మన శక్తిశీలి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వింటున్నాం. ఆకాశవాణి కూతురుంటే చాలు నాటకం. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. వినండి కూతురుంటే చాలు నాటకం.
1: కాంతం, ఏ కాంతం,
2: అబ్బబ్బా ఉండండి, బంగారం అంటే నిద్ర పాడు చేశారు.
1: ఈ దృష్టిలో నిద్ర కూడా బంగారమే. అయితే రాత్రి నుంచి నిద్రపోతున్నావు కదే, ఎంత మిగిలింది ఏంటి?
2: ఏంటది?
1: అదేనే బంగారం.
2: అబ్బా మాట వరుస కంటే నిజంగానే బంగారం అవుతుందా ఏంటి?
1: సర్లే, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి, ఆలస్యమైతే పిల్లలకి నాకు లేట్ అయిపోతుంది.
2: అబ్బా ఈరోజు ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, టిఫిన్ చేయలేను, ఏదైనా హోటల్లో తినేసేయండి.
1: మరి పిల్లలకి?
2: డబ్బులిస్తే వాళ్ళు కూడా ఏ హోటల్లోనో తింటారు.
1: మరి ఈరోజు ఉదయాన్నే మా నాన్నగారు వస్తాడు కదే, ఆయనకేం పెడతావు?
2: వస్తే రానేయండి, రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, దాన్ని గంజిలో పోసి పెడతా.
1: ఏంటంటే మళ్ళీ చెప్పు.
2: అదేనండి, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో పోసి పెడతాను అన్నాను.
1: ఆహా, నువ్వు కదే ఈ దేశంలో ఆదర్శ ఇల్లాలివి, నీలాంటి కోడళ్ళు ఊరికొకరుంటే ఇంక ఈ దేశంలో ఓల్డ్ ఏజ్ హోములు ఏమవసరం చెప్పు.
2: ఏంటండి ఏదేదో అంటున్నారు?
1: ఏమీ లేదే, ఇంతటి అపార గుణగణాల్ని కలిగిన నీ చరిత్రను ఏకరువు పెడుతున్నా. ఇంత ఆస్తి ఉద్యోగం సంపాదించి పెట్టిన మా నాన్నగారికి గంజిమెతుకులు పెడతావా? నువ్వు మాత్రం అష్టభోగాలు అనుభవిస్తావా?
2: ఎప్పుడు ఏమీ తిన్నట్టు.
1: ఏంటే గొనుగుతున్నావు, ఒళ్ళు పగలు పడతాను, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి.
2: అలాగే చేస్తానండి, చెయ్యక చస్తానా? నా కర్మ కొద్దీ దొరికారు, ఏ తప్పనే ఇది తప్పదు కదా, నేనెట్టా చస్తే మీకే, ఆయన గారికి మాత్రం సేవలు చేయక తప్పదు కదా.
1: ఏయ్ కాంతం, మనిషిగా పుట్టావు, మనిషిగానే మాట్లాడు.
2: అవునులే, కోట్లు సంపాదించి పంచిచ్చాడు కదా, ఆ మాత్రం మర్యాదలు కోపతాపాలు ఉండకపోతే ఎలా?
1: అస్తమానం ఆయన నాడు పోసుకోకపోతే నీకు పొద్దుపోదే, అయినా ఇప్పుడు పెట్టకపోతే ఏమైంది? ఊర్లో ఉన్న పొలాలు పాత ఇల్లు కాలంతో పాటు పెడుతూనే ఉన్నాయి కదా.
2: అవునవును, వామనావతారంలో విష్ణుమూర్తి పెరిగినట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతగా తండ్రి గారిని వెనకేసుకొచ్చే మీరు ఆ పొలాల అమ్మమ్మని ఏనాడైనా ఆయన చెప్పారా?
1: చెప్తే మాత్రం లాభమేమిటి? ఆయన పాతకాలం మనిషి, మన సలహాల్ని పాటిస్తాడా ఏమిటి?
2: మన మాట వినకపోతే మరి మనం ఎందుకు ఆయన్ని పోషించాలి?
1: ఎందుక, ఆయన కడుపును పుట్టినందుకు, ఈ ఆస్తుల్ని అనుభవిస్తున్నందుకు.
2: అయితే మరి ఆయన బతికున్నంత కాలం ఈ నరకం తప్పదా?
1: అలా ఎందుకు అనుకోవాలి, పెద్దవాళ్ళకి చేసే సేవ అనుకోవచ్చు కదా.
2: ఆ సేవ చేస్తూనే ఉంటాను జీవిత కాలం అంతా.
3: చిన్నగా మాట్లాడవే, బయట ఆయన ఉంటాడు.
4: ఎందుకుంటాడు, నిన్న రాత్రితో మనం అంతా అయిపోయింది కదా.
3: అవుననుకో, అయితే ఇంత పొద్దున్న ఎందుకు పోతాడు, కాసేపు ఆగిపోతాడేమో.
4: ఎందుకుండాలి? ఎందుకుండాలి, అసలు ఆయన ఇక్కడ ఉండటానికి వీల్లేదు.
3: అబ్బా కోర్టులో లాయర్ లాగా వాదిస్తున్నావు కదే.
4: అదే జరిగుండేది మిమ్మల్ని చేసుకోకపోతే.
3: సంతోషించాం గాని ముందు త్వరగా లేచి టిఫిన్ రెడీ చేసి తగలడు.
4: చెయ్యను.
3: ఏ ఎందుకని?
4: అదంతే, చెయ్యనుగాక చెయ్యను.
3: అదే ఎందుకంటున్నా?
4: మర్యాదగా బయటకు పోయి మీ నాన్నగారిని చూసిరండి.
3: ఎందుకంట?
4: ఆయన మన ఇంటి ముందు లేడంటేనే చేస్తా.
3: లేకపోతే?
4: చెయ్యను.
3: నీతో చస్తున్నాను కదే, పురాణాల్లో సత్యభామ శ్రీకృష్ణుని ఎడమ కాలితో తన్నిందంటారు, ఇప్పుడు ఈ శాంతిభామలు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు.
4: అర్థమైంది కదా, ఇంక ఆలస్యం ఎందుకు, బయటకు నడవండి.
3: సర్లే వెళ్తున్నానులే. ఆ నాన్నగారు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారా?
5: అవునరా, పోదామనే లేచారా? కానీ ఎందుకో ఇంకాసేపు ఆగి పోదామనిపించింది.
3: ఆ ఏం లేదు, మా వంతు 6 నెలలు నిన్న రాత్రితో పూర్తయిపోయింది కదా, మరి అన్నయ్య ఇంటికి పోవాలి కదా.
5: అవునరా, ఇంకాసేపు ఉండి పోతాలే.
3: సర్లే, కాసేపు ఉండి వెళ్ళండి.
4: ఏమండి, మీ నాన్నగారు పోయారా లేదా?
3: అబ్బా, పోతారులేదే.
4: అయితే ఇంకా పోలేదంటారా? ఈ 6 నెలల నుంచి తిన్నది చాలలేదన్నా, ఇంకా ఏం తినటానుకున్నారంట? అబ్బబ్బబ్బా, ఇంకా నా వల్ల కాదు, ఆయన సంగతి చెప్తానుండండి.
3: శాంతం శాంతం, ఉషే ఆగవే శాంతం.
4: ఆగనుగా ఆగను.
3: అబ్బా, ఆయన వింటే బాధపడతాడే.
4: మీరుండండి, నాకు అడ్డు చెప్పొద్దు. ఏం మామగారు, నిన్న రాత్రి దాకా నా చేత చేయించుకున్న చాకరీ చాలలేదా? ఇంకా ఏమైనా మిగిలిందా చెప్పండి, అది చేసి పెడతాను.
5: ఎవరన్నారమ్మా ఇక్కడే ఉంటానని? నిన్న రాత్రి దాకా నువ్వు చేసి పెట్టిన వంట తినలేక ఎల్లకిలా పడిపోయాను కదా, ఇంకా ఇక్కడే ఉంటే నిజంగానే
3: చచ్చింది గొర్రె.
4: మరి ఇప్పటిదాకా ఒళ్ళు హోమం చేసుకుని చేసి పెడుతూ ఉంటే గుండ్రాయిలాగా తిరుగుతూ ఉన్నారు కదా, ఎప్పుడూ అలా జరగలేదుగా.
5: ఏమో, ఎవరు చూశారమ్మా, ఆ పైవాడి సెలవైతే ఆ భాగ్యం కూడా నీ చేతుల మీదుగానే జరుగుతుందేమో.
1: ఒరే రంగా, తెల్లారిందో లేదో, పుట్టిన ఏంది జాతర?
4: నేనంటే జాతరలాగే ఉంటుంది గాని, అదే మీ పెళ్ళామంటే మాత్రం ఆనందంగా ఉంటుంది మీకు.
2: లేదు లేదు, కచ్చేది నాదే ఉందిలే.
1: ఇంకా ఆపుతారా?
3: ఏం లేదన్నయ్య, ఈరోజు నాన్నగారి వంతు మీరు కదా, ఇంకా మా వాటాలోనే ఎందుకున్నారని అడుగుతుంది శాంతి.
1: ఏందమ్మా శాంతి, ఇంకా శాంతం తేలారనే లేదు, దానికింత రాద్ధాంతం చేయడం?
4: బావగారు బాగా ఆలోచించి మాట్లాడండి, నేను రాద్ధాంతం చేస్తున్నానా?
1: కాకపోతే ఏంటిది?
4: ఏంటో మీ నాన్నగారిని అడగండి.
1: ఏమిటి నాన్న, ఏమిటి గొడవ?
5: నాకేం తెలుసురా, ఇందాక మీ ఇంటికి వచ్చానా, నువ్వు కోడలు మాట్లాడుకుంటూ ఉంటే వెనక్కొచ్చి చిన్నోడి వాకిలి కాడ కూర్చున్నా. ఇంతలో చిన్నోడు, ఏం నాన్న ఇంకా అన్నింటికి పోలేదా అంటే కాసేపు ఉండి పోతానన్నాను. వాడు వెళ్ళిపోయినాక ఇదిగో ఇట్లా చిన్న కోడలొచ్చి ఇంకా ఇక్కడే ఉన్నానని అంటుంది.
2: ఏమంట, ఈ ఇల్లు ఏమన్నా అది కష్టపడి కట్టుకుందా? ఆయన కట్టినిల్లే
4: కట్టారులే, లంకంత పొంప
2: ఆలంతలోనే ఇన్నాళ్ళు ఎలా పోసింది.
4: ఏం చేస్తాం, కొంతమందికి నిద్ర లేస్తే ఏదో ఒకటి తగులుకోకపోతే పొద్దు పోదు. మరి
2: ఇక్కడ ఎవ్వరూ పనిగా కూర్చోలా, అంత పరిగత్తం అయితే తెల్లారిపోయింది.
4: మామగారిని ఎందుకు తీసుకుపోలేదు?
2: నాకంత అవసరం పట్ల, ఆయన గారు వస్తే చూస్తాను గాని మేళతాళాలతో తీసుకుపోవాల్సిన అవసరం నాకు లేదు.
1: అబ్బబ్బా, ఏమిటి గోళ, కాంతం నువ్వు కాస్త ఆగుతావా?
2: నన్నే అనండి, అది మాత్రం బాగుతానే ఉంటుంది.
4: ఇదిగో అది ఇది అన్నామంటే మూతి పళ్ళు రాళ్ళ కొడతాను.
3: అబ్బా నువ్వు ఉండవే.
4: నన్ను వదలండి, వదిన అనటం చేతగాక నన్ను కంట్రోల్ చేయాలనుకోకండి.
3: నోరు ముయ్యవే గయ్యాలి కంప.
4: ఆహా, అయితే మరి అది విశేషమా?
2: నా మాట ఎత్తావంటే నుంచోబెట్టి వాయిస్తా.
4: ఏంటే నువ్వు వాయించేది?
1: కాంతం నువ్వు నోరు మొయ్.
3: అన్నయ్య ఇలా కాదు గాని, నాన్నగారిని ఏ ఓల్డేజ్ హోమ్ లోనైనా చేర్పిద్దామరా, ఈ గోళ ఎవరు భరిస్తారు?
1: అప్పుడు గాని మనల్ని ఊరంతా ఉయ్యరు.
3: మరి గోళ భరించడం ఎట్లా?
1: ఒరే రంగా, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే ఇద్దరు కొడుకుల ముందు కూడా నాన్నగారిని ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా చెప్పు. అందుకని నాన్నగారు మా ఇంటికి పోదాం రండి.
2: అవసరం లేదు.
1: కాంతం ఏమిటి నువ్వు మాట్లాడేది?
2: అవునండి, ఆయన గారిని మనంటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు.
1: మరి ఎక్కడికి పోతాడు?
2: పుట్టిందిగా మీతో పాటు రక్తం పంచుకుని అదే మీ చెల్లెలు గారు అక్కడికి.
1: అదేంటి అలాగంటావు?
2: అదంతేనండి, ఇక్కడి నుంచి మన రెండిళ్ల వాళ్ళం తలా 6 నెలల లెక్కన కాకుండా 4 నెలల లెక్కన చూసుకుంటే సరిపోతుంది.
1: అదెట్లా కుదురుతుంది?
2: ఎందుకు కుదరదు, ఆవిడ ఆయనకే పుట్టింది కదా.
1: ఆ అమ్మాయి ఆడపిల్ల కదే.
4: అయితే మాత్రం నాన్నగారిని చూసుకోవటంలో తప్పే ఉంది బావగారు.
3: తప్పు కదే, ఇద్దరు కొడుకులుండగా కూతురు చూడడం ఏంటని లోకం దుమ్మెత్తిపోస్తుందే.
1: ఇదిగో శాంతమ్మ, అది పద్ధతి కాదులే, ఊరుకో.
2: ఏది కాదు, మీరు ఊరుకోండి, శాంతమ్మ చెప్పింది కూడా బానే ఉంది. ఈ రోజు నుంచి మామగారిని 3 ఇళ్ల వాళ్ళం తలో 4 నెలల లెక్కన చూసుకుందాం.
1: వసే కాంతం, మధ్యలో ఈ పెండింగ్ ఏమిటి? నువ్వు కాసేపు నోరు మూసుకో. ఒరే వీళ్ళ మాటలు వింటే మనం తలెత్తుకుని తిరగలేం గాని నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోతాం, మీరు లోపలికి వెళ్ళండి.
3: అలాగే అన్నయ్య. రావే శాంతం.
1: కాంతం, నువ్వు ఇంట్లోకి పోయి టిఫిన్ రెడీ చెయ్యి.
6: నాన్న,
1: ఇంట్లోకి రండి.
7: నా మనసేమీ బాగాలేదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను.
1: సరే, తొందరగా రండి.
7: చూశావా, నీ కొడుకులు వాళ్ళకు వచ్చిన కోడళ్లు చేస్తున్న నిర్వాకం, కడుపున పుట్టిన కొడుకులు చివరి దశలో మనల్ని బాగా చూసుకుంటారని ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, ఎన్ని కలలు కన్నామో కదా. ఆ పిల్లల చదువు కోసమై ఎంతో ముందు చూపుతో పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలిపెట్టి ఈ పట్టణానికి వచ్చి ఇల్లు కట్టుకుని పిల్లల్ని చదివించి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాం కదా. ఇప్పుడు వచ్చిన కోడళ్లు చేసే నిర్వాకానికి చావలేక బతికూరుస్తున్నాను. నిర్మల, నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండను. వచ్చేస్తాను నిర్మల, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను.

0: ఒరే జగన్నాథం, ఇక్కడున్నావా?
1: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
0: నీకోసమేరా.
1: ఎందుకురా?
0: మనసు విప్పి మాట్లాడుకునే తోడు కోసం రా.
1: ఏం మాట్లాడతానురా, జీవితపు మలిసందలో కడుగు పెట్టిన వాళ్ళం.
0: ఈ సమయంలోనే ఒకరికొకరు మనసు విప్పి కష్టసుఖాలను చర్చించుకుంటే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుందిరా.
1: ఒరే ప్రకాశం, ఈ పార్కుకి నాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదురా.
0: నాకు తెలుసు కదరా, ఈ ఊరికి వచ్చిన కొత్తలోనే ఈ పార్కు వచ్చేవాడు కదా.
1: అవునురా, నాకు 30 ఏళ్ల వయసులో పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే ఈ ఊరికొచ్చాను. అప్పటినుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ పార్కు వస్తూ ఉంటాను.
0: నాకు తెలుసు కనుకనే ఇంటి దగ్గర నువ్వు లేకపోయేసరికి ఇక్కడికి వచ్చారు.
1: అది సరే, ఏమిటి ఇప్పుడు నాతో పని?
0: ఏం లేదురా, నీ ఆరోగ్యం గురించి వాకపు చేద్దామని.
1: ఏముందిరా, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది.
0: ఏమిట్రా జగన్నాథం, నీలో ఇంత వైరాగ్యం వచ్చింది?
1: అంతగాక ఇంకేముందిరా.
0: అయినా ఇవాళ నీలో ఏదో మార్పు కనిపిస్తుంది.

0: చెప్పురా, అసలు ఏం జరిగిందో చెప్పు.
1: ఏముందిరా, 30 ఏళ్లు కలిసి నడిచిన నిర్మల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నాకు ఈ లోకంలో ఏముందని బ్రతకాలరా? ఇన్నాళ్లు కన్నబిడ్డలే సర్వస్వంగా భావించి వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు ఆ కొడుకులు వాళ్ల పెళ్లాల దగ్గర దాసులైనప్పుడు ఆ అవమానాల్ని చూస్తూ బ్రతకడం కంటే చావడమే మేలు.
0: నిజమేరా, వాళ్ల కోసం నువ్వు నిర్మల పడ్డ శ్రమంతా కళ్ళారా చూసిన వాడిని నేను. ఇప్పుడు నిన్ను నీ కోడలు చూసే విధానం తలుచుకుంటే మనసు ద్రవించిపోతుందరా. వాళ్ల మొగుళ్ళని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన నిన్ను చూడటానికి కష్టమై 6 నెలలకొకరు చొప్పున పంచుకుంటున్నారు కదా.
1: ఆ 6 నెలలు చూడటమే చాలా కష్టమైపోతుందట. నాకు చేసి పెట్టడానికి వాళ్ల నడుములు వంగిపోతున్నాయట్రా.
0: నీకేమైనా పంచభక్ష పరమాణాలు వారుస్తున్నారా వాళ్ల నడుము వంగిపోవడానికి?
1: అదొక్కటే తక్కువరా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు నా ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే నా పరువే పోతుందని గుండెను రాయి చేసుకుని బతుకుతున్నాను.
0: చెప్పరా జగన్నాథం, నీకోసం ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు చేసి పెడుతున్నారా?
1: చెప్పాను కదరా, బయటికి చెప్పుకుంటే నా పరువే పోతుందని. పొద్దున మాడిపోయిన దోశలు, మధ్యాహ్నం కొద్దిగా పప్పుతో అన్నం, రాత్రికి గంజిలో అన్నం పెడుతున్నారా?
0: నీ ఇద్దరు కోడళ్ళు అంతేనా లేక?
1: ఇద్దరూ ఇద్దరే. ఒకరికొకరు తీసిపోని ఆడకూతుళ్ళు రావాళ్ళు. మొదట్లో పెద్ద కోడలు కొద్దిగా బాగా చూసినా, ఇప్పుడు ఇద్దరూ అంతే. ఎలా బతికాన్రా, ఎలా బతికాన్రా నేను? ఈ రోజుకి ఇలాంటి గతి వచ్చింది నాకు.
0: వాళ్ళసలు మనుషులే కాదురా, మానవత్వం లేని మృగాలు. ఈ వయసులో నిన్నంత బాధ పెడతారా నీ కోడళ్ళు?
1: ఏం చేసేదిరా ప్రకాశం, ఈ నరకాన్ని భరించమనేమో ఆ భగవంతుడు ఒంటరి వాణ్ణి చేసి నా నిర్మలను తీసుకుపోయాడు.
0: బాధపడకరా జగన్నాథం.
1: అదే కదరా ఇప్పుడు నేను చేయగలిగింది. ఉన్న ఇంటిని ఇద్దరూ పనిచేసుకున్నారు.
0: కానీ వాళ్ళను పుట్టించిన నిన్ను మాత్రం గాలికి వదిలేశారు. ఏం మనుషులరా వాళ్ళు? కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగుల్ని చేసావు కదా, ఏం రోగం అంటా నిన్ను చూసుకోవడానికి?
1: బయటికి వెళ్ళి అద్దెకొంపలో ఉంటే వాళ్ళ ఆదాయం తగ్గిపోతుందని వాళ్ళకి బాధ.
0: అలాగా?
1: అవునరా, దాన్ని కూడా లెక్కలు వేసే లెక్కల మాస్టర్లు రావాళ్ళు.
0: అందుకని ఆయురు కొంపలైనా బతుకుతున్నారన్నమాట. మరి నీ కొడుకులేం చేస్తున్నారా?
1: గాడిదలు కాస్తున్నారా, పెళ్లాల పైటల్ని పట్టుకుని తిరిగే వాళ్ల గురించి ఏం చెప్పమంటావురా?
0: అలాగంటావా?
1: అస్తమానం సంతూర్లో ఉన్న పొలాన్ని ఇంటిని అమ్మి డబ్బు తెచ్చిమ్మని, నా మీద ఒత్తిడి తీసుకురమ్మని మొగుళ్ళకి నూరిపోస్తూ ఉంటారు వాళ్ళు.
0: అదేమన్నా నీ కొడుకు సంపాదించినవా?
1: వాళ్లే కనుక సంపాదించి పెట్టుంటే ఒక్క నిమిషం ఆగేవాళ్ళా? ఎంతసేపు తేరగా వస్తే లాగేసుకుందామనే యావ తప్ప నిజాయితీగా సంపాదిద్దామనే ఆలోచనే లేదు వాళ్ళకి.
0: కాలమహివరా, కాలమైతే మారుతుంది గాని ఈ మనుషుల బుద్ధులే మారడం లేదురా.
1: ఒరే ప్రకాశం, నా జీవితంలో ఏ ఒక్క మనిషికి అన్యాయం చేయలేదురా, మరి నాకెందుకు ఈ రాత రాశాడా భగవంతుడు?
0: బాధపడకరా, నీకు మంచి రోజులు వస్తాయిలే. డబ్బుతో అహంకారంతో మూసుకుపోయిన వాళ్ల కళ్ళు తెరిపించాలి.
1: ఏ దేవుడు నడుం కట్టాలరా అందుకు?
0: మంచి పనులు చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడురా. నువ్వే చూస్తూ ఉండు, వారి చేతనా నీకు సపర్యలు చేయించే రోజులు కూడా వస్తాయి.
1: నాకు ఆ నమ్మకం లేదురా.
0: కాస్త ఓపిక పట్టి చూడరా. ఒరే జగన్నాథం, ఇక్కడుండి ఈ బాధలన్నీ భరించే బదులు నీ కన్న కూతురింటికి పోయి కొన్నాళ్ళుంటే మంచిది కదరా.
1: అదే ఆలోచిస్తూ ఉన్నానురా.
0: తప్పకుండా కూతురింటికి వెళ్ళాలరా, వెళ్ళు. సరే, పొద్దుపోయింది, మరి నీ వస్తారా?
1: అలాగే నా ప్రకాశం.
0: పుట్టింది ఒక తల్లి కడుపునే గాని బతుకులో మాత్రం ఎంత ఎడబడినా ఒక ఇంటిని రెండుగా విభజించేది ఈ గీతలా. అంత కలికాలం రాజారావు. ఒరే రాజా.
2: మీరా మామయ్య, రండి రండి కూర్చోండి. ఏమి ఇలా వచ్చారు?
3: బాబాయ్ గారు బాగున్నారా?
0: ఏదో అట్టట్టుండాలమ్మా. ఎరా రాజా.
2: మామయ్య
0: ఆఫీసుకు పోలేదా?
2: లేదు మామయ్య, ఇవాళ సెలవు.
0: అట్లా? మరి మీ నాన్న కనిపించలేదురా?
2: ఇంట్లో నిద్రపోతున్నాడు మామయ్య.
3: ఉండకేడబోతాడు, మాకు తప్పుతుందా వండి మేపడానికి?
0: అదేంటమ్మా,

0: అంత నిష్ఠూరంగా మాట్లాడతావా? ఈ వయసులో మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు.
1: చూస్తాం బాబాయ్, చూస్తాం. మరి ఆయన పేరునుండి ఇల్లు పొలాలు ఆయన ఏం చేసుకుంటాడు? మాకా పిల్లలు పెద్దాళ్ళు అయిపోతున్నారు, ఆ డబ్బులు వస్తే ఏదైనా ఖర్చులు కక్కరికొస్తాయి కదా.
0: అందుకే కదమ్మా నేను వచ్చింది.
1: ఏంటి బాబాయ్, ఏమంటున్నారు?
0: ఏమీ లేదమ్మా, మీ మామయ్య సొంతూరు దగ్గర ఏదో ఫ్యాక్టరీ రాబోతుందని విన్నాను. అక్కడ ఉన్న పొలాలన్నీ కొంటున్నానంట. ఈ ఊపులు అమ్మేసుకుంటే మంచి రేటు పెరుగుతుంది కదా అని వాడితో చెబుదామని వచ్చారమ్మాయి.
2: అందుకు నాన్న ఒప్పుకోవాలి కదా మామయ్య.
0: ఒప్పుకోకే ఏం చేస్తాడ్రా, మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా?
2: ఏమో మామయ్య, నాన్నగారిని ఒప్పించే బాధ్యత మీదే.
1: అవును బాబాయ్, ఆ పొలాలమ్మి డబ్బు తీసుకురమ్మని ఎప్పటి నుంచో బతిమాలుతున్నా. ఆయన ఆయన మా మాట వింటే కదా.
0: అవునా అమ్మా, ఆ పొలాలంతా అమ్మేసి మీ చేతుల్లో పెడితే గాని వాడికి రాచ మర్యాదలు దొరకవన్నమాట.
3: ఏమండోయ్ ఏమండోయ్, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? లేచి త్వరగా బయటకు రండి.
4: ఎందుకే
3: అబ్బా, త్వరగా రండి.
4: ఎందుకో చెప్పవే,
3: ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, త్వరగా లేచి రండి.
4: బా ఏందే బాల, కాసేపు నిద్రపోనీ కదా.
3: ఎట్లా పోనిస్తాను, అవతల వాళ్ళు కోటీశ్వరులు అయిపోతుంటే.
4: ఏంటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే.
3: అదేనండి, మీ నాన్నగారి ఫ్రెండ్ లేడు?
4: ఎవరైనా?
3: అదేనండి, ప్రకాశం బాబాయ్ లేడు?
4: ఆ ఉన్నాడు. ఏమైంది ప్రకాశం మామకి?
3: అబ్బా ప్రతిదానికి తొందరే, హైరానా పడకుండా చెప్పేది వినండి. ఆ ప్రకాశం బాబాయ్ మీ అన్నయ్య ఇంటికి వచ్చి.
4: ఎప్పుడు?
3: ఇప్పుడే.
4: అయితే లోపల ఉన్నాడా?
3: ఉన్నారులేండి.
4: ఏం చెప్పాడేంటి?
3: ఏదో భూములు రేట్లు అమ్మకాలంటూ మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఆయన గారిని ఒక్కసారి మన ఇంటికి పిలిచి అడగండి.
4: ఏమని?
3: ఏమనే ఏమిటండి, మీరు మరీ ఇంత అమాయకంగా ఉన్నారు. ఆయన అడిగితే అసలు కథ తెలిసిపోతుంది కదా.
4: సరేలే, అలాగే అడుగుతాలే.
3: అడగండి.
4: ప్రకాశం మావయ్య. ఓ ప్రకాశం మావయ్య.
0: ఓ రంగా. ఏందబ్బాయ్?
4: ఒకసారి మా ఇంటికి రండి మావయ్య.
0: అలాగే లేరా. ఏందిరా రంగా, ఏంటి విశేషం?
4: మీరే చెప్పాలి మావయ్య.
0: ఇది మరీ బాగుందిరా, ఊడగొట్టేసి నాకేమి లేను, నా కాడేముంటాయిరా విశేషాలు.
4: అట్లా అనకు మావయ్య, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.
0: అందుకేనా నాన్నగారినంత పూల్లో పెట్టి చూసుకుంటా ఉండేది?
3: అవును బాబాయ్ గారు, మా మామయ్య గారిని నేను చూసినట్టు ఎవ్వరూ చూడరు, తెలిసిందా?
0: తెలిసిందమ్మా, ముంగిట్లోకి తీసుకొచ్చి అంగిట్లోకి చేర్చడం లేదని కూడా తెలుసు.
3: నన్ను అనుకునేవాళ్ళు పురుగులు పడిపోతారు.
4: అబ్బా శాంతం, నువ్వుండవే.
3: ఏందుండేది, నన్నంత మాట అన్నాక.
4: అనుకుంటే నువ్వేం అరిగిపోతావా?
3: అట్లని నోరు మూసుకోమంటావా?
4: ఇంకేం చేస్తానంటావు?
3: ఏం చేస్తానా, ఒళ్ళు అరిగిపోయేటట్టు చాకరీ చేసి పెడుతుంటే కాలు మీద కాలేసుకుని తిన్నాడే, ఆయన మీద పడతాను. ఇంక రాని చెప్తాను.
4: చెప్పావులే, నోరు మూసుకొని ఇంట్లో పద.
3: నువ్వెప్పుడు నన్నే ఉండవు, ఇంట్లోకి రా, నీ సంగతి
0: చెప్తా.
4: చెప్పండి మామయ్య.
0: ఇదేనంట రోజు మీ ఇంట్లో జరిగే తంతు?
4: ఏం చేసేది మామయ్య, అదో గయ్యాలి గంప. సర్దుకు పోకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానని మాటి మాటికి బెదిరిస్తుంది.
0: అందుకని ఇలా సర్దుకుపోతాడు అన్నమాట.
4: తప్పదు కదా, పిల్లల కోసమైనా.
0: నాకెందుకు గాని ఇప్పుడు నన్నందుకు పిలిచినట్టు?
4: అది అన్నయ్యకేదో చెప్పారంటగా.
0: ఏం లేదురా, మీ సొంతూరులో ఉన్న భూములకి మంచి రేటు వచ్చిందని తెలిసి అమ్ముకుంటే మంచిదని చెప్పారు.
4: ఇది చాలా అన్యాయం మావయ్య.
0: ఏదిరా, ఇప్పుడు అమ్ముకోవడం అని చెప్పడమా?
4: కాదు, అన్నయ్య చెప్పి నాకు చెప్పకపోవడం.
0: అడిగి చెప్పడానికి రాలేదురా, మీ నాన్న చెబుదామని వస్తే వాళ్ళు లేకపోయా.
4: అన్నయ్య చెప్పానంటావు. సర్లే, ఏమంటున్నారు, మరి రేట్ ఎంత?
0: రేటా? ఆ ఊరికి దగ్గరలో ఏదో ఫ్యాక్టరీ రాబోతుందంట, ఆ చుట్టుపక్కల భూములన్నీ కొనేస్తున్నారంట. ఈ టైంలో అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయని మీ నాన్న చెబుదామని వచ్చానరా.
4: నిజమేననుకో, మరి ఇందుకు ఆయన ఒప్పుకోవాలి కదా.
0: మీరిద్దరు ఉన్నారు కదా, ఏం నాన్న ఒప్పించలేరా?
4: నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మావయ్య, ఆయన ఇంతేగా.
0: మీ ఇష్టం, నేను చెప్పాల్సి

0: నేనేనా తక్కువ తిన్నది? కాంతం
1: ఏంటో చెప్పండి.
0: ఒక కుర్చీ తీసుకురా.
1: దేనికి?
0: ఎదురు ప్రశ్నలు వేయకుండా కుర్చీ తీసుకురా.
1: ఇదిగో
0: నీకు పట్టిందే ఏడలేని పగరు.
2: ఒరే రాజా, నువ్వేం చేస్తున్నావురా?
0: అదే మామయ్య, తమ్ముడు నాన్నగారిని బాగా చూసుకోవాలనుకుంటే నేను కూడా చూసుకోవాలి కదా, అందుకు.
2: ఆహా, బాగుందిరా, చాలా బాగుంది. అప్పరంగా లక్షలొచ్చి చేరబోతున్నాయి కదా. కానివ్వండి, మీ పితృ గౌరవ మర్యాదల్ని అలాగే కొనసాగించండి. కానివ్వండి.
0: నాన్నగారు రండి, మీరు ఇలా వచ్చి కుర్చీలో కూర్చోండి.
3: ఎందుకురా?
0: అదంతే నాన్నగారు, ఇలా వచ్చి కూర్చోండి.
3: సరే.
0: కాంతం, వసే కాంతం, కాంతం, వసే కాంతం.
1: ఏంటండి, ఏమిటా కేకలు?
0: చెంబు నిండా నీళ్లు తీసుకురా.
1: ఎందుకు?
0: చెప్పింది చేయవే.
1: ఇదిగోండి నీళ్లు.
0: టవలు కూడా తీసుకురా.
1: అలాగేనండి.
4: ఏమండి?
0: ఏంటో చెప్పు.
4: హఠాత్తుగా ఏంటి హడావుడి?
5: అరవ బాకు, వాళ్ళు వినేస్తారు. మా నాన్నగారి పేరు మీద ఉన్న పొలాల రేట్లు అమాంతం పెరిగాయట. ఎలాగైనా వాటిని మనం సొమ్ము చేసుకోవాలి, అందుకే ఈ ఏర్పాట్లు.
4: అలాగా.
6: శాంతం, వసే శాంతం.
1: ఏంటో ఏడవండి.
6: నేను వచ్చానంటే ఈ పగల కొడతా, బయటికి రా.
1: ఏంటో చెప్పండి.
6: చెంబులో నీళ్లు, ఒక టవలు తీసుకురా.
1: ఇదిగో ఇక్కడ పెడుతున్నా.
6: అక్కడ పెడుతున్నావా? నోరు మూసుకొని మా నాన్నగారి దగ్గరికి పోదాంరా.
1: ఎందుకు? నీకేమన్నా పిచ్చి పట్టిందా?
6: ఏంటే అంత మాట అనేసావు?
1: కాకపోతే నెల రోజుల నుంచి నడుములు వంగిపోయేలా చాకరీ చేస్తే ఇప్పుడు ఏం ముంచుకుపోయిందని ఆయన గారికి ఇలా సేవలు చేద్దామంటున్నారు?
6: ఊరుకోవే, పెద్ద సూర్యకాంతం నోరేసుకొని. నేనేం తెలివి తక్కువండి, జాగ్రత్తగా విను. ప్రకాశం మామ చెప్పాడు కదా, అందుకొని ఈ టైంలో మా నాన్నగారిని కాకాపట్టి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే మన పంట పండిపోయిందనుకో.
1: అవునా? అయితే కానివ్వండి, ఇదేమన్నా డబ్బులు పెట్టుకునేదా? ఇంకేమన్నానా? ఫ్రీగా వలకబోసేదేగా, ఎంతైనా వలకపోయచ్చు. కానివ్వండి, నేను కూడా కొంచెం వలకపోస్తా.
6: ఈ 4 రోజులు మా నాన్నగారిని బాగా చూసుకోవాలి మరి.
1: సర్లేండి, డబ్బొస్తుందంటే మీరింతగా చెప్పాలా ఏంటి?
6: ఇదిగో అన్నయ్య, ఏదేమైనా నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోయి బాగా చూసుకుంటా.
0: భలేవాడివిరా, మా ఇంటికి వచ్చి 4 రోజులేగా అయ్యింది, ఇంకా 5 నెలలు ఉన్నాయి.
1: మరే మరే, ఇదిగో మరిది గారు, ఈ 5 నెలలు మామయ్య గారు మా ఇంట్లో ఉండాల్సిందే, మేం సేవలు చేయాల్సిందే. అసుకు బుసుకు. ఇదిగో అక్క, ఆ పప్పులే ఉడకవు. అటు పొద్దు ఇటు పొడి చేసినా సరే మామయ్య గారు మా ఇంటికి రావాల్సిందే.
7: నీతో ఎవ్వరూ మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకుంటే మంచిది.
6: ఇదిగో వదిన, అది ఏమంది అని అంత మాట అనేశావు.
7: అంతేలే మరిది, నీ భార్య ఏమన్నా నీకు పెద్దగా అనిపించదు, నేనేమన్నా అంటే ఎలిగిపోద్ది.
0: ఇంతకీ ఏమంటావురా?
6: నాన్నగారిని మాకు వదిలేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నయ్యా.
7: అవునులే, ఇప్పటిదాకా అరచేతుల్లో పెట్టుకుని ఊరేగించారు, ఇంకిప్పుడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు.
1: నువ్వు భలే చూసావులే, గంజి మెతుకులతో సరిపుచ్చింది, ఎవరికి తెలియదు అనుకున్నావు?
7: నీ పెళ్ళం పంచభక్ష పరమాణాలు పెట్టింది మరి, మాడిపోయిన దోశలు, పురుగులు పట్టిన కంట్రోల్ బియ్యంతో చేసిన ఇడ్లీలు.
1: నువ్వే పెట్టావులే మహా పంచభక్ష పరమాణాలు.
7: నా జోలుకొస్తే చూపిస్తా నా తడాకా ఏమనుకున్నావో.
0: వసే కాంతం, నోరు మూసుకుని ఇట్రా.
7: ఏంటో చెప్పండి.
0: అదిగో నాన్న, పద.
6: నాన్న లేవండి, మన ఇంట్లోకి పోదాం.
1: లేవండి మామయ్య గారు, మన ఇంట్లోకి పోదాం.
7: ఏంటో, ఈ రోజు మామగారి మీద ప్రేమ కారిపోతుంది.
1: నువ్వు చూపే మరించి మర్యాద భరించలేక
7: నాకంటే ఏమి ఎక్కువ ఇరగ తీసినట్టు.
0: వసే కాంతం, నువ్వు నోర్మై.
6: ఇదిగో వదిన, నాన్నగారిని మేము చూసుకుంటాం, మా ఇంటికి పంపించు.
7: అదేం కుదరదు మరిది గారు, నేను 6 నెలలు చూడాల్సిందే, ఆ తర్వాతనే మామయ్య గారు మీ ఇంటికి వచ్చేది.
6: ఆహా, అది మామూలు. అప్పుడు వదినా, ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత నేను మర్యాద చేయకపోతే వెనకబడిపోను.
7: అందుకని ఇప్పుడు ఇలా మధ్యలో వచ్చి బలవంతంగా తీసుకెళ్తానంటావా?
6: బలవంతం కాకపోతే నువ్వు వదులుతావా? వసే శాంతం, ఇలా రావే, నాన్నగారిని మన ఇంటికి తీసుకెళ్తాం.
1: సరే పట్టుకోండి మామయ్య, రండి.
7: ఏంటండి, ఏంటి వాళ్ళు తీసుకుపోయేది మన ఇంట్లో ఉన్న మామయ్య గారిని? అయ్యో, అలా నిలబడిపోయారేంటండి, మావయ్య గారిని పట్టుకోండి, రండి మావయ్య గారు, రండి.

0: మామయ్య గారు మా ఇంటికి రండి.
1: నాన్నగారు
0: పట్టుకోండి, అలా నిలబడతారే పట్టుకోండి.
2: ఏందిరా ఈ కురుక్షేత్రం, అసలు ఏం చేస్తున్నారా మీరు? హఠాత్తుగా తండ్రి గారి మీద ఇంత ప్రేమెందుకు పుట్టుకొచ్చిందిరా మీకు? ఓ అర్థమైందిరా, ఆ ఊర్లో ఉన్న భూములకు రెక్కలు వచ్చినాయి. ఈ సమయంలో ఆ తండ్రి గారిని బాగా చూసుకుంటే ఎక్కువ డబ్బులు కొట్టేస్తారేనా? చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలైనా మీకింకా డబ్బు మీద మోజు తీరలేదురా.
3: ఎలా తీరుతుంది బాబాయ్, అది డబ్బే కదా.
0: అది లేకపోతే లోకంలో విలువ లేదు కదా.
2: సరే నేను మాట చెబుతాను, వింటారా?
1: చెప్పండి బాబాయ్.
2: ఈ ఇంటిని సమానంగా పంచుకున్నట్లే ఈ రోజు నుంచి మీ నాన్నని కూడా సమానంగా పంచుకుంటురా.
1: అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా.
2: 6 నెలలకు ఒకసారి లెక్కరు కాదు.
1: మరి ఎలాగా?
2: ఈ సమయంలోనే ఈ ఉన్న పళంగా సమానంగా పంచుకోవాలి.
1: అది ఎలాగా?
2: ఇదిగో ఇలా ఆ కుర్చీని తెచ్చి ఈ గీత పక్కన వేయండి. ఒరే జగన్నామ, ఇలా రారా నువ్వు.
4: ఏమిట్రా?
2: ఇప్పుడు ఆ 2 కుర్చీల్లో నీకు ఇష్టమైన దాని మీద కూర్చొని అవతల దాని మీద కాళ్ళు పెట్టుకో.
4: ఎందుకురా?
2: మాట్లాడకుండా వచ్చి కూర్చోరా చెప్తాను.
0: అదేంటండి, ముసలోడు మనకు కాళ్ళు పెట్టేటేంటి?
1: ఏది పెడితే ఏమవుద్ది? అనుబాక.
4: ఒరే ప్రకాశం, నువ్వు చేసేది ఏమిటో నాకు అర్థం కావడం లేదురా.
2: అనుభవించడానికి ఏమీ అర్థం కాని అవసరం లేదు, కానీ మాట్లాడకుండా చూస్తూ ఉండరా. ఇప్పుడు చూడండి అబ్బాయిలు, మీ నాన్న మీ ఇద్దరికి సమానమైన దూరంలో కూర్చున్నాడు. ఇప్పుడు చేసుకోండి మీకు తోచినంత సేవలు మర్యాదలు. జాగ్రత్త.
1: అలాగే మాయా.
2: ఒరే జగన్నాథం.
4: ఏమిట్రా ప్రకాశం?
2: ఈ మర్యాదల్ని ఏమాత్రం వదులుకోవద్దు. ఇక నేను వెళ్ళొస్తా.
1: కాంతం.
5: ఏంటండి?
1: ఫ్యాన్ వెయ్యి.
5: కరెంట్ లేదండి.
1: అయితే విసనకర్ర తీసుకురా.
4: శాంతం.
0: చెప్పండి. విసనకర్రగా తెస్తాను, ఉండండి.
1: నాన్నగారు అన్నం తినండి.
4: ఇప్పుడు ఎందుకురా? మధ్యాహ్నం తిన్నాను కదా.
1: కాంతం, ఇంట్లో ఏముంది తినడానికి?
5: ఈరోజు సెలవు కదా, అందుకని పిల్లల కోసమని మటన్ పలావ్ చేశానండి.
1: దాన్ని తీసుకురా.
5: అలాగేనండి.
4: శాంత.
0: చెప్పండి, ఇక్కడే ఉన్నా.
4: నువ్వేం చేసావు పిల్లల కోసం?
0: పకోడీలు చేశానండి.
4: నువ్వు కూడా ఒక ప్లేట్లో పకోడీలు, గ్లాసులో నీళ్లు తీసుకురా.
0: అలాగే.
5: ఇదిగో పలావ్.
1: నాన్నగారు ఇదిగో పలావ్ తినండి.
4: అబ్బా నా వల్ల కాదురా.
0: ఇవ్వకండి పకోడీలు.
4: ఇదిగో నాన్నగారు ఈ పకోడీలు తినండి. ఊరే నాయనలారా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అసలే మధ్యాహ్నం తిన్నది రాత్రి దాకా అరిగితేనా? ఇంకా ఇప్పుడు తింటేనా?
0: మామయ్య గారు ప్లీజ్, నా చేత్తో చేసిన పకోడీలు కొద్దిగానన్న రుచి చూడండి.
4: ఎందుకమ్మా, నీ వాటాలో ఉన్నప్పుడు రోజు గంజి మెతుకులు తింటూనే ఉన్నాగా.
5: అది అలా పెట్టండి గడ్డి.
4: నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావమ్మా, నువ్వు పెట్టేది కూడా ఆ మెతుకులేగా.
5: ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు గాని, ముందు పలావ్ తినండి మామయ్య గారు.
4: వద్దులేమ్మా, ఈ ముసలి దేహాన్ని బతికించడానికి నువ్వు రోజు కష్టపడి పలావులు చేయనక్కర్లేదులే.
1: అయితే మా పకోడీలు తినండి నాన్నగారు.
4: ఎందుకు లేరా? నీ పెళ్ళాం ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం చాకరీ చేయటం ఎందుకు చెప్పు.
5: ప్లీజ్ మావయ్య గారు, జరిగిందంతా మర్చిపోండి. ఇక నుంచి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, ముందు పలావ్ తినండి.
4: వద్దులేమ్మా, నువ్వు నా కోసం చెమటోడ్చి చాకరీ చెయ్యను అక్కర్లేదు.
0: అయితే నా పకోడీలు తినండి మావయ్య గారు.
4: ఎందుకులేమ్మా, నీ ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం ఎందుకు చాకరీ చేస్తావు?
0: ప్లీజ్ మావయ్య గారు, నేను నేనేం అనుకోలేండి, నా పకోడీలు తినండి.
5: మావయ్య గారు ముందు నా పలావ్ తినండి. మావయ్య గారు
0: అదేం కుదరదు, ముందు నా పకోడీలు తినాల్సిందే.
5: అలా ఏం కాదు, ముందు నా పలావ్ తినాల్సిందే.
0: కాదు కాదు, నా పకోడీలు తినాల్సిందే.
5: నా పలావే
0: కాదు, నా పకోడీలే.
5: మావయ్య గారు మీకోసం పొద్దున్నే కష్టపడి ఈ పాయసం చేశాను, దీన్ని తాగండి.
0: మావయ్య గారు నేను కూడా పొద్దున్నే నిద్రలేసి మీకోసం ఈ గారెలు చేశాను, తినండి, కాస్త ఓపికొస్తుంది.
4: ఈ వయసులో నాకెందుకమ్మా ఓపిక, అదేదో నీ పిల్లలకి పెట్టు.
5: ప్లీజ్ మావయ్య గారు నా పాయసాన్ని తాగండి.
0: ప్లీజ్ మావయ్య గారు నా గారెలు తినండి.
4: అలాగేనమ్మా, మీ కోరిక ఎందుకు కాదనాలి, ఇలా ఇవ్వండి.
0: మావయ్య గారు మధ్యాహ్నానికి ఏం కూర వండమన్నారు?
4: ఏదో ఒకటి వండండమ్మా, నేనెంత తింటాను కాకపోతే.
5: ఈ వయసులో మీరు తృప్తిగా తినాలి మావయ్య గారు.
0: అవును మావయ్య, మీరిష్టపడే వంట చేసి పెట్టమన్నారు మీ అబ్బాయి గారు.
4: ఆహా, వాడికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందబ్బా.
5: ప్రేమ నా బొంద, అంతా పొలం డబ్బుల కోసమేగా.
4: ఏమిటమ్మా ఏదో అంటున్నట్టున్నావు?
3: అబ్బే ఏం లేదు మావయ్య, వాతావరణం చల్లబడిపోయింది, రాత్రికేమన్నా వానొస్తుందేమోనని.
0: అవును మావయ్య, ఆ భూములు ఎప్పుడమ్మబోతున్నారు?
4: ఏ భూములమ్మాయ్?
3: అదే మావయ్య గారు, మన సొంత ఊర్లో ఉన్న భూములు.
4: ఓ అవే, రాక రాక ఇన్నాళ్ళకి మంచి రేట్ వచ్చిందని తెలిసింది, తొందరగా అమ్మేయాలి.
3: జాగ్రత్త మావయ్య గారు, ఆ భూమి డబ్బుల కోసం కొంతమంది మర్యాదలు నటించి మీ చుట్టూ తిరుగుతున్నారు. గోతికాడన్నక్కల్లా.
4: నాకు తెలియదటమ్మా, వాళ్ళని ఎట్లా మర్చిపోతాను?
0: మావయ్య గారు, మీరస్సలు మొహమాట పడకుండా ఏం కావాలో అడిగి మరీ చేయించుకుని తినండి. అసలు ఇది మీ ఇల్లే అనుకోండి.
4: అదేమిటమ్మా, అసలు ఇది నా ఇల్లే కదమ్మా.
3: అవుననుకోండి, ఏదో మాట వరస కన్నాళ్ళండి.
0: మావయ్య గారు, ఇంతకీ ఎంత చేస్తుందంటారు?
4: ఏమిటమ్మా?
0: అదేనండి, ఆ ఊళ్ళో ఉండే పొలాలు ఇల్లును.
4: నాకు మాత్రం ఏం తెలుసమ్మా?
6: అబ్బే మీకేం తెలీదు, అలా అబద్ధాలు చెప్పి మా దగ్గర రాచ మర్యాదలు పొందుతున్నారు.
0: ఏంటండి, ఏమిటి మీరు అనేది?
6: అవును శాంతం, ఈ పెద్ద మనిషి అబద్ధం చెప్పి మన దగ్గర సర్వ సుఖాలు పొందుతున్నాడు.
0: అవునా?
7: అవును కాంతం, అక్షరాలా అబద్ధమే.
3: ఏంటండి మీరు అనేది?
7: అవును కాంతం, తమ్ముడు చెప్పేది నిజం. అసలు అక్కడ ఫ్యాక్టరీ లేనే లేదంట, ఆడున్న భూముల రేట్లు పెరగలేదంట.
3: అయితే అదంతా అబద్ధమా?
7: అవును, ఆ ప్రకాశ మామయ్య కలిసి ఈ పెద్ద మనిషి ఆడించిన నాటకం.
0: అవునా?
3: అవునా, ఎంత మోసం.
6: ఈ వంకతో మన దగ్గర కోరుకున్నది చేయించుకొని తినొచ్చని కుట్రన్నమాట.
0: ఏమయ్యా పెద్ద మనిషి, పెళ్ళాన్ చచ్చిన కాడు నుంచి చేతులు పుండులయ్యేలా చాకరీ చేస్తూ మేపుతున్నావే, ఇంకా ఏం తక్కువని ఎంత నాటకమాడావు? మా పిల్లలు అడిగినా చేసి పెట్టని వంటలన్నీ నీ కోసం చేసి పెట్టానే, ఇదేం పాడు బుద్ధి నీకు?
7: అలా అడగండి, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో.
4: అసలు రావాల్సింది మీకురా.
7: మాట్లాడబాకండి నాన్న.
6: అమ్మ పోయినప్పటి నుంచి ఇంటి మీద పడి తింటున్నావు కదా, ఇంకా నీకేం ఆశ?
4: నేను అడిగానారా? నాకు సేవలు చేయమని అడిగానా?
3: మాకే కర్మ పట్టి నెత్తిన పెట్టుకుని పూజించాం.
0: లేకపోతే ఇంత మంచి మామగారు దొరకరని ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకున్నాం.
6: ఎందుకు చేశారు ఈ పని?
4: నేనేం చేశానరా?
6: మళ్ళీ అదే మాట.
4: తెలియదని చెప్పాను కదరా.
6: మరి ప్రకాశం మా ఎందుకు చెప్పాడు?
7: అవునవును, నాకు కూడా ఆయనే చెప్పాడు.
4: అది వాణ్ణే అడగండి.
0: ఆయన చెప్పగానే మీరు టెంప్ట్ అయిపోయారు.
6: నువ్వు నోరు ముయ్యవే, అపశకునుందానా? అసలు ఆ రోజు నేను నిద్రపోతుంటే నిద్ర లేపి బయటికి పంపించింది నువ్వు కదా.
0: నేనే అనుకోండి.
6: అప్పుడేదో కొంపలు అండుకుపోతుందని నిద్రపోయేవాడిని బయటకు తోసి ఇప్పుడు ఇట్ట పేటు ఫిరాయిస్తావా? ఛీ, అసలు మిమ్మల్ని నమ్మకూడదే అన్నయ్య. ఇదంతా ఆ మామయ్య ఆడించిన నాటకం అన్నమాట.
7: అవునరా, ఆయనకేం అవసరమంటావు?
6: ఇంకెందుకు, తన ఫ్రెండ్కి వాళ్ళ కొడుకులు కోడళ్ళ చేత చాకిరి చేయించుకోవాలనుకున్నాడేమో.
7: నిజమే, వాళ్ళకి డబ్బంటే మహా ఆశని, డబ్బొస్తుందని తెలిస్తే బాగా ఉబ్బిపోయి ఈయన గారిని ఆకాశానికి ఎత్తేస్తారని పథకమేమో.
0: ఎంత మోసం, ఎంత మోసం. రాణి, ఆ పెద్ద మనిషిని కడిగి పారేస్తాను.
3: అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడేది కావాలంటే అప్పుడది వండి పెట్టా. మా పిల్లలు అడిగినా చేయని వంటలన్నీ మీకు చేసి పెట్టాను.
0: ఇప్పటి వరకు చేసిన చాకరీ చాలు గాని, ఇక పదండి లోపలికి.
3: మీరు మాత్రం ఇంకా అలాగే నిలబడ్డారేంటి, కదలండి ఇంట్లోకి.
7: మరి నాన్నగారి విషయం?
3: విషయాల సంగతి తర్వాత, ముందు ఇంట్లోకి రండి.
7: అలా అంటావేంది, ఇప్పుడు చూసేది మనవంతు కదా.
3: ఒక్క నిమిషం కూడా చూడను.
7: ఎందుకని?
3: ఈ వారం రోజుల్లో 6 నెలలు చూడాల్సిన దానికంటే ఎక్కువే చూశాను. ఇంకా వాళ్ళని చూసుకోమనండి.
6: అదేంటి వదినా, లెక్క ప్రకారం ఈ 6 నెలలు చూడాల్సింది మీరే కదా.
3: అవునయ్యా, లెక్క ప్రకారం మేమే చూడాలి. అయితే ఈ వారం రోజులు చూసిన దాని సంగతి ఏంటి?
6: నువ్వేదో చేసి పెట్టినట్టు చెప్తున్నావు గాని మా శాంతం చేయలేదా?
3: చేసిందిలే, పొద్దున్న చేసింది రాత్రికి, రాత్రి చేసింది రేపటికి.
6: ఏదైనా దారి చూపించింది నువ్వే కదా వదిన.
3: అంటే దాన్ని కూడా నా మీదకే నెట్టేస్తున్నావా రంగయ్య?
6: కాదులే వదిన, మా శాంతానికి నోరు బారేసుకోవడం తప్ప ఆ వంటలు చేయడం రాదు. ఇంక కొత్త వంటలు ఏం చేస్తుంది?
3: ఎవరైనా వింటే నవ్వుతారు.
6: ఇంతకీ ఏమంటావు వదిన, రూల్స్ ప్రకారం నాన్నగారిని చూడాల్సింది మీరే. ఈ 6 నెలలు మీరే చూసుకోండి, ఆనాక మేము చూస్తాం.
3: నేను చూడనంటే చూడబ్బాయ్.
6: ఇదేందన్నయ్య, వదిన అలా అంటుందే.
7: నువ్వు పోరా నాయన, ఎలా చూడదో నేను చూస్తాను.
0: ఏమండి ఇంకా అక్కడేం చేస్తున్నారు?
6: ఆ వస్తున్నా. సరే మీ ఇష్టం.

0: ఏంటండి, ఏంటి మీరనేది? నేను చూడను అంటే
1: ఏమన్నాను?
0: అదే, ఎలా చూడదో నేను చూస్తాను అన్నారుగా.
1: అవునే అన్నాను, నీకు బుద్ధి ఉందా అని.
0: అంటే ఇంతకాలం బుద్ధి లేని దాంతో కాపురం చేస్తున్నారా?
1: అవునే, నీకు బుద్ధి ఉంటే ఇలా మాట్లాడతావా అని.
0: ఇదిగో మళ్ళీ
1: అరవబాప్, ఇన్ని రోజులు నాన్నగారిని ఎన్ని హింసలు పెట్టినా సహించాను, ఇప్పుడు అసలే చూడనంటే ఊరుకుంటానా?
0: ఏం చేస్తారేంటి?
1: నోరెట్టావంటే తంత.
0: తంతారా? నన్ను తంతారా? సరే రండి, తనండి. ఎలా తంతారో తనండి.
1: ఏమిటే నీ బెదిరింపు?
0: నన్నే కొడతారా? ఇంకా చూసుకోండి, ఆయన నా వాటాలోకి వస్తే ఊరుకోను. పుట్టిందిగా మీతో పాటు పోటీ పడుతూ ఆ మహాతల్లినే చూసుకోమనండి. ఇక్కడుంటే నేను అసలు ఊరుకోను. పెళ్ళైన ఇన్నోళ్ళకి ఆయన కోసం నన్ను కొడతారా? ఇక మూడు పూట్లు ఎవరు వండి వడ్డిస్తారో చూస్తాను.
1: కాంతం, కాంతం, ఆగవే. ఒసే కాంతం, ఆగవే. కాంతం ఆగు, ఆగవే. కాంతం ఆగు.
2: చూశావా నిర్మల, నీ కొడుకులు కోడళ్ళు చేస్తున్న నిర్వాకం. ప్రతి దానిలోనూ డబ్బును చూడటం, ఆ డబ్బు కోసం ఎంత దానికైనా తెగించటం, దానికోసం మనుషుల్ని మమతల్ని కాలదనడం. దేనికోసమైనా? అప్పుడు మనం అంత ఆరాటపడింది, ఎంతసేపు వాళ్ళ యావలు, దాన్ని పొందటానికి పడే ఆరాటాలు. గౌరవం లేని చోట ఉండటం అసలే మంచిది కాదు.
3: ఎందుకు ఇలా బయట కూర్చున్నారు నాన్న? ఎలా దక్కుతున్నారో చూడండి, ఇంట్లో కడదాను రండి నాన్న.
2: ఈ ఆరు బయట చల్లగాలిలో కూర్చుంటే శరీరంతో పాటు మనసు కూడా హాయిగా ఉంటుందమ్మా.
3: దాంతో పాటుగా దగ్గు కూడా వస్తుంది కదా నాన్న.
2: పోనీలే తల్లి, ఈ ఆరిపోయే దీపం గురించి నీకెందుకమ్మా బెంగ?
3: అలా అనకండి నాన్న, ప్లీజ్.
2: విశాల, మనిషి పుట్టడం అంటూ జరిగాక చావనేది కూడా ఏదో ఒకరోజు తప్పదు కదమ్మా.
3: నాన్నగారు, ఈరోజు వైరాగ్యం మాట్లాడుతున్నారేమిటి?
2: ఈ వయసులో వైరాగ్యం కాక ఇంకేముంటుందమ్మా? బతికినన్నాళ్ళు పిల్లల కోసం, కుటుంబం కోసం ఆరాటపడ్డాను. నా కొడుకులు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారని భ్రమపడ్డాను. ఇంతకాలం కొడుకుల కోసమే శ్రమించా. చివరికి నాకు ఈ పరిస్థితుల్లో కూతురే దిక్కవుతుందని కల్లో కూడా ఊహించలేదమ్మా.
3: నాన్న, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఏదో నా భర్త మంచివారు కాబట్టి నాకే ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఇద్దరు పిల్లలు, చెప్పిన మాట వినే బుద్ధిమంతులు, అత్త ఆడపడుచులకు అందరంత దూరంలో ఒంటరి సంసారం. ఈ జన్మకింతకంటే ఇంకేం కావాలి నాన్న?
2: అవునమ్మా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా అదృష్టమే.
3: అంతా మీ కడుపును పుట్టటం వల్లే కదా నాన్న?
2: కాదమ్మా, అల్లుడి గారితో నీ పెళ్లైన వేళా విశేషం. ఆ దైవం చూడబట్టి నీ సంసారం హాయిగా సాగిపోతోంది.
3: పోనీడే నాన్న, అన్నయ్యని కూడా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి?
2: వాళ్ళు చెడ్డవాళ్ళు కారమ్మా, పెళ్లాల కొంగు పట్టుకుని తిరిగే చేతగాని చవటలు. ఆ గాడిదల కోసం నేను మీ అమ్మ ఎన్నెన్ని కష్టాలు పడ్డాము నీకు తెలియదమ్మా. కొడుకులు పుడితే పున్నామ నరకం నుండి తప్పిస్తారని అంటారు. వీళ్ళు ఈ లోకంలోనే నరకం చూపిస్తున్నారు.
3: వాళ్ళనని ఏం లాభం నాన్న? వాళ్ల భార్యల ముందు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు.
2: అసలు వాళ్ళు మనుషులే కారమ్మా, వాళ్ళు పెళ్ళాలు చెప్పే ప్రతి పనికి తలలోపే యంత్రాలు. ఆ గాడిదలు గవర్నమెంట్ ఉద్యోగులైతే వాళ్ల జీవితాలు బాగుంటాయని ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆ ఉద్యోగాలు ఇప్పించానో వాళ్ళకేం తెలుసు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు పెళ్ళాలకి నేను బరువైపోయాను.
3: పోనీలే నాన్న, మిమ్మల్ని చూడకపోయినా బయట మీ కొడుకులనే అందరూ చెప్పుకుంటారు కదా.
2: కన్న తండ్రిని గాలి కొదిలేసిన గాడిదలకి ఈ లోకంలో మర్యాదలు కూడా లభిస్తాయా?
3: కొంతమంది అలాగే ఉంటారు నాన్న.
2: నేనెంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక సున్నం గీతతో రెండుగా చీల్చుకొని మహారాణుల్లా వెలిగిపోతున్న వాళ్ళు అద్దె ఇంటికెళ్తే డబ్బు ఖర్చయిపోతుందని, ఇరుకైనా ఇబ్బంది అయినా ఆ ఇంట్లోనే బతుకుతున్న వాళ్ళని ఏమనాలమ్మా?
3: సర్లే నాన్న,
2: మొగుళ్ళు తెచ్చే జీతం డబ్బుల్ని లెక్కలేసి దాచిపెట్టే పిసిరిగొట్టులు వాళ్ళమ్మా వాళ్ళు. చివరికి నా ఇంట్లోనే నన్నొక బానిసను చేసి గంజి మెతుకులతో కడుపు మార్చిన ఆడకూతుళ్ళమ్మా వాళ్ళు.
3: సర్లే ఊరుకోండి నాన్న, ఎలాగో మా ఇంటికి వచ్చేశారు కదా, ఇక మీకు ఏమీ లోటు లేదు.
2: అల్లుడు గారిది వెన్నలాంటి మనసమ్మా, అటువంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకటం నీ పూర్వజన్మ సుకృతమమ్మా. ఇంకా నీ పిల్లలు చాలా బుద్ధిమంతులు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇంకేం కావాలమ్మా?
3: పదండి నాన్న, భోజనం వడ్డిస్తాను.
2: అలాగే పదమ్మా.

0: ஒரே ராஜாராவ், அப்பா ராஜா.
1: ரெண்டு மாமையா, ரெண்டு.
0: ஏந்த போய் ராஜாராவ் அட்டவளோ?
1: ஏமி லேது மாமையா, நாన్నగారి గురించే.
0: ఏమిటి నాన్నకేమైంది?
1: నాన్న కనబడటం
0: నాన్న కనబడటం లేదా? ఎప్పటి నుంచిరా?
2: ఈ మధ్యనే బాబాయ్ గారు. ఎక్కడికి వెళ్ళింది అర్థం కావడం లేదు.
0: చూడమ్మాయి, మనిషి కళ్ళ ముందున్నప్పుడు గౌరవించగా ఇప్పుడు ఇలా అనుకుంటే మాత్రం లాభం ఉంటుందమ్మా. చెప్పు
2: బాబాయ్ గారు, ప్లీజ్ మా మామయ్య గారు ఆచూకి తెలిస్తే చెప్పండి.
0: ఎందుకమ్మా, గంజిలో మెతుకులేసి వాడి కడుపు మార్చడానిక? బర్రె చచ్చేదాకా ఎంత పాలిస్తుందో ఎవరికి చెప్పరు, సరికదా? అదే చస్తే మాత్రం దాని పాలన గురించి చెప్పుకొని బాధపడిపోవడం ఈ లోకం తీరు. మీ మామయ్య మీ కళ్ళ ముందున్నప్పుడు పని లేకుండా ఇంట్లో పడి తింటున్నాడని చిన్నచూపు చూశారు, అవమానించారు. మరిప్పుడు వాడు లేకపోయేసరికి ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు.
1: ప్లీజ్ మామయ్య, ప్లీజ్ చచ్చిన పామును మరింత చంపకండి. చెప్పండి మామయ్య, నాన్న మీకు చెప్పకుండా ఎక్కడికి పోరు. ప్లీజ్ చెప్పండి మామయ్య.
0: లాభం లేదురా, మీరెంత బ్రతిమనాడినా వాడి ఇంటికి రాకపోవచ్చు.
1: రాకపోతే కాళ్ళ వేళ బ్రతిమాలు తెచ్చుకుంటాం మామయ్య. చెప్పండి, చెప్పండి మామయ్య.
0: ఒరే రాజారావు, తమ కడుపులో పుట్టిన మీ బాగు కోరి ఆ దంపతులు చేసే చాకరి కళ్ళారా చూసిన వాడిరా నేను. వారి కళలు నెరవేరకుండానే పాపం మీ అమ్మ స్వర్గానికి చేరిపోయింది. అప్పటినుంచి వాడికి కష్టాలు ఆరంభమయ్యాయి. ఎలా ఉండేవాడు ఎలాగైపోయాడురా. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం కోసం వాడు పడ్డ పాట్లు ఆ దేవుడికే తెలియాలి. వాడి తపన తాపత్రయమంతా మీరు పైకి రావాలనే కదా. అలాంటి మంచి మనిషిని మీ కాళ్ళ కింద చీమల తొక్కి పారేశారు కదరా. ఇంకా ఏం మిగులుందని వాడిని తీసుకొస్తామంటున్నారా?
1: ప్లీజ్ మామయ్య చెప్పండి. ఇద్దరు కొడుకులుండి కూడా నాన్నగారిని ఇలా వదిలేస్తే నలుగురు తలోరకంగా అనుకుంటారు కదా మామయ్య.
0: అంటే ఆ నలుగురు కోసమే గాని తండ్రి గారిని తీసుకొచ్చి గౌరవించాలని కాదన్నమాట.
2: లేదు బాబాయ్, ఈసారి మామయ్య గారిని తీసుకొచ్చి అందరూ ఆశ్చర్యపోయే విధంగా చూసుకుంటాం.
0: ఇప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు కదమ్మా.
2: ప్లీజ్ బాబాయ్, అలా తెప్పి పడవపండి.
0: వాడి కష్టార్జితంతో సంపాదించింది అనుభవిస్తూ వాడికి గంజి వెతుకులు వేస్తున్నారు. వాడి కట్టిన ఇంటిని పంచుకొని వాడిని ఆరుబయట వదిలేశారు. అందులో అబద్ధమే ఉందమ్మా.
1: ప్లీజ్ చెప్పండి మామయ్య, నాన్న ఎక్కడున్నారు?
2: చెప్పండి బాబాయ్, మామయ్య గారు ఎక్కడున్నారు?
0: ఒరే రాజారావు, మీ నాన్న కనబడకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికారు.
1: బస్టాండ్లు, రైల్వే స్టేషను, పార్కులు,
0: ఇంకా
1: బంధువులు, తెలిసిన వాళ్ళ ఇళ్లలో వాకపు చేశాం మామయ్య.
0: అన్ని చోట్ల వెతికామంటున్నారు గాని మీ చెల్లెలు విశారణ అడిగారా?
1: లేదు మామయ్య.
0: ఏ, ఎందుకని?
1: ఆ పిల్లకి మాకు చాలా రోజులుగా మాటలేవు కదా, అందుకని.
0: ఒరే రాజారావు, నువ్వీ కుటుంబంలో అందరికన్నా పెద్దోడివి. ఏదో చిన్న మాట పట్టింపుతో తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెల్ని దూరం చేసుకుంటావా? నీ పెద్దరికి ఏమైంది? ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు దూరం అయితే పడే కష్టం మాటల్లో చెప్పనలు కాదురా.
1: అది కాదు మామయ్య.
0: మాట్లాడబాకరా, ఇన్నాళ్ళకైనా నీలో పరివర్తన కలుగుతుందని ఆశిస్తున్నాను.
2: నిజమే బాబాయ్ గారు, మీ మాటలు నాలో పరివర్తన కలిగించాయి. మాకు ఉన్న విభేదాలన్నీ మర్చిపోయి రేపే మా ఆడకూతురింటికి పోయి మా మామయ్య గారిని తీసుకొస్తాం.
0: సుశేవరాజా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆడవాళ్ల మనసు ఐసు కన్నా వేగంగా కరిగిపోతుందని మన కాంతమ్మ రుజువు చేసింది.
1: అలాగే మామయ్య, రేపే చెల్లింటికి పోయి నాన్నగారితో మాట్లాడతా.
0: వెళ్ళండి వెళ్ళండి. పాపం ఆ అమ్మాయి విశాల ఇన్ని సంవత్సరాలు పుట్టిల్లు మర్చిపోయి వనవాసమే చేస్తుంది. ఇకనైనా మేమున్నామని ధైర్యం కలిగించండి.
1: అలాగే, తప్పకుండా మామయ్య.

0: విశాలం ఇల్లు. అరుగో అరుగు మీద కూర్చున్నాడే ఆయనే విశాలమ్మ నాయన.
1: నాన్నగారు.
2: ఎవరు? ఓ పెద్దోడా, ఏంటి ఇలా వచ్చారు?
3: మన ఇంటికి పోదాం రండి మావయ్యా.
2: మనిల్లా? అదెక్కడుందమ్మా?
4: అలా అనకండి నాన్నగారు.
2: ఇంకెలా అనమంటావురా? ఇప్పుడు అది మీ ఇల్లు, మీ అన్నదమ్ములు ఇద్దరు కోడళ్ళు కష్టపడి ఇటుకలు మోసి కట్టుకున్న మీ సొంతిల్లు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారు.
5: అలా అనకండి నాన్న, మీరా ఇంటికి రావాలి.
2: ఎందుకురా? మీ పెళ్ళాలు పెట్టే మాడిపోయిన దోశలు గంజి మెతుకులు తినడానికా?
4: ఇక నుంచి అలా జరగనివ్వు నాన్నగారు.
2: ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టో, ఇక ముందు జరక్కపోవడానికి. మీ ముందే గంజి మెతుకులు పెడుతుంటే అప్పుడేం చేశారు? ఏ రోజైనా మీ భార్యలను నిలదీశారా? అంతగా చేదైపోయానా మీకు?
3: మావయ్య గారు, మా వల్ల జరిగిన కష్టానికి మేమంతా క్షమాపణ కోరుకుంటున్నాం. మా కళ్ళు తెరుచుకున్నా, ఇక నుంచి అలా ప్రవర్తించం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్.
2: మీ అందరికీ దండం పెడతాను. మీరు వద్దు, మీ మర్యాదలు వద్దు, నన్ను ఇలా బతకనివ్వండి.
5: కన్న కొడుకులం ఇద్దరుండి కూడా మీరిడా చెల్లెలింట్లో ఉంటే తలో మాట అనుకుంటారు నాన్నగారు.
2: ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇంతకాలం మీ భార్యలు ఎన్ని కష్టాలు పెట్టినా గడప దాటలేదురా నేను.
3: ఆ పెద్ద మనసుతోనే మమ్మల్ని క్షమించలేరా ప్లీజ్.
2: ఆ అవకాశాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు మీరు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోండి.
4: ఇక నుంచి అలా జరగదని చెప్తున్నాం కదా.
2: ఏంట్రా మీరు చెప్పేది? పెళ్ళాల కొంగు పట్టుకుని తిరిగే చేతకాని చవటలు మీరు. నోరు మూసుకుని వెళ్ళండి.
4: ఈ వయసులో ఇంత ఆవేశం పనికిరాదు.
2: మీ అవసరం కూడా అక్కర్లేదు. నేను చచ్చినా మీరు రావద్దు.
5: నాన్నగారు ప్లీజ్ మా మాట వినండి. మీ కోడలిద్దరూ పూర్తిగా మారిపోయారు.
3: అవును మావయ్య, మేం పూర్తిగా మారిపోయాం.
2: మీరు మారండి మారకపోండి, నేనైతే ఒకటే నిర్ణయించుకున్నా.
5: ఏమిటది నాన్నగారు?
2: నా పేరు మీదున్న పొలాలు ఇల్లు అన్నీ నా కూతురి పేరు రాద్దామనుకున్నాను.
4: అది ఎలాగా?
2: ఇలాగా, అవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నవి కాబట్టి నా స్వార్థితాన్ని ఎవరికివ్వాలనో నాకు పూర్తి అధికారం ఉంది. దాని మీద మీకు ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఉండవు. కాదు కూడదంటూ కోర్టుకెక్కుతానంటే అలాగే ఎక్కండి. ఫీజులు నష్టపోయి మొట్టికాయలు తిని నెత్తిన తడిగొడ్డేసుకుని కూర్చుంటారు.
5: ఎందుకని నాన్నగారు?
2: మన చట్ట ప్రకారం తాత ఆస్తులు అనే మనవుడికి హక్కు, అంతేకాని తండ్రి ఆస్తిలో కుమారులకు లేదు కాబట్టి. అందుకని నా యావద్ ఆస్తిని నా కూతురికే ఇచ్చేస్తాను.
4: ఇది అన్యాయం.
2: మీరు చూపించిన దానికన్నానా?
5: ఇదేమిటి నాన్న ఇలా నిర్ణయించుకున్నారు?
2: కుక్క కాటుకి చెప్పు దెబ్బంటే ఇదే మరి.
5: ప్లీజ్ నాన్నగారు మీ నిర్ణయాన్ని మార్చుకోండి.
2: మార్చుకునేదైతే అది నిర్ణయం ఎలా అవుతుంది?
4: అయితే మేము మా పిల్లలు ఏం కావాలి?
2: కట్ట కట్టుకుని గంగలో దూకండి.
5: నాన్నగారు మీ నిర్ణయం మార్చుకుని మమ్మల్ని కనికరించండి.
2: ఈ నక్క వినయాలు కుక్క బుద్ధులు ఇప్పుడు ఏమీ పనిచేయవు. నా ఆస్తిని ఏం చేయాలో ఎవరికివ్వాలో నాకు తెలుసు, గాని ఇక దయచేయండి.
3: నానా ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ అన్నయ్యలు వదనలు ఎప్పుడొచ్చారు? ఇంట్లోకి పదండి.
4: ఇప్పుడే ఇక్కడే కడుపు నిండిపోయింది. ఇంకా ఇంట్లోకి కూడానా?
6: పదండి, ఇంకా ఇక్కడే నిల్చున్నారే, జరిగింది చాలదా?
3: వదిన ఏం జరిగింది?
6: ఇంకేం జరగాలమ్మా, మీ నాన్నకు నువ్వొక్కదానివే పుట్టావంట, అందుకని ఆయన ఆస్తులంతా నీకే ఇస్తారంట.
3: నాకా? అర్థం కాలేదన్నయ్యా.
7: అర్థం కాకపోతే ఆయన్నే అడుగు. పోదాం పదండి.
3: ఆగండి నాన్న, చెప్పండి ఏం జరిగింది?
2: చేసిన దానికి తగిన శాస్తే జరిగిందమ్మా.
3: అంటే?
2: అదేనమ్మా, నన్ను ఆదరించని వీళ్లకి నా ఆస్తిలో వాటా లేదన్నాను. ఇంకెలాగనమంటావమ్మా, తండ్రి బాగోగులు పట్టించుకొని ఈ పిల్లలకు తండ్రి ఆస్తులు కావాలనా? అదేమన్నా వీళ్ల తాతలు సంపాదించిందా? రాత్రి పగలు చెమటోడ్చి నేను సంపాదించింది, దాన్ని నా ఇష్టమైన వాళ్ళకిచ్చుకుంటాను.
3: కొడుకుల కంటేనా?
2: కూతుళ్లు కూడా కొడుకులతో సమానమనే రోజులు వచ్చేశాయమ్మా, అందుకే నన్ను ఆదరిస్తున్నా, నీకిచ్చేస్తాను.
3: నాకా?
2: అవునమ్మా నీకే.
3: వద్దు నాన్న, కొడుకులు ఇంటి పేరుని వారసత్వాన్ని నిలబెడతారు.
2: బతికుండగానే గుక్కెడు మంచినీళ్ళివ్వని ఈ నా కొడుకుల ఇంటి పేరు నిలబెట్టేది.
3: వద్దు నాన్న, ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినప్పుడే పుట్టింటి వారి ఆస్తులు హక్కులు సంక్రమించినట్టే. ఇప్పుడు ఆస్తి అంతస్తులు నాకెందుకు నాన్న?
2: తండ్రిగా నేనిస్తున్నప్పుడు వద్దంటావెందుకమ్మా?
3: నాతో పాటు ఇద్దరన్నయ్యలు పుట్టారు కదా, వారిని కాదని నాకిష్టానంటాం భావ్యం కాదు నాన్న.
2: చూడమ్మా, నా ఆస్తిని మూడు భాగాలు చేసి నీతో పాటు వీళ్ళకి ఇస్తా.
4: అడుగో ప్రకాశం మావయ్య.
5: రామావయ్య రండి.
2: చాలా

0: మంచి నిర్ణయం తీసుకున్నావు రా జగన్నాథం.
1: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
0: నీ కొడుకుల్ని ఫాలో అవుతూ వస్తున్నానరా, నా గురి తప్పలేదు, చివరికి నీ దగ్గరకే వచ్చి ఆగారు.
2: రండి మావయ్య గారు.
0: అమ్మా విశాల, పేరుకు తగినట్టే నీ మనసు కూడా విశాలమైందమ్మా. తండ్రి ప్రేమగా ఆస్తి ఇస్తానన్నా వద్దని తృణీకరించిన నీ ఔదార్యం ఇది చూసావు, అది అది చాలా గొప్పదమ్మా.
2: థ్యాంక్స్ మావయ్య.
0: ఒరే జగన్నాథం, నీ నిర్ణయం అందరూ హర్షించేలా ఉందిరా.
1: నిజమేరా ప్రకాశం, ఆడపిల్లలైనంత మాత్రాన వారిని వంటింట్లోనే కూర్చోబెట్టి ఇదే నీ ప్రపంచం అనే వాదానికి నేను పూర్తిగా వ్యతిరేకంరా.
0: నిజమేరా,
1: ఆడపిల్లలైనంత మాత్రాన వాళ్లు ఎందులోనూ తీసిపోరు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కానప్పుడు పుట్టింటికి, పెళ్లైన తరువాత అత్తారింటికి పేరు తీసుకొస్తారు. అలాంటి ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇస్తే తప్పేమిటి?
0: అంతా నీలా ఆలోచిస్తే ఈ సమాజంలో అశాంతి అలదడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందిరా. ఒరే అబ్బాయిలు, విన్నారుగా మీ నాన్న నిర్ణయం, దీనికి మీరేమంటారు?
2: అవునండి, కాస్త ఆగితే అది పోతుందేమో.
3: ఒప్పుకుంటా మామయ్య.
2: మీకు మళ్ళీ చెప్పాలనా? అనండి.
3: నాకు ఇష్టమే మామయ్య.
0: చూడండి అల్లుళ్ళు, పెద్దవాళ్ళంటే మనకు పెద్ద దిక్కు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు.
3: మామయ్య, ఇక నుంచి మేము నాన్నగారిని గౌరవంగా చూసుకుంటాం.
2: అవును బాబాయ్, పెద్దవాళ్ల విలువ ఇప్పుడే తెలిసొచ్చింది. ఇంకా మావయ్య గారి సలహాలు సూచనల్ని పాటించి మా కుటుంబాల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటాం బాబాయ్.
4: రండి మావయ్య, రాకరాక మా ఇంటికి వచ్చారు అన్నయ్యలు వదనలు అందరూ, రండి.
0: శభాష్.
5: ఇంతవరకు కూతురుంటే చాలు నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయ దుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం. బహుదూరపు బాటసారి చిత్రం కోసం సుశీల పాడిన పాట.

0: బహుదూరపు బాటసార చిత్రం కోసం సుశీల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటి 37 సెకండ్లు అయింది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, ఇంకా 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో పాఠశాలలు రేపు తిరిగి తెరుస్తుండడంతో విద్యార్థుల సౌకర్యార్థం తగినన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి వై నాగిరెడ్డి అన్ని రీజనల్ అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అనసూయ సీతక్క చెప్పారు. గోల్కొండ బోనాల సంబరాలు వచ్చే నెల 16వ తేదీన ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో భారీ వర్ష సూచనల నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: ಆಕಾಶವಾಣಿ ವಿವೇಕ
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయము 5 గంటలు ఇప్పుడు వినండి అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాల్ నుండి కోరుతున్న శ్రోతలు, నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఓం నమో వెంకటేశాయ సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలు అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు భరత్ లాల్ పరదేశి, భరత్ బాయి, జ్యోతి బాయి, అంజలి బాయ్, రాజనందిని, లక్ష్మి, ప్రహ్లాద్, అజయ్, ఆదిత్య, రమేష్, లోద్, రాజ్ కిరణ్, జాహ్నవి, భారతి, భరత్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై మేజర్ చంద్రకాంత్ సినిమా నుండి ఈ పాట విందాం.

0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి.
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
4: శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట కోరుతున్న శ్రోతలు, సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు శ్రీరామ్, వసంత, భారతి, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై సువర్ణ సుందరి సినిమా నుంచి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, బింగి కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, సంధ్యారాణి, నాగమణి, అక్షర, అశ్విని, వర్షిణి, భూదేవి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై భార్య బిడ్డల సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు గమనిక. ఈ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీ హర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాధిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు శ్రోతలకు. మరో గమనిక, ఈ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8:00 ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జైత్యాల జిల్లా వెల్లిట లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూలక్ష్మి, జాప భూమేశ్వర్, పారుపల్లి శ్రీశాంక్, బండి కిషోర్, దాసరి రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, మహాశ్రీ, భాస నరేందర్, శ్యామల, భారతి, తగెల్లపల్లి విష్ణు, శోభ, గుజ్జేటి ఆనంద్, సరోజన, శ్యామ్ వారి మిత్రబృందం వీరందరి కోరికపై పన్నెండింటి కాపురం సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామం నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై జరిగిన కథ సినిమా నుండి ఈ పాట విందాం.

ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి జానపద గీతాలు.

0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు
5: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు,
4: RBI అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ముద్దు, కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
8: ఆగు మొద్దు.
7: ఏంటి?
8: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
9: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
7: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
8: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి,
7: కూల్ గా ఉండండి.
0: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గిన తుమ్మినా మూత్రం లీకేజ్ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు, కోత, మత్తుమందు అవసరం లేకుండా
10: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
0: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
10: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
11: ముఖాన్ మొటిమలా,
12: సై బాల్.
11: గజ్జా బొబ్బలా,
12: సై బాల్.
11: నడుగులు కామరా,
12: సై బాల్.
11: బురద పుల్లా,
12: సై బాల్.
13: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
14: అరసదప్పిన వారి సేను వయ్యరాదురా, వర్తం దప్పిన గురుని పాదం బట్టరాదురా.
15: వరసలేని వారి సేను గొయ్యరాదురా, వర్తం దప్పిన గురుని పాదం బట్టరాదురా.
14: వింటి ముందడ చింత చెట్టు పెట్టవద్దురా, వింటి వెనుక చేదవాయి.

0: మీరు ఇంతవరకు జానపద గీతాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయము 5:45. ఇప్పుడు వినండి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇప్పటి వరకు 57 సార్లు రక్తదానం చేసిన కస్తూరి నాగేందర్ గారితో పరిచయకర్త మానేటి భూమేశ్వర్.
1: ఈరోజు 14 జూన్ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ఈరోజు ప్రపంచమంతా మరి ఈ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మన నిజామాబాద్లో కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు రక్తదాతల నుంచి రక్తాన్ని స్వీకరించడం జరుగుతూ ఉంది, అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా. ఈ సందర్భంగా మరి మనం రక్తదాతల్లో ఒకరైనటువంటి కస్తూరి నాగేందర్ గారు, మన నిజామాబాద్ చెందినటువంటి వారు, వాళ్ళు వృత్తిరీత్యా కోర్టులో జాబ్ చేస్తారు. అయితే తను ఇప్పటివరకు దాదాపు 57 సార్లు రక్తాన్ని దానం చేశారు. ఇది మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం 1-2 సార్లు ఇస్తేనే ఏదో గొప్పగా చెప్పుకుంటాం. 57 సార్లు రక్తాన్ని అందించినటువంటి కస్తూరి నాగేందర్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరి ఎట్లా నీకు ఈ ప్రేరణ కలిగింది, ఎందుకు ఇది ఇయ్యాలనేటువంటి కోరిక కలిగింది మొదలైన విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాగేందర్ గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: నాగేందర్ గారు, నిజంగా ఇది చాలా గొప్ప విషయం, మీకు ముందుగా మా అభినందనలు. అయితే ఈ రక్తాన్ని దానం చేయాలి అనేటువంటి ఐడియా మీకు ఎట్లా వచ్చింది, అట్లాగే మీరు ఎప్పటి నుంచి ఈ రక్తదానాన్ని ప్రారంభించారు?
2: ముందుగా నేను అసలు రక్తదానం ఇలా ఇవ్వచ్చు అని నాకు కూడా తెలియదండి. 2005లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఒక చిన్న సర్జరీ జరిగినప్పుడు తను ఇప్పుడు ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. అప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ అట్లాంటివి కూడా ఏం లేవండి, అప్పుడు అంటే ఇంకా అప్డేట్ కాలేదు. సో అతను ఇంటికి వచ్చి ఇట్లా నాన్నకు ఆపరేషన్ ఉంది, కొద్దిగా రక్తం అవసరం పడుతుంది అంటే ఆ టైంకి తెలియదు సరే అని ఆపరేషన్కి సంబంధించి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి 2005లో మొదటిసారిగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము ఇచ్చేసాము, అయిపోయింది, మర్చిపోయాము. అసలు రక్తదానం ఇవ్వచ్చు రెగ్యులర్గా అని మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. అప్పుడు ఇంత నెట్వర్క్ ఫాస్ట్ లేదు. సో అలాగే వదిలేసాము. 2011 వరకు కూడా మళ్ళీ నేను బ్లడ్ ఇస్తాను చేస్తానని ఇప్పుడు కూడా అనుకోలేదు. మళ్ళీ 11లో ఒకసారి ఇలానే ఒక నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. జరిగినప్పుడు ఒక మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, అంటే ఏదన్నా ఒక చేయాలని ఒక రూపంలో. మనం అసలు రెగ్యులర్గా అందరూ డోనర్స్ అవి డొనేట్ చేస్తున్నారు. నేను నా విషయంలో ఆలోచిస్తే నాకు ఉంది ఏంది, నేను సొసైటీకి ఏమైనా చేయగలుగుతానని ఒక ఆలోచన మొదలైంది. తద్వారా సరే నాకు ఫైనాన్షియల్గా మనము అందరూ ఎఫర్ట్స్ చేయలేరు, సో అది ఇచ్చే పరిస్థితుల్లో కూడా మనం లేము. సో ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనతోటి 2011 నుండి నేను ఏం చేశానంటే దీని మీద అది ఎలా చేయొచ్చు అనేది కొంతమంది సీనియర్స్ని ఒపీనియన్ తీసుకున్నాను. వాళ్ళు అన్నారు ఇలా ఉండొచ్చు, హెల్తీగా ఉంటే 3 మంత్స్కి ఒకసారి ఇవ్వచ్చు అనేది ఒక వాళ్ళు చెప్పేసరికి కొంతమంది. నన్ను అప్పుడు ఫార్మాలో వర్క్ చేశాను, డాక్టర్స్ చెప్పారు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇవ్వచ్చు హెల్తీ ఉన్నవాళ్ళు, 50 కేజీస్ ఎబో ఉన్నవాళ్ళు అని చెప్తే అది మైండ్లో పెట్టుకొని 2011లో నేను మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఎవ్రీ 3 మంత్స్కి అనుకున్నాను, కానీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ 2011 తర్వాత నేను ఇవ్వలేకపోయాను. మళ్ళీ ఒక 1 ఇయర్ అలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2012 నుంచి ఎట్లానే మళ్ళీ ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అరే ఇక్కడ అవసరం ఉంది అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా నిర్చయించుకున్న ఏంటంటే ఖచ్చితంగా 2012 నుండి అరే మనం 3 మంత్స్కి ఒకసారి అనుకున్నాము ఎందుకు ఇవ్వట్లేదు, మరి ఇస్తే చాలామందికి. ఆ రోజు అతను ఫ్యామిలీ అనేది దగ్గరకు వచ్చి చాలా సంతోషపడ్డారు. నాకు ఆనందం చూసేసరికి నాకు కూడా అనిపించింది అబ్బా మనం ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యారే వీళ్ళు, మనకు కూడా ఒక తృప్తి ఉంది. సరే ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఏం జరిగినా కూడా ఎవ్రీ 3 మంత్స్కి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి 2012లో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు దాదాపు అంటే 2012 నుంచి 14-15 ఇయర్స్లో ఇప్పుడు 57 టైమ్స్ వరకు రీచ్ అయ్యాను. సో నా గోల్ వచ్చేసి మనం టోటల్ బ్లడ్ డొనేట్ చేస్తున్నాం కాబట్టి నేను 100 టైమ్స్ అనుకుంటున్నాను. సో అది ఇంకా

0: దాదాపు ఇంక 10 to 12 ఇయర్స్ పట్టే అవకాశం ఉందండి.
1: బాగుంది, చాలా సంతోషం. నాగేంద్ర గారు మీరు చాలా గొప్ప విషయం చెప్పారు, ఎందుకంటే మీరు అన్నట్టు ఈ రోజులలో అన్నీ దొరుకుతున్నాయి, మార్కెట్లో దొరకదంటూ ఏది లేదు. కాకపోతే మీరు అన్నట్టు ఎన్ని రసాయనాలు కలిపినా కానీ ఎంత కృత్రిమంగా ఒక బ్లడ్ తయారు చేయడం అనేటువంటిది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు కూడా సాధ్యం కాలేదు. కాబట్టి ఒక రక్తం అవసరం పడ్డది, ఏదో యాక్సిడెంట్ అయిందో లేదా ఆపరేషన్ అయిందో ఇంకేదో విషయం అయిందో, ఆడ కంపల్సరీ ఈ రక్తం అనేటువంటిది పేషెంట్కి తగ్గబడ్డప్పుడు మరి ఎవరో ఒకరు రక్తం అనేటువంటిది కావాల్సిందే. అయితే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ అనేటువంటివి ఉంటాయి, రకరకాల బ్లడ్ గ్రూప్స్ యొక్క లభ్యత అనేటువంటిది ఎట్లా ఉంది?
0: డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయండి, కానీ మనము రెగ్యులర్గా చాలామంది అంటే ఎక్కువ మటుకు సొసైటీలో పాజిటివ్ గ్రూప్స్ ఎక్కువ ఉంటాయండి. జనరల్గా మీరు అందరు అబ్జర్వ్ చేసిన ఓ పాజిటివ్ అనేది చాలా రెగ్యులర్గా దొరికేది. ఎనీ పాజిటివ్, ఏ పాజిటివ్ కానీ, ఓ పాజిటివ్ కానీ, బి పాజిటివ్ కానీ కొద్దిగా సొసైటీలో ఉన్న గ్రూప్స్లలో ఎక్కువ ఉంటాయి. నెగిటివ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది.
1: అది
0: సో నెగిటివ్ వాళ్ళు చాలామంది భయపడతారు, ఏంటంటే మాకు ఏదైనా జరిగితే మాకు రక్తం దొరుకుతుందా లేదా అని ఒక అపోహ ఉంది. కానీ అవసరం పడితే వాళ్ళకు కూడా దొరకడానికి యూనివర్సల్ డోనర్ అంటారండి, ఓ పాజిటివ్ వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు అవసరాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. సో ముఖ్యంగా ఇంకా మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు అన్నారు రక్తం ఇప్పుడు పరిస్థితి అంటే శాస్త్రవేత్తలు చాలా దాని మీద చాలా కసరత్తు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. మేబీ ఇంకా 2-3 ఇయర్స్లో కృత్రిమ రక్తం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని వినికిడి, కానీ అది ఎంతవరకు సాధ్యం అనేది ఇంకా 3 ఇయర్స్ పట్టొచ్చా 5 ఇయర్స్ పట్టొచ్చా అనేది తెలియదండి మనకు కూడా.
1: బాగుంది, అయితే మనం ఇందాక అనుకున్నట్టు ఇక రక్తం విషయానికి వచ్చినట్టయితేనేమో ఓ పాజిటివ్ అనేటువంటి వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, యూనివర్సల్ రక్తదాతలు అంటారు. అయితే నిజానికి రక్తం ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, ఈ రక్తాన్ని చాలామంది డాక్టర్స్ ఏం చెప్తారంటే ఫిల్టర్స్ చేయాలి అని చెప్తారు, అట్లాగే దీన్ని ఒక 2-3 రకాలుగా విభజిస్తారు అని అంటారు. ఇది యాక్చువల్గా రక్తంలో ఏమేమి ఉంటాయి, వాటి యొక్క ఉపయోగం ఏంటి అంటారు?
0: అదే అండి, చాలా మటుకు ఇప్పుడు మనం చూస్తాము, మనం రెగ్యులర్గా సర్జరీ వాళ్ళు ఏం చేస్తారంటే రండి మీరు మాకు తెలిసిన వాళ్ళు సో మాకు డైరెక్ట్ బ్లడ్ ఇవ్వడానికి ముందటికి రండి అని అంటూ ఉంటారు. సో తెలిసిన వాళ్ళు అంటే బయట తెలుసు, కానీ రక్తంలో ఉన్న చెడు గురించి వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, అతనికి తెలియదు. సో డైరెక్ట్ ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే నాకున్న అనుభవంతో ఏంటంటే ఇప్పుడు నాకు లోపల ఏ డిసీజ్ ఉందనేది నాకు కూడా తెలియదు. మనం కూడా రెగ్యులర్ వర్క్లో 6 మంత్స్ ఒకసారి కూడా హెల్త్ చెకప్ చేయించుకోము. సో అలాంటిది డైరెక్ట్ ఆ పేషెంట్ సర్జరీ జరిగే పేషెంట్ మనం వెళ్ళి డైరెక్ట్ ఇవ్వడం ద్వారా మన ప్రాబ్లమ్స్ ఏందో తెలియదు, ఆ పేషెంట్ కూడా అంత సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయము. కానీ ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం తీసుకున్న రక్తాన్ని వాళ్ళు అన్ని విధాలుగా టెస్ట్ చేసి స్టోరేజ్ చేసి ఇస్తారు. సో అక్కడ ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే మనం వాళ్ళు అప్పుడే దాన్ని ఆ రక్తాన్ని వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వరు. సో తద్వారా తీసుకోవడం ఏంటంటే బెటర్ ఆప్షన్, మనం డైరెక్ట్ తీసుకునే బదులు అట్లా తీసుకుంటే బెటర్ ఆప్షన్ అని నా ఒపీనియన్ అండి.
1: బాగుంది, చాలా బాగా చెప్పారు నాగేంద్ర గారు. ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం డైరెక్ట్గా ఏముంది ఆయన ఇస్తానాడు ఈయన తీసేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ మీరు అన్నట్టు ప్రతి 6 నెలలకోసారన్నా మనం కనీసం టెస్టులు చేయించుకోము, మనకేం జబ్బు వచ్చిందనే విషయం తెలియదు. ఒకవేళ మనం రక్తాన్ని ఇంకోరికి ఇచ్చినట్టయితే అది ఆటోమేటిక్గా మన జబ్బు ఆ వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది చాలా కొంచెం ఆలోచించదగ్గ విషయమే, కొంచెం ప్రమాదకరమైన. అందుకనే డాక్టర్లు ఏం చేస్తారంటే మీరు అంటే బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చుకోండి అని చెప్తారు. చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్స్లలో మనం చూసినట్టయితే మనం మీరు ఇప్పుడు 57 సార్లు ఇచ్చారు రక్తము, అయితే ఈ రక్తాన్ని ఒక 3 రకాలుగా విడదీస్తారు అని అంటారు, ప్లేట్లెట్స్, ప్లాస్మా అని, కొంచెం దాని గురించి వివరిస్తారా?
0: అవునండి, రక్తం అనేది మనం జనరల్గా రక్తం అంటే చాలా మటుకి ఒకటే అనుకుంటారు, అంటే కొంతమందికి అవేర్నెస్ ఉందండి, ఇంకా చాలా మందికి లేదు. అది 3 పార్ట్లో డివైడ్ అయి ఉందండి, ఒకటి ప్లాస్మా రూపంలో ఉంది, రెండు ఒకటి ఆర్బీసీ డబ్ల్యూబీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్, థర్డ్ వచ్చేసి మనకు ప్లేట్లెట్స్. జనరల్గా చాలా మంది వినే ఉంటారు ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అది ఇది అని చెప్పి. సో మనకు ప్లాస్మా అని వచ్చేసేది రక్తంలో 55% వరకు ఉంటుందండి, మాక్సిమం 55%. అది కంటెంట్ ఆఫ్ మోర్ వాటర్. యాక్చువల్గా ప్లాస్మా అనేది ద్రవ రూపంలో ఉంటుంది, చాలా మటుకి వాటర్ రూపంలో ఉంటుంది. ఆ ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా అనేది మన క్యారీస్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క ఆర్గానికి, బాడీలో ఉన్న టిష్యూస్కి, ప్రతి ఒక్క దానికి మనకు న్యూట్రియంట్స్ కానీ హార్మోన్స్ కానీ అన్న ప్రోటీన్స్ కానీ ఇట్లాంటి ప్రతి ఒక్క టిష్యూస్కి సప్లై చేస్తుంటుంది. ప్లాస్మా రూపంలో ఉపయోగపడుతూ ఉంటుంది మనకు. ఇది రక్తంలో ఎంత అండి 55% ఉంటుంది జనరల్. దాని తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ అండి మనకు, ఎర్ర రక్త కణాలు, ఇది అందరికి తెలిసిందే ఉంటుంది. ఎర్ర రక్త కణం అంటే ఏంది, జనరల్గా హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ యొక్క మెయిన్ పని ఏంటి, బయట ఉన్న ఆక్సిజన్ అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్క బాడీ పార్ట్కి ఆక్సిజన్ని సప్లై చేయడం.
1: అది
0: ఇక్కడ లంగ్స్ నుండి ప్రతి ఒక్క పార్ట్కి ఆర్గాన్కి డెవలప్ చేస్తుంది, ప్లస్

0: మార్గం నుండి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ లంగ్స్కి తీసుకొచ్చేసి మనకి ఇచ్చేస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ మనం అవుట్ చేస్తాం. సో ఎర్ర రక్త కణాలు చేసే మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ అదండి. అదే తెల్ల రక్త కణాలు అంటాం. తెల్ల రక్త కణాలు అనేది డిసీజ్ నుంచి కొట్లాడేటి మనం
1: రక్షణ
0: ఇమ్యూన్ సిస్టమ్ అనుకోండి. మనకు ఒక తెల్ల రక్త కణాలు అంటే ఇమ్యూన్ సిస్టమ్. ఈ విధంగా మన బాడీ డిసీజ్ నుంచి ఏమైనా డిసీజ్ వస్తే అవి తద్వారా కొట్లాడడానికి ఉపయోగపడతాయి. సో ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ సరఫరా చేయడానికి, తెల్ల రక్త కణాలు ఏమో మనకు డిసీజ్ నుంచి కొట్లాడడానికి బాడీని సపోర్ట్ చేయడానికి ఉంటుంది. అలాగే ప్లేట్లెట్స్ అండి. ఈ ప్లేట్లెట్స్ ఉపయోగం ఏంది అని అనుకుంటే చాలా మటుకి అది కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. అదేంటంటే మనకి ఎప్పుడైనా ఇంజురీస్ అయినప్పుడు బ్లడ్ క్లాట్ కావడానికి ఇట్లాంటి దానికి అవి చాలా ఉపయోగపడతాయి. సో ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు బ్లడ్ క్లాటింగ్ అనేది కాదు. కాకపోయేసరికి మనం ఏం చేస్తామంటే చిన్న ఇంజురీ అయినా కూడా బ్లడ్ లాస్ చాలా అయిపోతుంది. సో ప్లేట్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఈ విధంగా మూడు పార్ట్స్ రక్తం అనేది డివైడ్ అయి ఉంటుంది. సో హోల్ బ్లడ్ మనం డొనేట్ చేసినప్పుడు మనకు 3 మంత్స్ వరకు టైం పడుతుందండి. టోటల్ ఎంటైర్ మనం ఆ బ్లడ్లో మనకు ప్లాస్మా పోతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ పోతున్నాయి, వైట్ బ్లడ్ సెల్స్ పోతున్నాయి, ప్లేట్లెట్స్ పోతున్నాయి. ఇది మనం ఇవ్వడానికి 3 మంత్స్ పడుతుంది. అలా ప్లేట్లెట్స్ ఇవ్వడానికి 2 వీక్స్ సరిపోతుంది అండి. ఓన్లీ ప్లేట్లెట్సే మనం డొనేట్ చేయాలని ఫిక్స్ అయితే అవసరాన్ని బట్టి ఇస్తే 14 డేస్ సరిపోతుంది. మనకు 14 డేస్ లోపల మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతాయి. మళ్ళీ మనం వేరే వాళ్ళకు మళ్ళీ 15 డేస్ తర్వాత మనం డొనేట్ చేయొచ్చు ప్లేట్లెట్స్ అనేది. సో ప్లేట్లెట్స్ ఇవ్వడానికి మనకు 15 డేస్ సరిపోతుంది. సో ఎన్నిసార్లైనా మనం ప్లేట్లెట్స్ ఇవ్వచ్చే 15 డేస్కి. కానీ హోల్ బ్లడ్ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంత హెల్తీ ఉన్న పర్సన్ అయినా 3 మంత్స్ టైం తీసుకోవాలండి.
1: సో రక్తదానం చేయాలంటే కనీసం కంపల్సరీ
0: 3 నెలలు అండి
1: గ్యాప్ ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి రక్తదానం ఇవ్వడానికి మంచిది. అంటే మనకు ఎంత రక్తం ఇచ్చినా కూడా మనకి రక్తం తిరిగి మనలో ఉత్పత్తి కావడానికి ఒక 3 నెలల టైం పడుతుంది.
0: 3 నెలలు టైం పడుతుంది.
1: సో కాబట్టి ఎవ్రీ 3 మంత్స్ కోసం మనం రక్తం ఇచ్చేయడం వల్ల 2 రకాలుగా లాభం. ఒకటి ఇచ్చే వ్యక్తికి కూడా ప్యూరిఫై అయిపోతుంది,
0: ప్యూరిఫై అవుతుంది.
1: అండ్ తీసుకునే వ్యక్తికి ఏదో రకంగా ఆయన ఆరోగ్యానికి అది ఉపయోగపడుతుంది. చాలా బాగా చెప్పారు. అయితే నాగేంద్ర గారు, ఇప్పటి వరకు మీరు దాదాపు 57 సార్లు ఇచ్చారు కదా, మరి ఈ నేపథ్యంలో మీకు వచ్చినటువంటి గుర్తింపు అవార్డులు ఏమైనా వచ్చినాయా?
0: అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా అవార్డు రివార్డు కోసం చేయలేదండి. నేనేదో అది ఒక ప్యాషన్గా స్టార్ట్ అయ్యి ఏదో చేయాలని చెప్పి చాలు చేశాను. కానీ 2024లో అనుకోకుండా నాకు గవర్నర్ అవార్డు రావడం జరిగిందండి. నేను రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ గారి చేతుల మీద అప్పుడు 50th టైం కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలియకుండానే రెడ్ క్రాస్ వాళ్ళు నామినేట్ చేసి నాకు గవర్నర్ అవార్డుకి ఎలిజిబుల్ చేశారండి. సో అప్పటి వరకు కూడా నాకు తెలియదు దీనికి ఇట్లాంటి అవార్డ్స్ ఇస్తారు, ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అని కూడా నాకు తెలియదు. సో ఆ రోజు అనుకోకుండా అట్లా జరిగేసరికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యానండి. అదొక లైఫ్లో మర్చిపోని సంఘటన.
1: బాగుంది. అయితే జనరల్గా నాగేంద్ర గారు, మనం బ్లడ్ తీసేటప్పుడు కొంతమందికి ఎర్రగాను కొంతమంది నల్లగాను ఇట్లా కనబడుతుంటుంది, ఇది ఏదన్నా తేడా ఉంటుందా రక్తంలో? అసలు ఎందుకు అట్లా కనబడుతుంది?
0: బ్లడ్ అనేది ఏముండదు అంటే 2 రకాలు మనం చూస్తే చాలా మందికి ఎర్ర కనిపిస్తుంది, కొద్దిమంది నల్లగా కనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటి అంటే ఎర్ర బ్లడ్ ఎవరికైతే ఉంటుందో అతనికి ఆక్సిజన్ లెవెల్ బాగా చాలా ఎక్కువగా ఉన్నట్టు, ఆక్సిజన్ అనేది మనకు పుష్కలంగా అందుతుంది అన్నట్టు. ఏదైతే డార్క్ అనిపిస్తుందో మనకు ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో తక్కువ ఉన్నట్టు సో అది రీజన్స్ ఏమన్నా కావచ్చు. కాబట్టి మనం ఆ నల్లగా అనిపించినప్పుడు ఒకసారి టెస్ట్ చేయించుకోవడం బెటర్. అది ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ కావచ్చు, ఏదైనా ఇన్ఫ్లమేషన్ కావచ్చు, ఏదన్నా ఉండొచ్చు. సో ఈ దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఎందుకు పడిపోతున్నాయంటే ఆక్సిజన్ లెవెల్ పడిపోయినప్పుడు మనకు అది నల్లగా కనబడుతుంది, ఆక్సిజన్ లెవెల్ చాలా ఉన్నప్పుడు ఎర్ర కనబడుతుంది.
1: బాగుంది నాగేంద్ర గారు, చాలా చక్కగా ఈరోజు ముఖ్యంగా మీరు ఒక రక్తదాత అయి ఉండి రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా స్టూడియోకి విచ్చేసి ముఖ్యంగా చాలా మందికి తెలియనటువంటి విషయాలు అంటే ప్లాస్మా గురించి కానీ, అట్లాగే ఎర్ర రక్త కణాల గురించి కానీ, తెల్ల రక్త కణాల గురించి కానీ, అట్లాగే మీరు ఇప్పటివరకు ఒక 57 సార్లు మనకి రక్తదానం చేసి గవర్నర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగిందని అంటే చాలా గొప్ప విషయం. మరి ఇంత మంచి సమయం మాకోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో 57 సార్లు రక్తదానం చేసిన కస్తూరి నాగేందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మానేటి భూమేశ్వర్. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు.
3: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं मुनीश शर्मा. प्रधानमंत्री नरेंद्र मोदी और फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों फ्रांस के नीस में इस समय शिष्टमंडल स्तर की वार्ता कर रहे हैं. दोनों पक्षों के बीच विशेष वैश्विक सामरिक भागीदारी बढ़ाने पर खास तौर से चर्चा हो रही है, जिसमें रक्षा, प्रौद्योगिकी और व्यापार शामिल हैं. दोनों नेताओं ने आज वॉक एंड टॉक सत्र के दौरान भी चर्चा की. इससे पहले प्रधानमंत्री नरेंद्र मोदी और फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों ने आज नीस में भारत इनोवेट्स कार्यक्रम का संयुक्त रूप से उद्घाटन किया. इसमें भारत में तेजी से बढ़ते नवाचार और स्टार्टअप परितंत्र को दर्शाया गया है. 3 दिन के इस आयोजन में भारतीय डीप टेक स्टार्टअप, नव प्रवर्तनकारी अनुसंधानकर्ता और वैश्विक निवेशक शामिल होंगे. इनमें 120 असाधारण स्टार्टअप, 20 से ज्यादा उत्कृष्टता केंद्र और 13 महत्वपूर्ण प्रौद्योगिकी स्तंभ भी शामिल हैं. इस अवसर पर प्रधानमंत्री मोदी ने कहा कि भारत इनोवेट्स भारतीय प्रतिभा और यूरोपीय पूंजी के बीच एक सेतु के रूप में उभर रहा है, जिससे युवा नव प्रवर्तनकारियों के लिए वैश्विक विशेषज्ञता से जुड़ने के नए अवसर पैदा हो रहे हैं. प्रधानमंत्री मोदी ने भारत फ्रांस साझेदारी को एक ऐसा स्थायी संबंध बताया जो आपसी विश्वास, साझा मूल्यों और भविष्य के लिए एक समान दृष्टिकोण पर आधारित है.
4: भारत और फ्रांस का रिश्ता, इस रिश्ते में कनेक्शन भी है, कन्विक्शन भी है, इनोवेशन भी है, इंस्पिरेशन भी है, शेयर्ड वैल्यूज हैं, शेयर्ड विजन भी है. और इसी रिश्ते की नींव पर बीते वर्षों में हमने साथ मिलकर नई पहले शुरू की है और वैश्विक चुनौतियों के समाधान खोजने का भरसक प्रयास किया है.
3: फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों ने नवाचार के वैश्विक केंद्र के रूप में भारत के उभरने की प्रशंसा की है. उन्होंने कहा कि आज प्रश्न ये नहीं है कि भारत में नवाचार हो रहा है या नहीं, बल्कि प्रश्न ये है कि भारत के साथ मिलकर कौन नवाचार करे. उन्होंने सबसे लंबे समय तक भारत का प्रधानमंत्री रहने के लिए श्री नरेंद्र मोदी को बधाई दी. इसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी आज शाम स्लोवाकिया की राजधानी ब्रातिस्लावा जाएंगे. हमारे संवाददाता ने बताया है कि श्री मोदी का वहां पारंपरिक स्लोवाक शैली में स्वागत किया जाएगा. मध्य प्रदेश के मुख्यमंत्री मोहन यादव ने आज सागर जिले में आयोजित एक समारोह में लाडली बहना योजना की 37वीं किस्त जारी की. राज्य भर में 1.25 करोड़ से अधिक महिला लाभार्थियों के खातों में 1,835 करोड़ रुपए से अधिक की राशि अंतरित की गई है. मुख्यमंत्री ने देवरी विधानसभा क्षेत्र में लगभग 191 करोड़ रुपए की 53 विकास परियोजनाओं का शुभारंभ और उद्घाटन भी किया. वित्त मंत्री निर्मला सीतारामन ने कहा है कि कर्नाटक को यूपीए सरकार के समय की तुलना में केंद्रीय करों के हिस्से के रूप में 5 गुना ज्यादा धनराशि मिली है. बेंगलुरु में विकसित भारत संकल्प समावेश कार्यक्रम को संबोधित करते हुए उन्होंने कहा कि कर्नाटक को केंद्र से लगभग 4,00,000 करोड़ रुपए कर हिस्सेदारी के रूप में मिले हैं. उन्होंने राज्य सरकार के इस आरोप को खारिज किया कि कर्नाटक को केंद्र से पर्याप्त सहायता नहीं मिल रही है. ओमान स्थित भारतीय दूतावास ने ओमान तट के पास भारतीय ध्वज वाली नौका विराट 1 के इंजन में खराबी आने की जानकारी दी है. इसमें सवार 14 भारतीयों को बचा लिया गया है. दूतावास ने सोशल मीडिया पोस्ट में बताया है कि ओमान के अधिकारियों के साथ तालमेल से बचाव अभियान जारी है. अंतालिया में तीरंदाजी विश्व कप के तीसरे चरण में भारत के धीरज बोमा देवरा और किशोरी कुमकुम मोहद ने स्वर्ण पदक जीते. फाइनल में रिकर्व मिक्स्ड टीम स्पर्धा में भारतीय जोड़ी ने दक्षिण कोरिया की ओह ये जिन और किम जे दियोक को हराया. आईसीसी महिला टी20 क्रिकेट विश्व कप में आज भारत अपने पहले मैच में पाकिस्तान से खेलेगा.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. రక్తదానానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్రమంతటా రక్తదాన దినోత్సవం పాటించారు. సింగరేణి సంస్థ పటిష్టతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై ప్రచారోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు రక్తదాన దినోత్సవం పాటిస్తున్నారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి రక్తదానం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. అత్యవసర సమయంలో రక్తం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని అన్నారు. అందుకు రక్తదానం ఆవశ్యకతపై మరింత అవగాహన కలిగించాలన్నారు. ఈరోజు రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో జరిగిన ర్యాలీని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హనుమకొండ జిల్లా రక్తదానాన్ని ప్రోత్సహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం తదితర అంశాలకు సంబంధించి 8 అవార్డులు అందుకుంది. హైదరాబాద్ లోక్భవన్లో ఈవేళ జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా వీటిని ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ పి విజయచందర్ రెడ్డి ఈ పురస్కారాలు అందుకున్నారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో రక్తదాన దినోత్సవం నిర్వహించారు. ఆసిఫాబాద్ లయన్స్ క్లబ్ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. కాగజ్ నగర్లో సంస్థ గౌరవ అధ్యక్షుడు శంకర్, అధ్యక్షుడు తారక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుల సలహా మేరకు ప్రతి 3 నెలలకొకసారి రక్తదానం చేయవచ్చని, దీనివల్ల శరీరంలో కొత్త రక్తం చేరి ఉత్సాహంగా ఉంటారని అన్నారు. సింగరేణి సంస్థ పటిష్టతకు, అందులోని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సంస్థ సర్వతోముఖాభివృద్దికి సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ను ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు వ్యక్తులు అసత్య ప్రచారాలతో కార్మికుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ఆరోగ్యం, వారి పిల్లలకు విద్య తదితర అంశాల్లో సంస్థ నిబద్ధత కొనసాగుతుందని విక్రమార్క చెప్పారు.
1: సింగరేణి అత్యంత పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా పనిచేసే, ఇది ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి. ఈ వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి అంతా ప్రజలకు చెందింది. కార్మికుడి శ్రమని, చెమటని, వారి ఆత్మగౌరవాన్ని, సింగరేణి సంస్థకు సంబంధించిన యాజమాన్యం యొక్క నిబద్ధతని, ఇక్కడ ఉన్న ట్రాన్స్పరెంట్ విధానాన్ని అపహాస్యం చేస్తూ కొద్దిమంది మాట్లాడుతూ నాకు మనసు కలిసివేసింది.
0: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధి విస్తరిస్తున్నట్లు నివేదికలు అందుతున్నాయని, వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించేలాగా ఆధునిక పరికరాలతో కూడిన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ బస్సులు ఊరూరా తిరిగి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తాయని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఓట్ల తొలగింపున కుట్ర జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకపోవడంతో బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఈరోజు మంచిర్యాలలో ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బూత్ స్థాయి ఏజెంట్ల అవగాహన సమావేశంలో మాట్లాడుతూ,
2: వాళ్ళు ఓటర్లైనా డూప్లికేట్ ఉన్నారా, ఈ ప్రాంతంలో ఈ దేశంలో కానటువంటి వాళ్ళు ఎవరైనా ఓటర్ లిస్ట్ లో పెట్టి ఓటు పౌరసత్వం పొందుతున్నారా అని కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ అడ్డ పెట్టుకుని ఒక కుట్ర పూరితంగా ఓటర్ని పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం చేసి ఓటర్ లిస్ట్ లో ఓటు లేకపోతే అసలు ఈ పౌరసత్వానికి ప్రమాదం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 17వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. 450 కోట్ల రూపాయలతో చేపట్టే ఏఎంఆర్పి కాలువల లైనింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 14,000 కోట్ల రూపాయలతో నిర్మించే 2 వరుసల రహదారులకు కూడా ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ప్రచారోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి ఆరోపణలను తోసిపుచ్చారు. ఈరోజు హైదరాబాద్ అంబర్పేటలో బీజేపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. అదే సమయంలో ఎన్నికల హామీలను అమలు చేయని మీరు రాజీనామా చేస్తారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో రెండవ దశకు 50% నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇచ్చిందని, దానిపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు సిద్ధమని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ది సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గత ప్రభుత్వం అనుచిత పోకడల వల్ల రాష్ట్రం నష్టపోయిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో కేంద్రం మరిన్ని నిధులు అందజేస్తోందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొలారం, నిజామాబాద్ జిల్లా సిరికొండ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ,
3: బొల్లారం నుంచి సిరికొండ వరకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సంబంధించి 23 కోట్ల రూపాయలను ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 18 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ, 6 నెలల లోపల ఈ రోడ్డును పూర్తి చేయాలని చెప్పి కూడా నిబంధన ఉన్నది. సిఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా గతంలో కూడా ప్రత్యేకంగా వెమ్లవాడ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చింది. నేను పార్లమెంట్ సభ్యుడిని గెలిచిన తర్వాత దాదాపు 22 వేల కోట్ల రూపాయలను నిధులు తీసుకొస్తే
0: మధుమేహ వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్యులు ఆధునిక వైద్య విధానం, తాజా పరిశోధనలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని రాష్ట మధుమేహ వ్యాధి పరిశోధన అధ్యయన సొసైటీ నిర్వాహక కార్యదర్శి డాక్టర్ జి దీప సూచించారు. కరీంనగర్లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ,
4: యువతి యువకుల్లో ఈ మధ్య హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు కంటే కూడా మధుమేహమే ఎక్కువగా వాళ్ళలో డయాగ్నోస్ అవుతుంది. 10 కోట్ల 10 లక్షల మంది ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారం అంతమంది డయాబెటిక్స్ మన దేశంలో ఉన్నారు. ఇంకా 13 కోట్ల మంది వాళ్ళు ప్రీ డయాబెటిస్, అంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్ లో డయాబెటీస్ వచ్చేస్తారు అనమాట. ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఉన్న వాళ్ళది కనుగొని మనం రొటీన్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ద్వారా వాళ్ళు మళ్ళీ డయాబెటీస్ కి ముందుకు వెళ్లకుండా నార్మల్ బ్లడ్ షుగర్ వచ్చే విధంగా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది.
0: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసిరి అనసూయ సీతక్క చెప్పారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఈరోజు హైదరాబాద్ ప్రగతి భవన్లో మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. బిల్ కలెక్టర్లు కారోబార్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో పాఠశాలలు రేపు తిరిగి తెరవడంతో విద్యార్థుల సౌకర్యార్థం తగినన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ వై నాగిరెడ్డి అన్ని రీజియన్ల అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువైంది. విద్యా సంస్థలకు ఈరోజుతో సెలవులు ముగుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకున్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే నీట్ ప్రవేశ పరీక్ష కోసం జనగామ జిల్లాలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీవి డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెప్పారు. భద్రాచలం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీ ఆధ్వర్యంలో వికాసం పాఠశాలలో 1 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని స్వగ్రామం తుమ్మన్పేటను సినీ నటుడు విజయ్ దేవరకొండ దంపతులు ఈరోజు సందర్శించారు. 9, 10 తరగతుల్లో ప్రతిభ కనబరిచిన అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 181 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस देशस्य राष्ट्रपतिना इमैनुएल मैक्रोन इत्यनेन सह नीस नगरे प्रतिनिधि मंडल स्तरीयां वार्तां कृतवान्। अस्यां वार्तायां भारत फ्रांसयोः विशेष वैश्विक रणनीतिक सहभागितायाः अधिक सुदृढ़ीकरणे बलं दत्तम्। रक्षा प्रविधि व्यापारादिषु क्षेत्रेषु सहकार्य विस्तारस्य विषये उभाभ्यां नेतृभ्यां विचार विमर्शः कृतः। फ्रांस देशस्य राष्ट्रपतिः मैक्रों इत्येषः वैश्विक नवोन्मेष शक्तिरूपेण भारतस्य उदयस्य प्रशंसां कृतवान्। सः अवदत् यत् अद्य प्रश्नः नास्ति यत् भारतं नवोन्मेषं करोति न वा, अपितु प्रश्नः अयमस्ति यत् भारतेन सह नवोन्मेषकार्ये कः सहभागी अस्तीति। आयुष मन्त्रालयः अद्य यूट्यूब लाइव योग स्ट्रीम इत्यस्मै सर्वाधिक दर्शकाणां कृते नूतनां गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड इति विश्व अभिलेखं निर्मितवान्। अपि च आईसीसी महिलानां टी20 विश्व कप इति क्रीडायां भारतं अद्य सायंकाले वर्मिंगहम नगरे पाकिस्तानं विरुद्ध्य स्वकीय अभियानं आरप्स्यते। अथ वार्ताः विस्तरेण। प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस देशस्य राष्ट्रपतिः इमैनुएल मैक्रों इत्येषः च अद्य नीस नगरस्य पॉलेस दे एक्सपोजिशंस इत्यत्र भारत इनोवेट्स इति कार्यक्रमस्य संयुक्त रूपेण उद्घाटनम् अकुरुताम्। उभौ नेतारौ प्रतिनिधि मण्डल स्तरीय वार्ताञ्च कृतवन्तौ। भारत फ्रांस नवान्वेषण वर्षान्तर्गतम् आयोजितः अयं प्रमुखः कार्यक्रमः उभयोः देशयोः शीर्ष नवान्वेषण आरम्भान् वेंचर कैपिटल्स निधि इत्येतञ्च समाकलयति। कार्यक्रमेस्मिन् उन्नतगणनम् सेमीकंडक्टर्स कृत्रिम बुद्धिमत्ता क्वांटम प्रौद्योगिकी अंतरिक्ष प्रौद्योगिकी स्वच्छ ऊर्जा जैव प्रौद्योगिकी इत्यादिषु त्रयोदश प्रमुखेषु क्षेत्रेषु नवान्वेषणानि सन्ति। अस्मिन् अवसरे प्रधानमन्त्रिणा मोदीवर्येण भारत फ्रांस देशयोः सम्बन्धस्य बलविषये अवधानं दत्तम्। सः अवदत् यत् यद्यपि बहवः देशाः व्यापारे सामरिक सहयोगे च निमग्नाः सन्ति, तथापि केवलं कतिपयाः सम्बन्धाः एव समानदृष्ट्या समानहितैः च मार्गदर्शिताः भवन्ति। सः भारत फ्रांस सहभागित्वम् एतादृशम् एकं चिरस्थायि सम्बन्धम् अस्ति यस्य मूलाधारः परस्पर विश्वासः सहभागी मूल्यानि भविष्यत्कालाय सामान्य दृष्टिः च वर्णितवान्। सः अवदत् यत् नवान्वेषणं प्रौद्योगिकी भारतस्य यूनाम् आकांक्षाः देशस्य परिवर्तनस्य भविष्यनिर्माणस्य च चालकभूताः सन्ति इति उक्तवान्।
6: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं। भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है।
5: सभाम अभिसंबोधयन् फ्रांस देशस्य राष्ट्रपति मैक्रों वर्यः अवदत् वैश्विक नवोन्मेषण शक्तिरूपेण भारतस्य उदयस्य प्रशंसां सः कृतवान्। सः अवदत् यत् अद्य प्रश्नः नास्ति यत् भारतं नवोन्मेषं करोति वा न वेति, अपितु प्रश्नः अयमस्ति यत् भारतेन सह नवोन्मेषकार्ये कः सहभागी भविष्यतीति। अस्य वर्षस्य आरम्भे मुम्बईनगरे प्रारब्धस्य भारत फ्रांस नवान्वेषण वर्षस्य उल्लेखं कुर्वन् श्री मैक्रों वर्यः अवदत् यत् भारतस्य प्रमुखाणां नवोद्योग संस्थानां नवान्वेषकाणां च प्रदर्शनार्थं निवेशकैः उद्यमपतिभिः सह सहयोगं प्रवर्धयति।

మీరింతవరకు ప్రబోధగీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమంలో ముందుగా గుణ 369 సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలు 103.2 MHz పై మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. తర్వాత పాట వాల్తేరు వీరయ్య సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలకు గమనిక. ఈ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందువు, క్యాట్రాక్టు, రెటీనా మొదలైన కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు శ్రోతలకు. మరో గమనిక, ఈ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో నడుము నొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి మొదలైన సమస్యలకు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కేశ మోగ్ రాజు గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. సినీ రంజన ఈ కార్యక్రమంలో చివరగా పుష్ప 2 సినిమా నుండి ఈ పాట విందాం.
1: పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

0: Asszalattak kedele.
1: మీరింతవరకు సినీ రంజని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని, మనకు మన రైతు సోదరులకు వివిధ రకాలైన సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి వర్షాలు ఆలస్యంగా జూన్ చివరి వారంలో కురవడం వలన రైతులు ఎక్కువగా సోయా చిక్కుడు సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సోయా సాగు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సోయా సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. కానీ వర్షాలు సరైన రీతిలో కురవకపోవడము, పంట పెరుగుదల దశ, కోత సమయంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు సోయా పంట సాగులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పెరుగుదల దశలో అధిక వర్షాలకు పంట నష్టపోవడంతో రైతులు సోయా పంటను భూమిలో కలియదునుతున్నారు. దీని వలన రైతులు విత్తనం ఖరీదు, విత్తే ఖర్చు కలుపుకొని దాదాపు 5,000 నుండి 6,000 వరకు నష్టపోతున్నారు. కోత సమయంలో అధిక వర్షాలు కురవడం, విత్తనము నాణ్యత తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా సోయా సాగు చేసే రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సోయా పంటను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసి లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిని సమాంతరంగా దున్ని చదును చేసిన తర్వాత రైతులు ట్రాక్టర్తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తనం విత్తుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రం నేలను ఎత్తుమడులలో విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ యంత్రంతో మడి మడికి మధ్య దూరాన్ని, మడిపై విత్తే మొక్క వరుసకు మధ్య దూరాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటకు 90 సెంటీమీటర్లు ఎడములో మడులు, 2 మడుల మధ్య 15 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల ఎడం గల కాలువ తయారు చేసుకొని ప్రతి మడి మీద 2 వరుసల్లో సోయాను విత్తుకోవాలి. మరి ఈ విధంగా విత్తుకోవడం వలన ఎటువంటి లాభాలు వస్తాయి అన్న వివరాలు ఇలా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పద్ధతిలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు పంట పొలాల్లో నిలబడి ఉండడం వలన మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బెట్ట పరిస్థితులు పంటపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఎత్తుమడల పద్ధతిలో సోయా సాగు చేసినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు మడల మీద నుండి కాలువలోకి చేరి మొక్క నీటి ముంపుకు గురి కాకుండా కాపాడుతుంది. కాలువలో నిలిచిన నీరు మొక్క వేరు మండలంలోకి క్రమముగా చేరడం వలన మొక్క బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యంగా పెరగడం వలన చీడపీడల బెడద, రోగాల తాకిడికి తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వేసే రకాలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో, నల్లరేగడి నేలల్లో ఇప్పుడు చెప్పిన విధంగా లాభదాయకంగా సోయా సాగు చేసుకోగలరని సూచన అందిస్తున్నారు. ఇక తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, గోధుమ, జొన్న, మొక్కజొన్న లేదా ఆవాలు, మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయము పొందవచ్చు. తర్వాత ఈ సోయా చిక్కుడు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చును ఆదా చేయొచ్చు. ఎకరాకు 25 కిలోల నత్రజని, 24 నుండి 30 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాషినిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. ఆ తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో 50% నత్రజనిని పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో, అనగా 45 నుండి 50 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 11% గంధకం, 21%

0: కాల్షియం కూడా అదనంగా లభ్యమవుతుంది. ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను చివరి దిక్కులో వేయాలి. జింకు ధాతులోప లక్షణాలు కనబడినతో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. కాయలు ఏర్పడే సమయంలో యూరియాని 2%, నీటిలో కరిగే ఎరువులైన 13.045 లేదా 3.19 లేదా 20.20.20% 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక సమగ్రమైన కలుపు నివారణ చర్యలు ఈ విధంగా. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. విత్తే ముందు ఎకరాకు ఫ్లూక్లోరాలిన్ 45% వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో బాగా కలియదున్నాలి. పెండిమిథాలిన్ 30% వేసి 1.4 లీటర్లు లేదా పెండిమిథాలిన్ 38.8% వేసి 700 మిల్లీలీటర్లు లేదా అలాక్లోర్ 50% వేసి 1 లీటరు లేదా డైక్లోసులుమ్ 84% WDG 12.4 గ్రాములు ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. అంతరకృషి చేయలేని పక్షంలో విత్తిన 20-25 రోజులప్పుడు కలుపు మొక్కలు 2-3 ఆకులు తొడిగిన దశలో క్విజలాపాపిథైల్ 9% 400 మిల్లీలీటరు లేదా ప్రొపాక్విజాసాఫ్ 10% వేసి 250 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారీ చేసి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. ఇలాగే ఇమాజితాఫిర్ 10% వేసి 300 మిల్లీలీటర్లు లేదా ఎసిఫోర్ఫెన్ 16.5%, ఇంకా సోడియం క్లోడినాపాప్ ప్రోపర్జిల్ 8% వేసి 400 మిల్లీలీటర్లు లేదా ఇమాజితాఫిర్ ఇంకా ఇమాజామాక్స్ 40 గ్రాములు లేదా ప్రొపాక్విజాఫాస్ ఇంకా ఇమాజితాఫిర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసి వెడల్పాకు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరిన పక్షంలో ఈ కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు. సమగ్ర కలుపు చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు క్విజలాపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు గడ్డి మందును క్లోరాంట్రో నిలిప్రోల్ 40 మిల్లీలీటర్లు లేదా ఎండాక్సా కార్బ్ 120 మిల్లీలీటర్లు లేదా క్వినాలాపాస్ 400 మిల్లీలీటర్లు పురుగుల మందుల మిశ్రమాన్ని కలిపి పంట 25 రోజుల సమయంలో పిచికారీ చేయడం వలన అన్ని రకాలైన గడ్డి జాతులు పంట మొదటి దశలో ఆశించు కాండపు ఈగ పెంకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటిని ఏ విధంగా మనం అందించాలి ఈ పంటకు? సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట. సుమారుగా 350-400 మిల్లీమీటర్లు నీరు ఈ పంటకు అవసరం ఉంటుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు 12-15 రోజులకు ఒకసారి 1-2 నీటి తడలను ఇచ్చి అధిక దిగుబడులు సాధించాలి. పుష్పించు దశ నుండి గింజ అభివృద్ధి చెందే దశ 45-75 రోజుల మధ్య తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంటను సాగు చేసుకొని రైతులందరూ చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: ఎత్తుమడల పద్ధతిలో సోయా పంట సాగు ఈ అంశానికి సంబంధించిన వివరాలు

ఈ సాయంత్రము మరియు రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్య అంశాలు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం. 7:45 ఫిలిం సాంగ్స్. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్.

11 గంటలకు హిందీలో వార్తలు, 11:05కు ఆంగ్లంలో వార్తలు, 11:10కు స్వశక్తి భారత్ రక్షణారంగ నిపుణులచే ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ సాయంత్ర ప్రసారాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్య అంశాలు. 6:10 భక్తి రంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 సూక్తి శుద్ధ. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ప్రభాత లహరి. ఏడు 7:30 అనిల్స్ డయాబెటీస్ సెంటర్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 బృందావన్ హాస్పిటల్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:40 సినీ రంజని. 9:00 హృదయ రాగాలు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు మొదలవుతాయి. ఇవి ప్రసార విషయాలు వివరాలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 7:05 కాస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అనంతరం మోదీ స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకుంటారు. మన దేశంలో అంతరిక్షార్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న 800 కోట్ల డాలర్ల నుంచి 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈరోజు జర్మనీ కురకావ్తో నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సాయంత్రం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం లభించనుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి మోదీకి రొట్టె ఉప్పుతో సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతారు. స్లోవాక్ సంస్కృతి ప్రకారం అతిథులను ప్రముఖులను ఒక రొట్టె ముక్క చిన్న గిన్నెలో ఉప్పుతో స్వాగతించడం అనువైతే ఇందులో బ్రెడ్ సంపదకు చిహ్నంగా నిలిస్తే ఉప్పు విలువ స్నేహం రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు స్లోవేకియాలోని మైజావా ప్రాంతానికి చెందిన ప్రముఖ పిల్లల జానపద బృందం సంప్రదాయ స్లోవాక్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో నీస్ నగరంలో ఉన్న చారిత్రాత్మక విల్లా కెరీలోస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సాంకేతికత, వ్యాపార రంగాలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఇరు పక్షాల చర్చలు ప్రధానంగా కేంద్రీకరిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసి నీస్లోని ప్యాలెస్ డస్ ఎక్స్పోజిషన్స్లో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని కూడా సంయుక్తంగా ప్రారంభించారు. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్నోవేషన్ స్టార్టప్ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతీయ డీప్టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను అంతర్జాతీయ ఆవిష్కరణల నిధులతో ఒక తాటిపైకి తీసుకువస్తుంది. ఇందులో అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన 13 కీలక సాంకేతిక రంగాల వ్యాప్తంగా 120 వినూత్న అంకుర పరిశ్రమలు, 20కి పైగా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పాల్గొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతదేశంలో ఉన్న ప్రతిభకు, యూరోపియన్ పెట్టుబడులకు మధ్య ఒక వారధిగా ఎదుగుతోందని, యువ ఆవిష్కర్తలు అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానం కావడానికి ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని అన్నారు. భారత స్టార్టప్ విప్లవాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత నుండి గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ తయారీ, రక్షణ రంగ ఆవిష్కరణల వరకు అంతర్జాతీయ సవాళ్లకు మన దేశ యువత పరిష్కారాలు అభివృద్ధి చేస్తున్నారని మోదీ చెప్పారు.
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स.
0: मन देशंलो प्रस्तुतं 2 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయని, మానవాళి కోసం సాంకేతికత అనే సూత్రంతో నడిచే మానవ కేంద్రిత ఆవిష్కరణల నమూనాను దేశం ప్రోత్సహిస్తోందని మోదీ చెప్పారు. భారత ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న సంబంధాల పటిష్టత గురించి ప్రస్తావిస్తూ చాలా దేశాలు వ్యాపార వ్యూహాత్మక సహకారంలో నిమగ్నమై ఉన్నప్పటికీ కేవలం కొన్ని సంబంధాలు మాత్రమే ఉమ్మడి దృక్పథం, సమాన ప్రయోజనాలతో నడుస్తాయని ప్రధానమంత్రి అన్నారు. భారత ఫ్రాన్స్ భాగస్వామ్యం, పరస్పర నమ్మకం, ఉమ్మడి విలువలు భవిష్య దృక్పథంతో కలిసి ఉన్న ఒక పటిష్టమైన సంబంధమని ఆయన అభివర్ణించారు.
1: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
0: ఈ సదస్సును ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రసంగిస్తూ అంతర్జాతీయ ఆవిష్కరణల పవర్ హౌస్గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రశంసించారు. చంద్రయాన్ మిషన్ వంటి దేశ విజయాలు భారత సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనాలని ఆయన అన్నారు. భారత్ ఆవిష్కరణల రంగానికి, ఫ్రాన్స్ వర్తమాన సాంకేతిక రంగానికి మధ్య భారత్ ఇన్నోవేట్స్ ఒక బలమైన వారధి నిర్మిస్తుందని మాక్రోన్ పేర్కొన్నారు.

0: A country with 1.4 billion inhabitants, a country who pays on know-how and research, knowledge and training as many engineers as Europe and the US combined, more than 1 million per year. So in every respect, a country with research, innovations and frontier models is spearheading global innovation.
1: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజయ్ దోవల్, ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 8 నుంచి 9 బిలియన్ డాలర్ల నుంచి రాబోయే దశాబ్దకాలలో దాదాపు 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేందుకు సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేట్ భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. భారత అంతరిక్ష రంగంలో వస్తున్న ఈ మార్పు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక విస్తృతమైన మార్పును ప్రతిబింబిస్తోందని, సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా జాతీయ స్పృహలో ఒక భాగమయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారత అభివృద్ది ప్రయాణంలో సైన్స్ ఇన్నోవేషన్ను కేంద్రీయ స్థానంలో నిలిపేందుకు సహాయపడ్డాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఉమాన్లోని భారత రాయబార కార్యాలయం 14 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న విరాట్ 1 అనే భారతీయ పడవ ఉమాన్ తీరంలో చిక్కుకుపోయిన విషయాన్ని వెల్లడించింది. మెకనైజ్డ్ సెయిలింగ్ వెసల్ అయిన ఈ విరాట్ 1 అనే నౌక ఉమాన్ తీరంలో ఇంజిన్ వైఫల్యం కారణంగా చిక్కుకుపోయిందని రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలియజేసింది. పడవలో 14 మంది సిబ్బందిలో 11 మందిని సురక్షితంగా రక్షించి వేరే నౌకలోకి ఎక్కించినట్లు రాయబార కార్యాలయం తెలియజేసింది. మిగిలిన సిబ్బందిని కూడా కాపాడే ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని రాయబార కార్యాలయం తెలియజేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలకు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా ముందుకు సాగేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ రాజస్థాన్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ సంస్థ తెలియజేసింది. ఫీఫా ప్రపంచ కప్ పోటీలో భాగంగా ఈ రాత్రి అమెరికాలోని హ్యూస్టన్లో జరగనున్న గ్రూప్ ఈ పోరులో జర్మనీ జట్టు కురక్కవ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో డల్లస్లో జరగనున్న గ్రూప్ ఎఫ్ పోటీలో నెదర్లాండ్స్ జట్టు జపాన్ ఎదుర్కొంటుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆస్టేలియా జట్టు తమ ప్రపంచ కప్ ప్రచారాన్ని ఘన విజయంతో ప్రారంభించింది. గ్రూప్ డి ఓపెనర్ మ్యాచ్లో టర్కీని 2-0 తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో ఈ ఉదయం మసచ్యూసెట్స్లో హైటీపై 1-0 తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ ప్రపంచ కప్లో గెలుపు కోసం 28 ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు తెరదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఈరోజు జర్మనీ కురకౌతో, నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ ఈ అంశాన్ని గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైలగారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయం చేస్తున్న వారు శ్రీ ఎస్ రామగోపాల్.
1: రైతు సోదరులకు స్వాగతం. మన తెలంగాణ రైతు సోదరులు రకరకాల పంటలను, ముఖ్యంగా వరి పంట, పత్తి పంట, చెరుకు, మొక్కజొన్న ఇటువంటి పంటలు విస్తారంగా పండిస్తున్నారు. ఇవే కాకుండా అపరాల సాగు, రకరకాల పంటలు పండిస్తున్నటువంటి సందర్భంలో జీవ నియంత్రణ పద్ధతులను కూడా ఉపయోగించుకొని పంటలను చక్కగా సస్యరక్షణ చేపట్టి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తూ, ఏ విధంగా ఈ జీవ నియంత్రణ పద్ధతులు మనం తెలుసుకోవాలి, ఏ విధంగా నిర్వహించుకోవాలి అన్న వివరాలు సంపూర్ణంగా మనం తెలుసుకోవడం కోసం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు మన ఆకాశవాణి స్టూడియోకి పిలిపించడం జరిగింది. వారిని అడిగి సమగ్రమైన సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ఓ శైల గారు.
2: నమస్కారం సార్.
1: ముందుగా తెలియజేయండి, ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటలను ఏ విధంగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది, దీని యొక్క ఆవశ్యకత ఎటువంటిది, రైతు సోదరులకు తెలియజేయండి.
2: ఈ మధ్యకాలంలో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఆ తర్వాత వివిధ పంటల్లో ఎదుర్కొన్నటువంటి వివిధ చీడపీడల యొక్క ఉధృతి వల్ల రైతు సోదరులు ఈ యొక్క రసాయనాల వాడకం అనేది ఎక్కువగా పెరగడం అనేది గమనించవచ్చు. అయితే సాధారణంగా ఏదైనా చీడపీడల నివారణకు రసాయనాలే కాకుండా మన పర్యావరణంలో ఈ యొక్క హాని చేసేటువంటి పురుగులను నాచురల్ గా నివారించడానికి జీవ నియంత్రణ కారకాలు అనేవి మనకు వివిధ పంటల్లో పర్యావరణంలో ఉన్నాయి.
1: మరి మీరు జీవ నియంత్రణ కారకాలు ఉన్నాయంటున్నారు, మరి ఈ కారకాలు ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా రైతులు అవగాహన చేసుకోవాలి, ఇటువంటి వివరాలు తెలియజేయండి.
2: అయితే ఈ జీవ నియంత్రణ కారకాలు అనేటివి సాధారణంగా వివిధ పంటల్లో మనకు నాచురల్ గా ప్రకృతిలో పర్యావరణంలో మనకు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఈ రసాయనాల యొక్క వాడకం అనేది పెరగడం వల్ల ఈ జీవ నియంత్రణ కారకాల యొక్క ఉనికి మరియు ఉధృతి అనేది రాను తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి మొదటగా రైతు సోదరులు మనకు హాని చేసేటువంటి పురుగులేంటి, అట్లాగే మేలు చేసేటువంటి బదనికలే గాని పరాన్నజీవులే గాని ఈ జీవ నియంత్రణ కారకాలను గుర్తించడం అనేది మొదటగా తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. వీటిని తెలుసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలను సంప్రదించినట్లయితే వాటిని క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. అయితే ఈ జీవ నియంత్రణ కారకాలు అనేవి మనకి పరాన్నజీవులుగా ఉంటాయి, బదనికలు, అట్లాగే జీవ రసాయనాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ జీవ రసాయనాల్లో ముఖ్యంగా సూక్ష్మజీవులైనటువంటి వైరస్, బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు, నులిపురుగులు ఇవన్నీ కూడా జీవ రసాయనాలుగా ఉండి వివిధ చీడపీడలను నివారించేటువంటి కారకాలుగా మనకు పనిచేస్తా ఉంటాయి.
1: మరి ఇటువంటి సందర్భంలో మీరు బదనికలు అన్నారు, ఈ బదనికలు ఏ విధంగా మన పంటకు ఉపయోగపడతాయి, వీటి ద్వారా ఏ విధంగా నియంత్రించుకోవచ్చు ఈ చీడపీడలను, ఒకసారి వివరించండి.
2: ఈ బదనికల విషయానికి మనం వచ్చినట్లయితే ఇవి మనకు అందరికీ సాధారణంగా తెలిసినటువంటి అక్షింతల పురుగు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఉదాహరణగా ఈ అక్షంతల పురుగు ఎర్రగా ఉండి వాటిపైన నల్లటి చుక్కలుంటాయి, రైతు సోదరులు చక్కగా దీన్ని గుర్తిస్తారు. అంతేకాకుండా సాలీడు పురుగులు ఇవన్నీ కూడా బదనికలు అన్నమాట. ఇవేంటి అనంటే ఈ బదనికలు అనేవి రసం పీల్చే పురుగులు వివిధ పంటల్లో, అలాగే రెక్కల పురుగులు, మొదటి దశ లార్వాలు, పిండి నల్లి, తర్వాత పేనుబంక, ఆ తర్వాత తెల్లదోమ, పచ్చదీప పురుగు ఇలాంటి చిన్న చిన్న పురుగుల్ని హాని చేసేటువంటి పురుగులను ఆశించడం వల్ల వీటి యొక్క ఉధృతి గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బదనికలు ఏంటి అనంటే ఒక్కసారిగా వీటిపైన ఆశించి అప్పటికప్పుడే వీటి ఉధృతిని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది.
1: అయితే ఈ బదనికలు ఏ విధంగా ఈ యొక్క చీడపీడలను అంతం చేసే అవకాశం ఉంది, తర్వాత ఏ విధంగా కంట్రోల్ చేయడం అంటే నియంత్రించడం జరుగుతుంది, ఆ వివరణ.
2: ఈ బదనికలు ఏంటి అనంటే ఈ రసం పీల్చే పురుగులే గాని, తర్వాత కాయ తొలిచే పురుగుల యొక్క తొలి దశలే కాని చిన్నగా ఉండడం వల్ల వాటిని అదే పాటుగా డైరెక్ట్ గా తినివేస్తాయి. తినివేయడం వల్ల అప్పటికప్పుడే వీటి యొక్క నివారణ అనేది మనకి తెలిసిపోతుంది. వీటితో పాటు మనకు పరాన్నజీవులని కొన్ని అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పరాన్నజీవులు అంటే ఏంటి అనంటే ఇవి వేరే ఇతర వాటిపైన ఆధారపడి వాటి యొక్క జీవిత చక్రాన్ని నాశనం చేసి అలా కొంత నివారించడానికి దోహదపడతా ఉంటాయన్నమాట.
1: మరి పరాన్న జీవులు అంటే ఏ ఏ పరాన్న జీవులు ఉంటాయి? మొక్కల రూపంలో ఉంటాయా లేకపోతే పురుగు రూపంలో ఉంటాయా? అది ఏ విధంగా మనం వృద్ధి చేసుకోవాలి? వృద్ధి చేసుకుని మిగతా చీడపీడల్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంది, వివరించండి.
2: ఈ పరాన్న జీవులు కూడా పురుగులే, వివిధ ఫ్యామిలీస్ కి చెందినటువంటి పురుగులు అన్నమాట. మోస్ట్లీ ఇగ్నిమోనిడే ఫ్యామిలీకి చెందినటువంటి వాస్ప్, మనకు కందిరీగలు అంటారు కదా, చిన్నపాటి కందిరీగల యొక్క ఫ్యామిలీకి చెందినటువంటి పురుగులు అన్నమాట. వీటిల్లో ఏంటి అని అంటే మనకు గుడ్డు పరాన్న జీవులు, లార్వా పరాన్న జీవులు, తర్వాత ప్యూపా పరాన్న జీవులు, ఆ తర్వాత తల్లి పురుగు పరాన్న జీవులు రకరకాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మనకు అందరికీ తెలిసినటువంటి అందుబాటులో ఉన్నటువంటి గుడ్డు పరాన్న జీవి ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటువంటి గుడ్డు పరాన్న జీవిని గన మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క తల్లి పురుగు యొక్క కందిరీగ అనమాట ఈ వాస్ప్ అనేది హాని చేసేటువంటి గుడ్లపైన గుడ్లను పెట్టి వాటి యొక్క జీవిత చక్రము ఎదగకుండా చేసి తద్వారా ఓన్లీ పరాన్న జీవులు మాత్రమే ఎదగడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా గుడ్డు పరాన్న జీవులు హాని చేసేటువంటి పురుగులను ఆశించి గుడ్లను పెట్టి వాటి యొక్క పాపులేషన్ ని తగ్గించడం అనేది మనం గమనించవచ్చు.
1: ఇలా తగ్గించడం వల్ల వాటి యొక్క హాని మన పంటలకు జరగదు.
2: సాధారణంగా ఈ పరాన్న జీవులే గాని బదనికలే గాని ఇవి ల్యాబ్లలో కూడా, పరిశోధన స్థానాల్లో కూడా వీటిని మల్టిప్లై చేసి వివిధ పురుగులకు మన రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవి ట్రైకోకార్డ్ రూపంలో మొక్కల యొక్క కత్తెర పురుగు, ఆ తర్వాత గులాబీ రంగు పురుగు పత్తిలో, ఇలా వివిధ రకాల పురుగులను నివారించడానికి ఈ యొక్క ట్రైకోకార్డ్లు మనకు అందుబాటులో ఉంటాయి.
1: తర్వాత జీవ రసాయనాలు కూడా తయారు చేసుకుని పంటలు నాశించే చీడపీడలను నివారించుకోవచ్చు అన్నారు. మరి ఈ జీవ రసాయనాలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, రైతు తయారు చేసుకోవచ్చా, లేకపోతే మీలాంటి శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి జీవ రసాయనాలు రైతులు తీసుకొనుకోవచ్చా, ఏ విధంగా మీరు తయారు చేస్తారు, మీరు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఈ పంటలపైన రైతులకు చక్కటి అవగాహన కోసం ఒకసారి మీరు వివరించండి.
2: ఈ జీవ రసాయనాలంటే వైరస్, బ్యాక్టీరియా, ఆ తర్వాత కీటక నాశక శిలీంద్రాలు, ఎంటోమోపాథోజెనిక్ ఫంగస్ అంటారు, అట్లాగే కీటక నాశక నులిపురుగులు నిమాటోడ్స్. సో ఇవన్నీ కూడా జీవ రసాయనాల క్రిందకు వస్తాయి. ఇవి కూడా మనకు ప్రకృతిలో సాధారణంగా వివిధ పంటల్లో ఉంటాయి. కాకపోతే ఈ యొక్క చీడపీడలను నివారించడానికి వివిధ ల్యాబొరేటరీస్ లో వీటిని మాస్ ప్రొడక్షన్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇవి పౌడర్ ఫార్ములేషన్ లేదు అని అంటే లిక్విడ్ ఫార్ములేషన్ లో మనకు ల్యాబ్స్ నుండి మనము వీటిని తీసుకోవచ్చు. కొన్ని కొన్ని బీటీ ఫార్ములేషన్స్ అయితే, బాసిల్లస్ థురింజనసిస్ అయితే మనకు మార్కెట్ లో పౌడర్ ఫామ్ లో వివిధ ట్రేడ్ నేమ్స్ తో మనకు అవైలబుల్ గా ఉంటాయన్నమాట. అయితే ఈ జీవ రసాయనాల్లో ముఖ్యంగా ఈ వైరస్ ఆధారిత జీవ రసాయనాలను గనక చూసుకున్నట్లయితే ఇది మనకు లిక్విడ్ ఫార్ములేషన్ లో దొరుకుతుంది అన్నమాట. ఇది ద్రావక రూపంలో దొరుకుతుంది. దీంట్లో మనకి ఎన్పివి అని, సిపివి అని, జీవి అని మనకు మూడు రకాలుగా ఉంటాయి. అంటే న్యూక్లియో పాలిహైడ్రోసిస్ వైరస్, తర్వాత సైటోప్లాస్మస్ వైరస్, గ్రాన్యులోసిస్ వైరస్ అని మనకు అందుబాటులో ఉంటాయి. ఇవి ద్రావక రూపంలో ఉంటాయి. ఇది ల్యాబ్ లో తయారు చేయడం జరుగుతుంది. వీటిని సాధారణంగా ఒక ఎకరానికి 200 ఎల్లి అంటే లార్వల్ ఈక్వలెన్స్ అంటారన్నమాట. ఓకేనా? సో దీన్ని ఒక ఎకరానికి 200 ఎల్లి చొప్పున మనం పిచ్చికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా కాయతొలిచే పురుగులైనటువంటి శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా నివారించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క శనగ పచ్చ పురుగు హెలికోవర్పా ఆర్మీజరకు ఒక స్పెసిఫిక్ ఎన్పివి మనకు మార్కెట్ లో లభ్యం అవుతుంది. అదేంటి అంటే హెచ్ఎన్పివి, అంటే హెలికోవర్పా వైరస్ అన్నమాట ఇది. అట్లాగే ఎస్ఎన్పివి, అది స్పోరోప్టెరాలిజురాకి. సో అలా స్పీసిస్

0: ఇలా ఎన్పీవి ద్రావకాలు కూడా మనకి వైరస్ ద్రావకాలు చాలా బెస్ట్ గా వివిధ చీడపీడల్ని నివారించడానికి పనిచేస్తా ఉంటాయి. వీటితో పాటు మనకు బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు కూడా ఉంటాయి. దాంట్లో బెస్ట్ ఉదాహరణ మనకి బీటీ అనమాట, బాసిల్లస్ తురింజెనెసిస్. ఇది పౌడర్ ఫామ్ లో మనకు ఉంటుంది. ఇవి వివిధ ట్రేడ్ నేమ్స్ లో మార్కెట్ లో కూడా మనకు అందుబాటులో ఉంటాయి. 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా కాయతొలిచేటువంటి పురుగులను సమర్థవంతంగా నివారిస్తాయి. ఈ బీటీ అనేటువంటి ఈ యొక్క టాక్సిన్స్, ఈ టాక్సిన్స్ ఎప్పుడైతే హాని చేసే పురుగుల లోపలికి వెళ్తాయో, ఈ పురుగుల లోపల ఈ టాక్సిన్స్, ఈ క్రిస్టల్స్ అనేవి బాగా మల్టిప్లై అయిపోయి సెప్సిస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా సెప్సిస్ క్రియేట్ అయ్యి ఆ తర్వాత ఆ పురుగుల నుంచి బ్యాక్టీరియా ద్రావణము, తర్వాత ఒకలాంటి కుళ్లిపోయిన వాసనల లాంటివి వచ్చి ఆ పురుగు చనిపోవడం జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ద్వారా సోకినటువంటి తెగులు అని మనము నిర్ధారణ చేసుకోవచ్చు. అట్లాగే మనకు వీటితో పాటు ఎంటమోపాథోజెనిక్ ఫంగస్ అంటారు, అంటే జీవనాశక శిలీంధ్రాలు. ఇవి చాలా చక్కగా పనిచేస్తాయి. వాటిల్లో బెస్ట్ ఉదాహరణలు గనక మనం చూసుకున్నట్లయితే మెటారైజియం అనైసోప్లియే, అట్లాగే బవేరియా బాసియానా అనేటువంటి ఈ యొక్క శిలీంధ్రాలు మనకు పౌడర్ ఫామ్ లో అందుబాటులో ఉంటాయి. ఇవి కాయతొలిచే పురుగులకు, అట్లాగే ముఖ్యంగా వేరు పురుగులకు, మనకు పేడ పురుగులు అని వివిధ పంటల్లో వేరు పురుగులు అపార నష్టాన్ని తీసుకొని వస్తా ఉంటాయి. ఆ వేరు పురుగుకి ఇవి చాలా బెస్ట్ గా పనిచేస్తా ఉంటాయి. అట్లాగే రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా మిరపలో నల్ల తామర పురుగుల్ని సమర్థవంతంగా నివారించేటువంటి అవకాశం వీటి ద్వారా ఉంటుందన్నమాట. ఇవి కీటక నాశక శిలీంధ్రాలు. ఇవి 5 గ్రాములు పౌడర్ రూపంలో ఉంటాయి మార్కెట్ లో, ల్యాబుల్లో కూడా ఉంటాయి. 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవచ్చు. చివరగా ఈ జీవ రసాయనాల్లో కీటక నాశక నులిపురుగులు అండి. ఈ నులిపురుగులు అనేవి సూక్ష్మజీవులు, కంటికి కనిపించవు. ముఖ్యంగా ఈ నులిపురుగుల యొక్క ఉధృతి అనేది కూరగాయలలో, ఆర్చర్డ్స్, పంట తోటల్లో, పూలల్లో మనకు వీటి ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నులిపురుగుల్లో హెటిరోరాబ్డైటిస్ మరియు స్టీనర్ నీమా అనేటువంటి ఈ నులిపురుగులు అనేవి హాని చేసేటువంటి నులిపురుగులను సమర్థవంతంగా నివారించి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ కూడా జీవరసాయనాలకు సంబంధించినటువంటి వివిధ సూక్ష్మజీవులు.
1: చాలా చక్కగా మీరు జీవరసాయనాల గురించి వివరిస్తూ ఏ విధంగా ల్యాబ్లో తయారు చేస్తారు, ల్యాబ్లో తయారు చేసినది ఏ విధంగా రైతులు ఉపయోగించాలని వివరించారు. బాగుంది. రాబోయే కాలంలో అనేక రకాల పంటలు విత్తడానికి కూడా సన్నద్ధమైనటువంటి రైతులు ఉన్నారు. మరి ఈ విత్తన శుద్ధి కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంటుంది. మరి ఈ విత్తన శుద్ధి కార్యక్రమానికి మీరు చెప్పినటువంటి ఈ జీవరసాయనాలు ఇవి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తర్వాత విత్తేటప్పుడు ముందుగా ఇదేంటే దుక్కి కూడా దున్నే సందర్భంలో కూడా ఈ జీవరసాయనాలు, బదినికలు, ఇటువంటివి, ఈ మందులు ఇవన్నీ వాడవచ్చా, జీవనియంత్రణ పద్ధతులు వాడి మన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో అనేక పంటలు మొదలెడుతున్నారు, పత్తి గాని మిరప గాని రకరకాల పంటలు మన రైతులు వేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జీవనియంత్రణ పద్ధతులు మనం మొదలుగా ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
0: ఇది చాలా మంచి ప్రశ్న సార్, చాలా అవసరమైన ప్రశ్న ఈ టైంకి. ముఖ్యంగా ఈ జీవరసాయనాల్లో చాలా ముఖ్యమైనటువంటి ట్రైకోడర్మా విరిడే అనేటువంటి జీవ శిలీంధ్రము మనకు అందుబాటులో ఉంది. ఏ ఏ పంటల్లో అయితే నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళు, అంటే వేరుశనగలో మొదలుకుళ్ళు, కాండంకుళ్ళు, వేరుకుళ్ళు, అట్లాగే మనకు మొక్కజొన్నలో ఎర్వీనియా స్టాక్రాట్ బ్యాక్టీరియా కాండంకుళ్ళు, పూతనాంతరం వచ్చేటువంటి ఎండు తెగులు, అలాగే మిరుపలో ఎండు తెగులు, ఇలా వివిధ కూరగాయల్లో నారుకుళ్ళు, ఆ తర్వాత మొక్కలు ఎండిపోవడము, ఇలాంటి నేల ద్వారా వ్యాపించేటువంటి శిలీంధ్రాలన్నిటినీ నివారించడానికి ముందుగానే మనము పంట వేసుకోక ముందే ఈ యొక్క శిలీంధ్రంతో నేల శుద్ధి చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ట్రైకోడర్మా విరిడి ఈ జీవ శిలీంధ్రం ఏంటి అనంటే, దీన్ని ఉపయోగించి నేల శుద్ధి చేసుకుని మనము నేల ద్వారా వ్యాపించేటువంటి శిలీంధ్రాలను దుక్కిలోనే నివారించుకునేటువంటి అవకాశం మనకి ఇప్పుడు ఉంది.
1: ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి ఎకరానికి ఎంత మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది?
0: సాధారణంగా 4 నుంచి 5 కిలోల ట్రైకోడర్మా విరిడి అనేటువంటి పొడిని 100 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని 1 వారం రోజులు దాన్ని మాగబెట్టుకొని నీడలో ఉదయ సాయంత్రాలు తడి పొడిగా ఉండేటట్టు కొంచెం తడులిస్తూ 1 వారం రోజులు దాన్ని ఉంచితే

0: మనకు శిలీంద్రం అనేది బూజులాగా పెరుగుతుంది అన్నమాట. అప్పుడు రైతు సోదరులు దుక్కిలో ఈ యొక్క పశువుల ఎరువుని మరియు దీన్ని పెరిగినటువంటి బూజును కలుపుకొని చల్లినట్లయితే చాలా మంచి ఫలితాలు, ముఖ్యంగా కందులు సాగు చేసేటువంటి రైతులు ఎదుర్కొన్నటువంటి ఎండు తెగులు సమస్యను చాలా సమర్థవంతంగా నివారించేటువంటి అవకాశం ఉంటుంది. వివిధ అపరాలలో ఈ ట్రైకోడర్మా విరిడితో మరియు వేరుశెనగలో విత్తన శుద్ధి గనక చేసుకున్నట్లయితే పంట మొదటి దశలో వచ్చేటువంటి నీల ద్వారా వ్యాపించే తెగుళ్ల నుంచి మనం నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో చివరగా ఈ జీవ నియంత్రణ కారకాల గురించి చూసుకున్నట్లయితే రైతు సోదరులు దీనిపైన మొగ్గు చూపాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అయితే ఈ ఒకవేళ జీవ నియంత్రణ కారకాలను మీరు వాడాలి అనుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అక్రిపాన్ బయో కంట్రోల్ అనేటువంటి ల్యాబ్ మనకు అందుబాటులో ఉంది. అక్కడ వివిధ రకాల జీవ నియంత్రణ కారకాలను తయారు చేయడం జరుగుతుంది. అయితే మీరు ముందుగానే మీ అవసరతను బట్టి ఈ యొక్క ల్యాబ్ ని సంప్రదించినట్లయితే మీకు పంట కాలం అప్పుడు మీకు ఇది ఈ ఎన్పీవీ అని బీటీ కానీ ముఖ్యంగా ఈ ట్రైకోడర్మా విరిడే కానీ ఇవి మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి కొంత రసాయనాల వాడకాన్ని అనేది తగ్గించి జీవ నియంత్రణాల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు, కాబట్టి వీటిపైన మొగ్గు చూపాల్సిన అవసరం ఉందని కోరు.
1: చాలా చక్కని వివరాలు. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ ఏ విధంగా చేపట్టాలనే వివరాలు మన రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు శైల గారు.
2: ఇంతవరకు జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ ఈ అంశాన్ని గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాము, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా రక్షకుడు చిత్రం కోసం కేజేఎస్ దాస్ సాధనా సర్గం ఆలపించిన గీతం విందాం. భువనచంద్ర సాహిత్యాన్ని అందించగా ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 15వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు, సలహాలు అందిస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324085252, 2324085353, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు అనే అంశానికి సంబంధించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు అప్పటికప్పుడే మీకు సమాధానాలు, సలహాలు అందిస్తారు. మా ఫోన్ నెంబర్లు 2324085253, 2324085353, ఎస్టీడీ కోడ్ 040. చిత్రసీమలో ఇప్పుడు ఖడ్గం చిత్రం కోసం సుమంగళి ఆలపించిన గీతం విందాం. గీత రచన శ్రీవెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఖడ్గం చిత్రం నుంచి పాట విన్నారు. సమయం 8.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమం ముందుగా కోరుతున్న శ్రోతలు, జైత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూలక్ష్మి, జాప భూమేశ్వర్, పారిపల్లి శ్రీశాంక్, బండి కిషోర్, రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, మహాశ్రీ, భాస నరేందర్, శ్యామల, భారతి, పెద్ద రాజన్న, చిన్న రాజన్న, వారి మిత్రబృందం వీరందరి కోరికపై కొండవీటి సింహం సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతులకు గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో నడుము నొప్పి, మెడనొప్పి, వెన్ను నొప్పి మొదలైన సమస్యలకు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ కేశవ మేఘరాజ్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేశం, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్.

కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై పాండవ వనవాసం సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 అనీల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు శ్రోతలు 103.2 MHz అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం నుండి కోరుతున్న శ్రోతలు చిన్న తిరుపతి, ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మాన్విత వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ప్రేమ పూజారి సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, చౌటుపల్ యాదాద్రి భువనగిరి జిల్లా నుండి కోరుతున్న శ్రోతలు, కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీరాజ్, నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వారి మిత్రబృందం వీరందరి కోరికపై లక్ష్మీ సినిమా నుండి ఈ పాట విందాము.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుండి భరత్ లాల్ పరదేశీ, భరత్ భాయి, జ్యోతి భాయ్, అంజలి, రాజనందిని, లక్ష్మి, ప్రహ్లాద్, అజయ్, ఆదిత్య, రమేష్, లోద్, రాజ్ కిరణ్, జాహ్నవి, విష్ణు, వర్ధన్, భారతి, భరత్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై నువ్వే కావాలి సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటు కోరుతున్న శ్రోతలు, జైత్యాల జిల్లా కోరుట్ల రామ్ నగర్ నుండి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాహుల్, భాగ్యవీర్, నాగమణి, సంధ్యారాణి, భూదేవి, అక్షర వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై శివాజీ సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో నడుము నొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి మొదలైన సమస్యలకు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ కేశ మేఘరాజ్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరి కోరికపై నాగమల్లి సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 అనీల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో చివరగా కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ గ్రామం నుండి కోరుతున్నారు. కర్తన్ స్వాతి, శిల్ప, దోండి జగదీష్, చోటు, భూమన్న మరియు వారి మిత్రులు వీరందరి కోరికపై దేవుళ్ళు సినిమా నుండి ఈ పాట విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయము 11:10 దాటి పదకొండు గంటల 45 నిమిషాలు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.